0: ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా. లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా.
1: దట్ వాట్ యు సే ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇస్ యాక్చువల్లీ ప్రెసెంట్. దట్ వాట్ యు సే ఇస్ ప్రెసెంట్ is not there. Only God is present and there's no world as such. Understand this, watch this point.
0: Prema swarupulaina vidyarthulara,
1: embodiments of love, students, boys and girls,
0: manava jeevitham chaala utkrishtamainatundi.
1: Human life is very noble.
0: Idi kevalamu sharira nirmanam maatrame kaaka మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఫిజికలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇంటెలెక్ట్ వ్యూ పాయింట్.
0: ఇప్పుడే మీ అందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటే మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ లివింగ్ బీయింగ్స్ బోర్న్ ఆన్ ఎర్త్ హ్యూమన్ లైఫ్ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ ప్రాకృతమైన జీవితమునందు మానవ జీవితము అత్యల్పమైనటువంటిది.
1: హౌఎవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ షార్ట్.
0: ఈ మేధాశక్తి కూడాను చాలా పరిమితమైనటువంటిది.
1: హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ లిమిటెడ్.
0: ఈ పరిమితమైనటువంటి జీవితమునందే ఈ పరిమితమైనటువంటి శక్తులను సద్వినియోగం చేసుకుని సార్థకం చేసుకోవటమే మానవత్వం యొక్క లక్ష్యం.
1: The aim of human life lies in understanding the very purpose and making use of all the faculties within this limited span.
0: Kani ee naati manavudu taram parimitamaina shaktini amitanga durvinyogam chesukoni tana jeevitamunu vyartham gaavinchukuntunnadu.
1: But man today is misusing all the limited power within him and wasting his time.
0: నిజముగా ఈ మానవుని ఎందున్నటువంటి శక్తిని సద్వినియోగపరుచుకున్న ఎంతనో దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించిన వాడవుతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ మేక్స్ యూ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది లేటెంట్ ఎనర్జీ హీల్ సర్టన్లీ మోల్డ్ హిమ్సెల్ఫ్ ఇంటు ఎన్ ఐడియల్ పర్సన్.
0: దీనిని శ్రేయో మార్గమని ప్రేయో మార్గమని చెప్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత సెడ్ దిస్ ఇస్ శ్రేయో మార్గ, ద అదర్ ప్రేయో మార్గ.
0: శ్రేయో మార్గమే నివృత్తి మార్గము, శ్రేయో మార్గమే ప్రవృత్తి మార్గము.
1: శ్రేయో మార్గ ఈజ్ ఇన్వర్డ్, ప్రేయో మార్గ ఈజ్ అవుట్వర్డ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క శ్రేయో మార్గమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్వర్డ్ పాత్ శ్రేయో మార్గ క్లియర్లీ.
0: శ్రేయో మార్గము ఏమి చెయ్యాలి అని చెప్తుంది.
1: What is it that it advocates?
0: Preyo margamu etta cheyalani bodhisthundi.
1: The outward will tell you the procedural aspects.
0: Kalukane sneyo preyasulendunnatundi antaratthamulu emi cheyali etta cheyali aneetundi vidhananni guttimpa chestundi.
1: With all said and done, both these things will tell you what is to be done, how it is to be done.
0: Sri Ramudu చిత్రకూట పర్వతంపై ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు.
1: సోలాంగ్ శ్రీరామ స్పెండ్ హిస్ టైమ్ ఆన్ చిత్రకూట మౌంటైన్. ఆల్ సేజెస్ గ్యాదర్డ్ దేర్ అండ్ డిస్కస్డ్ ఎట్ లెంగ్త్ దీస్ టూ పాత్స్.
0: సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులు రామదర్శనము గావించుకుని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమావేశము మాకెప్పుడు లభ్యమవునా అని ఎంతో కాలం నుంచి కాచుకున్నటువంటి వారు.
1: ఇన్ఫాక్ట్ ద రెనన్షియన్స్ ఓవర్ దేర్ హ్యావ్ బీన్ లాంగింగ్ ఫార్ సచ్ అన్ ఆపర్చునిటీ.
0: నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని, దివ్యత్వం యొక్క పవిత్రతను, పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు.
1: Every day they were basking, enjoying the darshan of Rama, they have been discussing, deliberating on the divinity latent in man.
0: ఈ లోపల భరతుడు రావటము, అనేక విధములుగా ప్రార్థించటము, కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను విరమించుకుని పాదుకులు తీసుకుని అయోధ్యకు చేరిపోవటము జరిగింది.
1: ఇన్ ద మీన్ టైమ్ భరత కేమ్ అండ్ ప్రే టు రామ టు రిటర్న్ అండ్ రామ రిఫ్యూజ్డ్. దేర్ఫోర్ ద ప్రపోజల్ ఇస్ డ్రాప్డ్. అల్టిమేట్లీ భరత లెఫ్ట్ విత్ ద డివైన్ శాండల్స్.
0: ఈ యొక్క సమావేశములన్నీ ముగిసిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది.
1: After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is the time of extinction or annihilation.
0: ఉన్న మహర్షుల లోపల అనేక విధమైనటువంటి ఆపోహలు చెలరేగుతూ వచ్చాయి.
1: There are so many mental agitations among the sages gathered there.
0: వారి సాధనలు కూడా సక్రమంగా చెరగలేకపోతున్నాయి.
1: They could not continue their spiritual pursuits.
0: ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చారు.
1: They started murmuring, whispering towards each other.
0: ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు శ్రీరాములు.
1: శ్రీరామ thought for a while the reason behind all this.
0: కానీ ఈ విచారమును గుర్తించినటువంటి ఒక మహర్షి, వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి, ఓ రామచంద్ర, మీలో ఎట్టి దోషము లేదు.
1: An old saint came. Oh Rama, there's no mistake, no defect in you.
0: మీరు ధర్మ స్వరూపులు.
1: You are the embodiment of dharma.
0: సత్యవాక్ పరిపాలకులు.
1: You uphold truth.
0: కానీ ఈ ప్రదేశమునందు ఈ విధమైనటువంటి సమావేశము జరగటము గుర్తించినటువంటి రాక్షసులు మితిమీరిపోతున్నారు.
1: The demons have come to know of this congregation conference here and therefore they are very much enraged.
0: క్రమక్రమేణా చిత్రహింసలు అధికమైపోతూ వచ్చాయి.
1: More and more of violence was taking place.
0: శిష్యుల యొక్క సాధనలకు చాలా ఆటంకములు జరుగుతూ వచ్చాయి.
1: There are many, many obstacles on the way of this spiritual pursuit.
0: చిత్రకూట పర్వతంపై ఉండినటువంటి ఒక ఋషులు ఈ చిత్రకూట పర్వతమును విసర్జించి మరొక ప్రదేశంలో ప్రవేశించాలని తలుచుకుంటున్నారు.
1: Therefore, all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere.
0: స్వామి, ఇంత మాత్రమే కాదు.
1: స్వామి, not only this.
0: మీరు కూడాను గృహస్థులు.
1: You are also household.
0: మీరు కూడాను ఈ చిత్రకూట పర్వతాన్ని త్వరగా వదలటం మంచిది అన్నాడు.
1: They also said, pleaded with Swami, it's also good if you also leave.
0: మీరు శక్తివంతులే.
1: You are powerful.
0: శక్తి సామర్థ్యులే.
1: You have all packed.
0: అయినప్పటికీ స్త్రీలతో ఉండటం చేత ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ప్రదేశంగా మారుతున్నది.
1: Since there's women around, it's a dangerous spot.
0: అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి?
1: Where are we to go now?
0: అని ఆ ఋషులందరూ కూడాను కొన్ని రకమైనటువంటి ఒక సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఒక విధమైనటువంటి యొక్క దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు.
1: All sages consulted among themselves and decided to go to దండకారణ్య.
0: ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే
1: ద మూమెంట్ దే స్టెప్ దేర్
0: విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు.
1: డెమన్ బై నేమ్ విరాధ కిడ్నాప్డ్ ఆల్ విమెన్ దేర్.
0: సీతను అపహరించిన తక్షణమే సీత చాలా గోల చేస్తుండాలి.
1: Because they were kidnapped, there's a lot of agitation.
0: నన్ను ఏ విధంగానైనా రక్షించమని రామలక్ష్మణులు ప్రార్థిస్తూ ఉండాలి.
1: Went on praying that they should be rescued and protected.
0: ఆ విరాధుడు ఒక్కటే మాట చెప్పాడు.
1: Viratha said only one.
0: మీరు ఈ అరణ్యంలో బ్రతకవాలనుకుంటే సీతను మర్చిపోండి అన్నాడు.
1: If you want to live in this forest, forget Sita, he said.
0: ఇంకా సీతను నేను వదలటం లేదు.
1: Said, I am not going to leave.
0: సీత మీ సీత కాదు ఇంకా.
1: Sita doesn't belong to you any longer.
0: అని కఠినంగా తాను ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు.
1: And he used all harsh words.
0: ఇది విన్నటువంటి రాములు,
1: Rama having heard,
0: అనిత క్రోధుడై విరాటుని పైన అనేక రకమైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించారు.
1: Listening to all this, Rama was prepared to fight with his Viratha.
0: ఈ యొక్క అంబులకు తాళలేక విరాట్ సీతను వదిలిపెట్టి రామలక్ష్మణతో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు.
1: As he could not bear all this, he dropped his arrows there.
0: ప్రయత్నించటమే కాకుండా ఈ విరాధుడు రామును ఒక చేతిలో, లక్ష్మణుని ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
1: నాట్ ఓన్లీ జస్ట్ లెఫ్ట్ ది ఆరోస్ దేర్, హీ స్టార్టెడ్ రన్నింగ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ రామ లక్ష్మణ.
0: అప్పుడు సీత మరింత బాధపడుతుంటుంది.
1: సీత వాస్ మోర్.
0: ఈ క్రూరమృగం ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల, రాక్షసులు ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణమును కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుంది.
1: సీత వెంట్ ఆన్ క్రయింగ్ అండ్ ప్రేయింగ్, ఐఎమ్ లెఫ్ట్ హియర్ ఆల్ అలోన్ ఇన్ దిస్ ఫారెస్ట్, వై డోంట్ యూ టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
0: ఈ విధంగా ఉండినట్టే రామలక్ష్మణుడు ఈ విరాధుని చేతులు రెండు ఖండించాడు.
1: As things went on, Rama Lakshmana
0: ఎన్ని అంగములు ఖండించినప్పటికీ ఈ విరాధుడు ప్రాణం పోలేదు.
1: విరాధ డిన్ డై.
0: తక్షణమే విరాధుడే చెప్పాడు.
1: ఇమీడియట్లీ హీ సెడ్
0: అయ్యా నేను శాపం చేత ఈ రూపమును ధరించాను.
1: ఐ హావ్ టేకెన్ దిస్ ఫామ్ బికాస్ ఆఫ్ ద కర్స్.
0: నేను ఒక గాయకుడను.
1: ఐఎమ్ ఎ సింగర్.
0: కానీ నేను ఒక శాపం చేత దోషమును గావించటం చేత నీ రాక్షస రూపాన్ని పొందవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ మిస్టేక్స్ ఐ కమిటెడ్ ఐ వాస్ కర్స్డ్.
0: నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు.
1: యు మే ట్రై టు పనిష్ మీ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై.
0: నన్ను మట్టిలో వేసి బూడ్చండి అన్నాడు.
1: యు బరీ మీ హీ సెడ్.
0: అదే సమయమునందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాధుణ్ణి అందులో బూడ్చివేశాడు.
1: లక్ష్మణ dug a big pit and buried him there.
0: అప్పుడు విరాధుడు చెప్పాడు.
1: Then విరాధుడు said,
0: ఓ రామచంద్ర,
1: ఓ రామచంద్ర,
0: నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు.
1: ఓ రామ, శరభంగ సేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్.
0: మీరు ఎక్కడ జీవించడం మంచిదో శ్రేయస్సు అవుతుందో ఆ యొక్క విషయమును శరభంగుడు మీకు తెలుపగలడు.
1: శరభంగ విల్ టెల్ యూ ఏ గుడ్ ప్లేస్ వేర్ యూ షుడ్ గో.
0: కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు.
1: బెటర్ యూ అప్రోచ్ శరభంగ సేజ్.
0: కొంత దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమం అని తెలిసింది.
1: As they are walking, they have come to know this is the place of శరభంగ.
0: శరభంగుడు కూడాను ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే,
1: హౌ శరభంగుడు సేజ్ వాజ్ వెయిటింగ్,
0: ఈ యొక్క చకోర పక్షులు ఈ యొక్క నీటి బిందువునకై ఆశించినట్టుగా రామ దర్శనమునకై ఈ శరభంగుడు క్షణ క్షణమునకును ఎదురు చూస్తూ వచ్చాడు.
1: జస్ట్ ఎస్ చకోరా బర్డ్స్ వెయిట్ ఫర్ రెయిన్ డ్రాప్స్, ద సేజ్ శరభంగ ఇస్ వెయిటింగ్ ఫర్ రామ.
0: చూచాడు రాములను.
1: రామ సా.
0: రామ, నేను జీవించినందుకు నేను ధన్యుడైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్ హావింగ్ సీన్ యూ.
0: నాకింక జీవించనక్కరలేదు.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్.
0: అనేక పర్యాయములు స్వర్గము తీసుకుని పోవడానికై వచ్చారు.
1: Many times I was about to be taken to heaven.
0: కాని శ్రీమన్ నారాయణమూర్తి మానవాతారంతో ఈ జగత్తునికి వచ్చాడని దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను.
1: I have come to know that Lord himself has incarnated in a human form and he is in Dandakaranya.
0: వెతకబోయిన తీగి కాలికే చుట్టుకున్నట్టుగా నా భగవంతుడు నా చెంతకే వస్తున్నాడు కదా అని నేను ధైర్యం చేత ఓపిక పట్టుకుని ఇంతకాలం జీవించాను.
1: I picked up courage and I am patient all the while waiting for your arrival.
0: మిమ్మల్ని దర్శించాను.
1: I have seen you.
0: నేను ధన్యుడనైనాను.
1: I am ready.
0: అయితే కొంతసేపు ఉండండి అన్నాడు.
1: Stay here for some time.
0: అక్కడ రామలక్ష్మణుడు సీత ఉండగానే ఈ యొక్క చితిని పేర్చుకున్నాడు.
1: As రామలక్ష్మణ సీత were there, he kept pyre there.
0: వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు. ఆ యొక్క చితిలో పడిపోయాడు.
1: He did namaskar to both of them and jumped into the fire.
0: చితి భస్మం అయిపోయింది ఈ శరీరం.
1: And the body is burned.
0: అక్కడ నుంచి కూడాను ఒక వ్యక్తి బయలుదేరింది.
1: There started a person.
0: అతనే తుమ్మురుడు.
1: He is తుమ్మురుడు.
0: అతనే గాయకుడు.
1: He is the singer.
0: ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి ఒక రూపం ధరించాడు.
1: తుంబురా ద సింగర్ ఇస్ కర్స్ దేర్ ఫర్ హస్
0: టేకెన్ దిస్ ఫామ్. రామకు నమస్కరించి తన స్వస్థానమునకు వెళ్ళాడు.
1: He did namaskar to Rama and went.
0: అప్పుడు చెప్తూ వచ్చాడు.
1: Then he started telling.
0: మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు.
1: It's not possible for you to stay here.
0: మీరు అగస్త్యాశ్రమం చేరండి.
1: You reach అగస్త్యాశ్రమ.
0: అక్కడ నుంచి కూడాను అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించటం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు.
1: Thereafter, sage Agastya will tell you the best place for you to go.
0: ఈ వస్తు ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది.
1: As they were passing by, they reached another ashrama.
0: ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడ నుంచి అగస్త్యాశ్రమంలో ప్రవేశించారు.
1: From there, they went to అగస్త్యాశ్రమ.
0: ఈ ఋషులకందరికి కూడాను ఇతను సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసు.
1: All sages know that Rama is the very incarnation of God.
0: కాని జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవ్వరూ ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు.
1: Nobody reveals the secrets because they don't want any obstacles to come on the way.
0: అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు.
1: ఈవెన్ అగస్త్య డిడ్ కీప్ క్వైట్ దేర్. హీ టోల్డ్ రామ బెటర్ యూ గో టు పంచవటి అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఓవర్ దేర్.
0: పంచవటి అంటే దీనికి అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: పంచవటి హ్యాస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: పంచవటి అంటే ఎక్కడో గోదావరికి పక్కలో ఉండేటువంటి ఒక ఆశ్రమం కాదు, లేక పవిత్రమైన స్థానము కాదు.
1: పంచవటి ఇస్ నాట్ మియర్లీ ఎ సీక్రెట్ ప్లేస్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసమే ఈ పంచవటి యొక్క అంతర్భాగమే, ఈ అంతర్కోసమే పంచవటి.
1: పంచవటి సిగ్నిఫైస్ ఆల్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్, ఫైవ్ లైఫ్ షీట్స్ ద That is the food, the life, the mind and the bliss. There is security.
0: There
1: is cool water.
0: You
1: have sweet
0: foods.
1: You have many varieties of
0: foods.
1: You can lead a comfortable
0: life.
1: It's good climate.
0: కనుకనే అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది.
1: ది ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ గుడ్.
0: మీరు రాజకుమారులు.
1: యు ఆర్ ప్రిన్సెస్.
0: తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు.
1: సర్టన్లీ యు గో ఓవర్ దేర్.
0: అంటే అగస్తుని యొక్క ఆలోచన ఏమిటి?
1: వాట్ ఇస్ ది థాట్ ఆఫ్ అగస్త్య?
0: అగస్తాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు. సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు. కనుకనే ఇతను ఎట్టైన ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు.
1: If Rama and Sita are to still spend time with Agastya, the Sita cannot be abducted. Thereafter, the demons cannot be killed. Therefore, he directed them to move over to Panchavati.
0: కనుక అక్కడ పంచవటిలో ఇద్దరు ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలను వేసుకుని అందులో కాలం గడుపుతూ ఉన్నారు.
1: All the three reached Panchavati, built a beautiful hut and spent time there.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: ఈ రాములు లక్ష్మణుడు నిరంతరం కూడా ఏదో ఒక జీవహింస జరుపుకుంటూ వచ్చారు.
1: రామ లక్ష్మణ దే నోటీస్ ద వైలెన్స్ ఆల్ అరౌండ్.
0: సీత చాలా బాధపడుతూ వచ్చింది.
1: సీత వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు పర్ణశాలలో కందమూలాదులు కనుకుంటుంటాయి లక్ష్మణుడు వెళ్ళగా సీత రామును సమీపించి నాథ కోరికలు కలగలేటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి.
1: When Lakshmana went there to collect all the tubers and the leaves, Sita pleaded with Rama, tell, there are three bad qualities.
0: మొదటిది అసత్యం ఆడటం.
1: One, uttering lies.
0: రెండవది పరపతిని దర్శన గమనించటము.
1: Observing the wife of someone else.
0: మూడవది ఈ విధమైన యొక్క దీంతో హింసను జరపటము.
1: Resorting to violence.
0: ఈ దుర్గుణములు ఉన్నటువంటి వాడికి ఈ మూడు కూడా పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు.
1: For a bad person, these are three bad qualities of the property.
0: Anaga idi yavanamlo praptinchetuvanti okka durgunamulu.
1: These are the bad qualities that step in the age of youth.
0: Ee vayasu lopala ee durgunamulu praveshinchina inka manavattam anetundi em undadu.
1: When once these three bad qualities are there, there will be no human quality.
0: Aithe mee yendu rendu qualities matram chaala drudanga nenu nammutunnanu.
1: You have very good qualities too in you.
0: Modatadi asatyamu meeru chepparu.
1: Falsehood, you never utter a lie.
0: ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు.
1: Never before.
0: ఇప్పుడు ఆడటం లేదు.
1: Not now.
0: ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు.
1: Nor in future.
0: కనుక మీరు సత్య స్వరూపులు.
1: You are the form of truth.
0: నేను పరిపూర్ణంగా విశ్వసించాను.
1: I have full faith in that.
0: అనేటప్పటికీ రాముడు చెప్పాడు.
1: And Rama said.
0: పత్తుల చేత పతిని సద్గుణములు కలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు.
1: To gain a recognition from wife is a good testimonial for
0: the husband. Is the wife who
1: should certify that the husband is good.
0: Then the
1: husband will have
0: value. So Rama said, Sita, you
1: accepted that I speak truth. I am happy about
0: it.
1: Second.
0: పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ స్టేరింగ్ ఎట్ వైవ్స్ ఆఫ్ అదర్స్.
0: ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ.
1: ఇట్స్ ఎ బ్యాడ్ క్వాలిటీ టు స్టేర్ ఎట్ విమెన్.
0: ఎప్పుడూ చూడలేదు.
1: యూ నెవర్ లుక్డ్ ఎట్ దెమ్.
0: ఇయం సీత మమ పతి మన పత్ని అనగా జనకుడు చెప్పాడు. ఇయం సీత
1: జనక సార్ షీఈ్ మై డాటర్ సీత.
0: ఎక్కడో చూస్తున్నావు రామ, సీత ఇక్కడ ఉంటుండాలి.
1: రామా
0: యోమ పుత్రి ఇయం సీత అన్నాడు.
1: You are looking in a different direction, Rama. Here is my Sita daughter. Even then you didn't look at her.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: వివాహమయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్.
1: You have taken a promise.
0: ఇది పెద్ద గుణము.
1: It's a very good, great quality.
0: ఇలాంటి గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి అది నేను గమనించాను.
1: You have got this great quality not look at any woman until you are
0: married. ధర్మము.
1: That is dharma.
0: కనుకని సత్యం వద ధర్మం చెర అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది.
1: డైరెక్ట్ ఎవిడెన్స్ విత్ రిగార్డ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ దట్ యు టెల్ టు ఫాలో ధర్మ.
0: హింస
1: థర్డ్ వైలెన్స్
0: దీనిని నేను అంగీకరించనండి.
1: దిస్ ఐ డోంట్ ఎక్సెప్ట్.
0: మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధమును చేపట్టి నీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువును హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదనింది.
1: యు ఆర్ వేరింగ్ ది అటైర్ ఆఫ్ ఎ రెనన్షియంట్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ యు క్యారీ ఆల్ ద వెపన్స్ బట్ యు కిల్ అనిమల్.
0: అయోధ్యలో జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరం.
1: When you are in Ayodhya, you need all
0: the weapons. In the attire of renunciant, you should
1: never make use of weapons.
0: Not only
1: making use of
0: them. What harm
1: the animals
0: have done to you? They are not
1: doing any harm.
0: They don't come in
1: your
0: way. నీవు నిష్కారణంగా దీనిని హింసించడము ఎంత తప్పు.
1: It is a big mistake to harm them.
0: ఏనాడు కూడా సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు.
1: సీత నెవర్ సెడ్ లైక్ దట్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్.
0: కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణములు నీలో రెండు మాత్రమే ఉన్నది, మూడవది లేదు.
1: దేర్ ద లయన్ ఆఫ్ మ్యాన్ షుడ్ హ్యావ్ టూ క్వాలిటీస్ యూ హ్యావ్ బట్ ద థర్డ్ క్వాలిటీ ఇస్ మిస్సింగ్.
0: ఆదర్శ పురుషుడు నీవు.
1: యువర్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అలాంటి వాడి దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిసార్ట్ టు వైలెన్స్.
0: అప్పుడు మెల్లగా రాములు నవ్వుతూ, సీత నీవు చెప్పినది నిజమే.
1: రామ స్మైలింగ్లీ సెడ్ సీత వాట్ యు సెడ్.
0: కానీ మునులకు తాపసులకు ఋషులకు అనేక రకములైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు.
1: డెమన్స్ హావ్ బీన్ పుటింగ్ టు సఫరింగ్ ఆల్ ద సేజెస్ అండ్ సెయింట్స్.
0: నాకు ఏమి సహాయం కావాలని నేను అడగక పూర్వమే వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు.
1: ఐ నెవర్ ఆస్క్డ్, దే దెంసెల్వ్స్ ప్లీడెడ్ విత్ మీ ఫర్ మై హెల్ప్.
0: హే రామ, మా కష్టములను దూరం చేయి, ఈ రాక్షసు సంహరించు, మా తపస్సులకు భంగం కావించకుండా చూసుకో.
1: దే ఆల్ ప్రేడ్ టు మీ వాంటింగ్ మై హెల్ప్ సో దట్ దే కెన్ క్యారీ ఆన్ విత్ దేర్ యాగస్.
0: కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను.
1: ఐ మేడ్ ఎ ప్రామిస్ టు దెమ్.
0: సీతనైనా వదులుతాను,
1: ఐఎమ్ రెడీ టు గివ్
0: లక్ష్మణ్ వదులుతాను, కానీ నా ప్రామిస్ నేను వదలను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ అప్ సీత, ఐఎమ్ రెడీ టు గివ్ అప్ లక్ష్మణ, బట్ ఐ నెవర్
0: పాపమో పుణ్యమో
1: యజ్ఞ
0: యాగాది క్రతువులు చాలా పవిత్రమైనటువంటివి.
1: యజ్ఞ యాగాస్ ఆర్ సేక్రెడ్.
0: వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము ఇది నా కర్తవ్యం.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద సేజ్ అండ్ సెయింట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కనుక నేను వారికి వాగ్దానం చేశాను.
1: సో ఐ మేడ్ ఎ ప్రామిస్.
0: చెప్పిన మాటను తప్పను.
1: ఐ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా
1: దేర్ కెనాట్ బి ఎనీ,
0: ఇంతకంటే మహాపాపం ఏమిటి?
1: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ వర్స్ దాన్ దట్?
0: మాట ఇచ్చి వదులుకోవటం కంటే పాపముందా?
1: Having given a promise, if you drop it,
0: it is the worst sin.
1: But this is the worst of the sins to go back the promise.
0: Sita, you దీన్ని మర్చిపో.
1: Sita, you forget this.
0: హింస చేయక తప్పదు.
1: Violence is a must.
0: నా నిమిత్తమై కాదు.
1: Not for my sake.
0: కేవలము ఈ తపస్సులు చేసేటువంటి తపస్సుల యొక్క శ్రేయస్సును కోరి.
1: It's only for the welfare of the sages who have undertaken penance.
0: ఇంతే కాక యజ్ఞయాగాది కతువుల వల్ల దేశమునకు ఎంతో శ్రేయస్సు కలుగుతుండాలి.
1: Not only this యజ్ఞయాగాస్ will ensure welfare of the world. కాబట్టి
0: శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు.
1: It's only for the welfare and the progress of the world I must do this violence.
0: తిరిగి సీత పాదములంటి క్షమించమని ప్రార్థించింది.
1: సీత caught hold of his
0: feet. నాకు తోచింది నేను చెప్పినాను.
1: I just expressed.
0: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక విధమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి.
1: మండోదరి వెంట ఆన్ గివింగ్ గుడ్ టీచింగ్.
0: ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు.
1: Because he accepted what all Sita said good, he didn't put her any
0: kanaka satyamadainatundi oka streelu aneka vidhamuluga patalaku bodhinchavalsinatundi oka right kudanu varakundi.
1: So all chaste women have got this responsibility.
0: Varu daru tappipoyinappudanta kudanu sariyina margamlo praveshinchadaniki streelu kudanu variki adhikaram untundali.
1: Women have got right to correct their husbands when they are all under wrong path.
0: Varu ardhangi,
1: because they are half body.
0: Ante kaadu,
1: not only this,
0: వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతంతా వహించినటువంటిది.
1: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద క్యారీస్ ద బర్డెన్ ఆఫ్ ది హౌస్.
0: కనుక రామచంద్ర, నీవు చేస్తున్నటువంటి విషయంలో నాకు చెప్పే అధికారం ఉంది, నేను చెప్పాను.
1: దేర్ ఫోర్ రామచంద్ర, ఐ గాట్ ఎవ్రీ రైట్, దేర్ ఫోర్ ఐ టోల్ యూ.
0: నేను నీ అర్ధాంగిని,
1: ఐఎమ్ యువర్ హాఫ్ బాడీ,
0: నీ ధర్మపత్రిని,
1: ఐఎమ్ యువర్ వైఫ్,
0: నీ ఇల్లాలను, నీ గృహలక్ష్మిని,
1: అండ్ ఎవ్రీ వెల్త్ ఆఫ్ యువర్.
0: అది అధికారం లేదా?
1: డోంట్ ఐ హావ్ దట్ రైట్?
0: నీవు చేసేది ఇప్పటికైనా కూడా నాది తప్పే.
1: Even now I say what you do is wrong.
0: నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు తప్పు తప్పే.
1: You accept it or not, it's a mistake.
0: ఈ పురుగులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా?
1: The lions and tigers have
0: వాటి పాటికి ఏమో దారి తప్పి వెళ్ళిపో. అడవిలో జీవించవలసినటువంటివి ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి.
1: The lions and tigers are moving in their own way.
0: మీరు కొట్టడం.
1: Why should you kill them?
0: ఇంకా ఋషులు మీరు రాకపోయిన పూర్వం కూడా ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.
1: The sages are here even prior to your coming here.
0: మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు.
1: Because you are here, they pray to you.
0: కానీ అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు.
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: రాక్షసుని నీపైన ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రతిపకారం చేయొచ్చు.
1: ఇఫ్ డెమన్స్ డిడ్ ఎనీథింగ్ టు యూ, యూ కెన్ సర్టన్లీ రియాక్ట్.
0: ఈ మాటలు ఏమాత్రం కూడా రాముని చెవులకు పోలేదు.
1: రామా డిడ్ పే ఎనీ
0: హీడ్. రాముని ఒక్కటే ఒకటి ధర్మ సంస్థాపనార్థము ధర్మమే నేను సాధించాలి.
1: రామ కేమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్, టైగర్స్ ఆర్ మూవింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: మీరు కొట్టడం.
1: వై షుడ్ యూ కిల్ దెమ్?
0: ఇంకా ఋషులు మీరు రాకపోయిన పూర్వం కూడా ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.

0: నేను సాధించాలి.
1: Rama came for the establishment of
0: dharma. నా కంటెదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేను.
1: I cannot bear if anyone is suffering in front of me.
0: పవిత్రమైన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు.
1: I am bound to protect the sages that do sacred acts.
0: కనుకని దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది.
1: Therefore when God protects dharma, that dharma will protect the country.
0: కనుకని ధర్మో రక్షతి రక్షితః. ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది.
1: ఇఫ్ యు కిల్ ధర్మ, దట్ వెరీ ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: కనుక సీత, నీ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు.
1: సో సీత డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్
0: అనింది. ఆమె చాలా బాధపడి, ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుండాలి.
1: She felt it's a sad thing to step into దండకారణ్యం.
0: ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది?
1: Why?
0: మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా?
1: We would have gone to separate.
0: ఈ దండకారణ్యంలో ఇంతే కాదు, ఇంకా ఎన్నెన్ని ప్రమాదములు సంభవిస్తాయో.
1: What accidents, incidents await in future.
0: అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుండాలి.
1: She was feeling very sad within
0: herself. పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీలయందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుంటాది.
1: In the hearts of women with pure hearts, all the future incidents will reflect.
0: వసంతకాలం బయలుదేరింది.
1: The winter season.
0: పచ్చని ఆకులు చెలరేగినాయి.
1: There's greenery around.
0: చల్లని గాలులు వీస్తూ వచ్చాయి.
1: Cool breeze.
0: మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది.
1: All animals are not actively
0: moving. ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు.
1: He took the time.
0: వచ్చింది ఒక బంగారు లేడీ.
1: There came a golden deer.
0: సీతకు తెలుసు.
1: Sita knows.
0: ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు.
1: Sita knows that there cannot be a golden deer.
0: సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడి పైన ఎందుకు ఆశ కలిగింది?
1: సీత సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, వై షుడ్ యూ?
0: తన సర్వ నగరం కూడాను రాజ్యమును అన్నింటినీ త్యజించింది.
1: షీ సాక్రిఫైస్ హర్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది.
1: బికాజ్ షీ సాక్రిఫైస్ షీ కుడ్ హ్యావ్ రామ.
0: ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరం అయ్యాడు.
1: ద మూమెంట్ షీ డిజైర్డ్ దిస్ గోల్డెన్ డేర్, షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు త్యాగం చేసినప్పుడు రాముడు దక్కాడు.
1: Because of sacrifice she could have Rama.
0: ఆశను పెంచుకున్నప్పుడు రాముడు దూరం అయ్యాడు.
1: It's only the desire that has taken away from Rama.
0: Rama, నాకు ఈ జింకను కావాలి.
1: Rama, I want this deer.
0: కావాలనేటప్పటికి సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు.
1: Sita never asked for anything earlier.
0: ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది.
1: Today she asked directly.
0: కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు.
1: So Rama wanted to satisfy her by bringing the deer to her.
0: లక్ష్మణుడు చెప్పాడు,
1: అన్న
0: ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి.
1: ఇట్ ఆల్ జస్ట్
0: ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు లీవ్ దిస్.
0: సీతకు తెచ్చి ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ డేర్.
0: అవసరమైతే నేను వెళ్తానన్నాడు.
1: ఇఫ్ నెసెసరీ ఐ విల్ గో అండ్ బ్రింగ్ ఇట్.
0: కానీ రాములు వినలేదు.
1: రామా డిడ్ హియర్ దిస్.
0: కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును.
1: వాట్స్ ద రీజన్? డస్ హి
0: నాట్? జరిగేది జరిగే తీరాలి.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్.
0: నేను పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
1: సీతా కెన్ బి సీతాపహరణ
0: జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది.
1: దాట్ వుడ్ లీడ్ టు ది కిల్లింగ్ ఆఫ్ రావణ. ఇవన్నీ
0: కూడా మొదలే వేసుకుని మాస్టర్ ప్లాన్.
1: ఇట్ ఇస్ ఆల్ ద మాస్టర్ ప్లాన్ ప్రిపేర్డ్ అహెడ్.
0: కనుకనే ఆ బంగారు లేడి ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దేర్ కెనాట్ బి గోల్డ్ అండ్ దేర్ స్టిల్ రామా వాజ్ ఆఫ్టర్ ఇట్.
0: అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాపం విమోచనమైపోయింది.
1: ద మూమెంట్ హీ షాట్ ద ఆరో దిస్ రిలీవ్డ్ ది కర్స్.
0: రామ స్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు.
1: బికాస్ ద టచ్ ఆఫ్ రామా హీ కేమ్ మారీచ కేమ్ ఇన్ హిస్ ఫామ్.
0: కాదు జింక కాదు.
1: ఇట్స్ నాట్ ద డేర్.
0: మాయ లేడి.
1: ఇట్స్ ఇట్స్ వన్ దట్స్ ఇన్ అనదర్ ఫామ్.
0: పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు.
1: హీ హాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఎర్లీ.
0: విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుడిని సముద్రంలో పడగొట్టాడు.
1: When he went there to disturb Vishwamitra Yaga, he was
0: కనుక రాముల శక్తి అది మారీచునికి చక్కగా తెలుసును.
1: సో మారీచ నోస్ ద పవర్ ఆఫ్ రామ.
0: అప్పుడు ఈ మారీచుడే హా సీత హా లక్ష్మణ అని అరిచాడు.
1: మారీచ హూ షౌటెడ్ హా సీత హా లక్ష్మణ.
0: అరిచేటప్పటికీ సీత వినింది.
1: సీత హర్డ్ దిస్.
0: శ్రీరాములు గొంతు వలె ఉంటుండది.
1: ఇట్ అపియర్స్ టు బి ది వాయిస్ ఆఫ్
0: లక్ష్మణ. నీవు తక్షణమే వెళ్లి నీవు శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ది వాయిస్ ఆఫ్ శ్రీరామ. వాట్ పాయింట్ ఆఫ్ డేంజర్ హీస్.
0: లక్ష్మణ సీత మాట వినలేదు.
1: లక్ష్మణ డిడ్ హియర్ దిస్.
0: రాముల యొక్క కంఠం కాదు ఇది.
1: ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్
0: రామ. మాయ రాక్షసుల యొక్క స్వభావములు.
1: ఇట్ ఈస్ దట్ డెల్యూషన్.
0: కనుక రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ బీన్ డేంజర్.
0: మన నారాయణ మూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: వదిన నీకు అంత మాత్రం తెలియదా?
1: సిస్టర్ లా డోంట్ నీ
0: విచారించవచ్చుని విచారించవద్దని చాలా ధైర్యం చెప్పాడు.
1: హి వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హర్ నాట్ టు వరీ ఎనీ లాంగర్.

0: తెలుసును, ముందు రామకార్యం జరగడానికి నేను ఒక ఉపకరణము అని.
1: షీ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ బికాజ్ షీ షుడ్ బి ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: లక్ష్మణ్ ఎట్టైనా కానీ పంపాలి అని.
1: లక్ష్మణ హ్యాస్ టు బి సెంట్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: మంచి మాటలతో లక్ష్మణుడు కదలలేదు.
1: లక్ష్మణ డిడ్ంట్ పే హీ టు ఆల్ దిస్ గుడ్
0: వర్డ్స్. కఠినమైనటువంటి వాక్కు ఉపయోగపెట్టింది.
1: దెన్ షీ యూజ్డ్ హార్ష్ వర్డ్స్.
0: లక్ష్మణ, ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ వీ త్రీ ఆర్ హియర్ నన్ ఎల్స్.
0: రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది.
1: ఇస్ ఇట్ యువర్ ఐడియా టు హ్యావ్ మీ ఇన్ కేస్ రామా డైస్?
0: ఆ మాట వినలేక తాను బయలుదేరాడు.
1: లక్ష్మణ కుంట్ హియర్ దిస్ హార్ష్ వర్డ్స్.
0: వెళ్తూ వెళ్తూ కూడాను తనకు హద్దును గీచాడు.
1: హౌఎవర్ హి సెట్ ఎ బౌండరీ దేర్.
0: తల్లి, ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు.
1: మదర్ డోంట్ గో బియాండ్ దిస్ లైన్ హి సెడ్.
0: కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశం అయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ టైమ్స్ ఐ వెయిటింగ్ అహెడ్
0: ఆఫ్ ఆల్. ఇది బ్యాడ్ టైం కాదు సీతారాములకు.
1: బట్ ఫర్ సీతారామ ఇస్ నాట్ బ్యాడ్ టైం.
0: ఇది గుడ్ టైమ్.
1: ఇట్స్ ఎ గుడ్ టైం.
0: ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి.
1: దేర్ఫోర్ ద టాస్క్ ఆఫ్ రామావతార మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: వచ్చిండేది రాక్షస సంహారం కోసమని.
1: హి కేమ్ డౌన్ టు కిల్ దెమన్.
0: ఇప్పుడు ప్రారంభమైంది.
1: నౌ ఇట్స్ ది కమెన్స్మెంట్.
0: కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్లాడు.
1: సో లక్ష్మణ వెంట్.
0: రావణుడు వచ్చాడు మారు వేషంతో.
1: రావణ కేమ్
0: సీతను అపహరించాడు.
1: ఇన్ దిస్ గైస్ అండ్ అబ్డక్టెడ్ సీత.
0: అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి.
1: బై టైమ్ రామలక్ష్మణ్ రిటర్న్
0: మధ్యలో మరొకటి జరిగింది.
1: సంథింగ్ హ్యాడ్ హ్యాపెన్ ఇన్
0: దండకారణ్యం. బయలుదేరే ముందుగా
1: ప్రయర్ టు గోయింగ్ టు దండకారణ్యం
0: ఒక చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బర్డ్ ఆన్ ఎ ట్రీ.
0: ఇది ఏమో ఒక రాక్షసి అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది.
1: సీత డౌటెడ్ దట్ ఇట్ మైట్ బి పాసిబిలీ ఎ డెమన్.
0: ఇప్పుడు రాముడు అడిగాడు.
1: రామ ఆస్క్డ్,
0: నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు.
1: హూ ఆర్ యూ, వాట్ బర్డ్ ఆర్ యూ?
0: రామచంద్ర, నేను మీ తండ్రి గారి స్నేహితుడు.
1: రామచంద్ర, ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్
0: ఫాదర్. దశరథుడు నేను స్నేహితులం పూర్వము.
1: ఐ అండ్ దశరథ ఆర్ ఫ్రెండ్.
0: నా పేరు జటాయువు.
1: మై నేమ్ ఇస్ జటాయువు.
0: నాకు వయసు అయిపోయింది.
1: ఐఎమ్ ఏజ్డ్.
0: కానీ నేను ఇక్కడే ఉంటున్నాను.
1: ఐఎమ్ హియర్.
0: మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి.
1: బెటర్ యూ కన్స్ట్రక్ట్.
0: మీ ఇంటిలో లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది.
1: జటాయువు మేడ్ ఏ ప్రామిస్ దట్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ సీతా దేర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రామలక్ష్మణ్.
0: ఈ అరణ్యంలో మీకొక్కరు సహాయం లేరు.
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
0: నా సహాయం ఎంతైనా మీకు అవసరమే.
1: ఐ విల్ హెల్ప్ యూ.
0: ఇది నా అదృష్టము.
1: ఇస్ మై లక్.
0: కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది.
1: గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ.
0: సరే, అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది.
1: జటాయువు
0: రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధముల అడ్డు తగిలింది.
1: అండ్ జటాయువు ఇంటర్ఫీర్డ్ ఆన్ ద వే యాజ్ రావణ అబ్డక్టెడ్ సీత.
0: కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్
0: ఆ రాక్షసుడు ఈ జటాయువును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు.
1: రావణ హాస్ హిట్ ది టూ వింగ్స్ ఆఫ్ జటాయువు.
0: రెక్కలు పడిపోయినటువంటి జటాయువు ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైన అవస్థలు పడుతుండాలి.
1: జటాయువు హ్యావింగ్ లాస్ట్ బోత్ ఆఫ్ ది వింగ్స్ ఫెల్ డౌన్ అండ్ జస్ట్ ఎట్ ద లాస్ట్ మోమెంట్
0: రామలక్ష్మణుడు తెలుసును.
1: రామానోస్,
0: ఈ ప్రమాదం జరుగుతూ ఉండాలని.
1: దట్ దిస్ ఇస్ ద డేంజరస్ సిచ్యుయేషన్.
0: చూసేటప్పటికి చాలా బాధ కలిగింది.
1: హి కేమ్ అండ్ సా దిస్ సిచ్యుయేషన్.
0: సీత ఎక్కడ ఇద్దరు సాధించడానికి శోధించడానికి బయలుదేరారు.
1: దే వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత హిదర్ అండ్ థిదర్.
0: శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చదివినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంతా గుర్తును కనిపెట్టారు.
1: యాజ్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత దే కుడ్ ఫైండ్ సర్టన్ ఫుట్ ప్రింట్స్ దట్ మేడ్ దెం టు నో దట్ ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్.
0: రెక్క విరిగి పడింది.
1: దేర్ దే సా ద వింగ్స్ కట్ ఆఫ్.
0: రామా రామా రామా అని అరుస్తుండాలి.
1: జటాయు వాజ్ షౌటింగ్ రామా రామా.
0: రాములు పరిగెత్తాడు.
1: రామా ర్యాన్ దేర్.
0: ఆ జటాయుని తన తొడపైన వేసుకున్నాడు.
1: మేడ్ జటాయు సిట్
0: ఆన్ జరిగిన ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు.
1: హి ఆస్క్డ్ వాట్ హ్యాపెన్.
0: అప్పుడు చెప్పింది జటాయువు.
1: జటాయువు సెడ్
0: దట్ ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ దట్ హస్.
0: నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను.
1: ఐ ఫాట్ విత్ హిమ్.
0: కానీ నా చేత కాలేదు.
1: బట్ ఐ కుడ్ హెల్ప్.
0: కడపటికి నా గతి ఈ విధంగా మారిపోయింది.
1: దిస్ ఇస్ ది మై ప్లైట్ నౌ
0: అని చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముడు తొడపైనే పోయింది.
1: హి సెండ్ లక్ష్మణ టు బ్రింగ్ వాటర్ అండ్ రామా మేడ్ జటాయువు డ్రింక్ వాటర్ అండ్ జటాయువు బ్రీత్ దిస్ లా.
0: అడిగినటువంటి దశరథునికి చిక్కలేదు ఈ ప్రాప్తి.
1: దశరథ డిడ్ డిజర్వ్ దిస్.
0: అడగనటువంటి జటాయువుకు లభించింది ఈ ప్రాప్తి.
1: జటాయు వితౌట్ ఆస్కింగ్.
0: అందువలనే అడుగకువేమో మనస అడుగకువేమో మనస.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ ఓ మైండ్ డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడునని.
1: ఇఫ్ యు ఆస్క్ మోర్
0: అడుగకున్న పని వడిగా.

0: యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ సీత గేవ్ సో మెనీ అడ్వైజెస్.
0: ఎందుకనగా ఆమె భూజాత.
1: బికాజ్ షీ ఇస్ ద డాటర్ ఆఫ్
0: ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితిలో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసును.
1: షీ నోస్ ప్రెటీ వెల్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఆన్ అర్త్.
0: కనుక ప్రకృతి యొక్క పరివర్తన అంతా, ప్రకృతి యొక్క రహస్యం అంతా సీతకే చక్కగా తెలుసు.
1: సీత నోస్ క్లియర్లీ వెల్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
0: కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే.
1: వాట్ ఆల్ దట్ సీత సేస్.
0: కనుక సీత సంకల్పములన్నీ కూడాను సత్య సంకల్పములే.
1: సో ఆల్ హర్ థాట్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: ఆమె దృష్టి అంతా కూడాను సత్య దృష్టియే.
1: షీ హ్యాడ్ ది కరెక్ట్ విజన్ ఆఫ్ ట్రూత్.
0: ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే.
1: ఆల్ హర్ యాక్షన్స్ ఆర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపము కూడా ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది స్టోరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సీతారామ యు ఫైండ్ ధర్మ.
0: కనుక సీతారాములనగా ఏమి? సత్య ధర్మ స్వరూపులే సీతారాములు.
1: సీతారామ స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్య అండ్ ధర్మ ద రైచియస్నెస్.
0: కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఆన్ చిత్రకూట.
0: ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు
1: వెన్ దే వర్ దేర్
0: వివేకము అనేటువంటి లక్షణుడు కూడా ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఆల్సో లక్ష్మణ ది ఇంటెలిజెన్స్.
0: జీవి సీత.
1: సీత ఇస్ ఇండివిజువల్.
0: దేవుడు రాముడు.
1: రామ ఇస్ గాడ్.
0: సీతాదేవు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికీ ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్
0: దీనినే ఉపనిషత్తునందరూ కూడాను అన్ని విధములా భగవంతునికి సరి అయిన సహస్ర నామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు.
1: ఉపనిషత్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ సో మెనీ నేమ్స్. సచ్చిదానంద ఇస్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ది డివినిటీ.
0: సత్
1: సత్
0: సత్యమైన స్వరూపము.
1: సత్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: చిత్తు సత్య జ్ఞానము.
1: చిత్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ట్రూత్.
0: కనుకనే జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ద కాంబినేషన్ యూనియన్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్ దేర్ ఇస్ బ్లిస్.
0: కనుకనే మన ఎందుండేటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ యూనిటీ ఆఫ్ ట్రూత్
0: మన జీవితంలో ఆనందము హాయి చేకూరుతుంది.
1: అండ్ దెన్ యూ లేవ్ అవర్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచమున్నటువంటి యొక్క ప్రకృతి విషయాల్లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు.
1: యు కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్.
0: ఎంత ప్రవృత్తి లక్షణములే.
1: ఇట్స్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకుని నివృత్తిని సాధించాలి.
1: యు జస్ట్ లివ్ ఇన్ ది వరల్డ్
0: అనేక నివృత్తి లక్ష్యం ఉంచుకుని ప్రవృత్తిలో మనం బ్రతకాలి.
1: యు కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్సైట్.
0: ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము.
1: And therefore the outward vision is momentary.
0: Sayo margame shashtamainatundi.
1: The inward path is permanent.
0: Adiye mukti margamu ani.
1: And that is the proper path.
0: Mukti anaga emiti?
1: What do you mean by this?
0: Anaga tana yokku unnatundi vanchanalu vimukti gavinchukotame mukti.
1: The mukti liberation means to give up all the desire.
0: Kariku vanchanalu kramakramena manamu tagginchukuntu povali.
1: Therefore we have to reduce our desires.
0: Vanchanalu perige kolani kudanu aanandamu tarigipothu vastuntadi.
1: When we have more and more of desires our happiness will diminish. Kariku
0: vanchanalu peragala emi vanchalu peragali?
1: What type of desires?
0: Daiva sambandhamainatundi vanchalu peragali.
1: All the desires of godly desires. Prakriti
0: sambandhamaina vanchalu taragali.
1: Worldly desires should be reduced.
0: Appude aanandam kudanu manaku abhiruddhi avutundi.
1: Then our bliss will increase.
0: Manavudu ee naadu aanandanni aasistunnadu.
1: Today man
0: సుఖాన్ని ఆశిస్తున్నాడు. ఈ ఆనంద సుఖములు అనేటువంటి ఎక్కడ ఉంటున్నాయి?
1: వేర్ డూ యూ ఫైండ్ దెమ్?
0: దైవ సన్నిధిని తప్ప మరొక చోట మనకు లభ్యం కాదు.
1: ఇట్స్ ఓన్లీ ది ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ దిస్.
0: మనం అనుభవించేటువంటి ఆనందములంతా కూడా క్షణభంగురాలు.
1: ఆల్ ది హ్యాపీనెస్ దట్ యు హావ్ ఇన్ ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: అప్పటికప్పటికి సంతృప్తిని పరిచేటువంటివి.
1: దే సాటిస్ఫై ఫర్ ద మోమెంట్.
0: కాబట్టి ఇది కాదు మన ఆనందము.
1: ఇట్స్ నాట్ దట్ హ్యాపీ.
0: ఆత్మానందమే ఆనందము.
1: ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్ ది
0: స్పిరిట్. ఈ దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు అటైన్ డివినిటీ.
0: కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము.
1: దేర్ఫోర్ వి ఫైండ్ బ్లిస్ ఇన్ గాడ్.
0: ఈ దైవానందాన్ని పెంచుకుంటూ ఉంటే క్రమక్రమేణ మనకు బాధలే ఉండవు.
1: ఇఫ్ యు ఎంజాయ్ దట్ బ్లిస్ యు విల్ నాట్ సఫర్.
0: కనుక ఈ రామాయణం లోపల అనేక విధములైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే.
1: దేర్ఫోర్ ఇన్ రామాయణ ఆల్ ఎపిసోడ్ సెక్షన్ ఐ
0: రాములు కాని సీత కాని లక్ష్మణుడు కాని ఈ మూవులు కూడాను అందించినటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆదర్శ సూత్రములే. మానవులు బాధలనేటివేటివే ఉండవు.
1: దేర్ బి నో సఫరింగ్.
0: మానవునికి అశాంతియే ఉండదు.
1: దేర్ బి నో రెస్ట్లెస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ ఆదర్శాన్ని మనం అనుసరించడం లేదు.
1: Because we are not following ideals.
0: అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము.
1: We spend our life in desires.
0: కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది.
1: మోర్ దాన్ ది డిజైర్ ఐడియల్ ఇస్
0: మనిషి మరణించినప్పటికీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
1: మ్యాన్ మేడ్ ఐ బట్ ద ఐడియల్
0: ఆదర్శములు అన్ని కూడా చిరంజీవులు.
1: ఆల్ ఐడియల్స్ ఆర్ ఇమోర్టల్.
0: దీనికి మృత్యు అనేటువంటిదే లేదు.
1: హావ్ నో డెత్.
0: కనుకనే ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరముల కిందట జరిగినటువంటిది రామాయణం.
1: రామాయణ హ్యాపెన్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: ఇన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడా

0: మాత్రమే నీ హృదయం నందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి.
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై దీస్ ఐడియల్స్ ఆర్ షైనింగ్ ఇన్ హార్ట్. ఎవరు దీనిని
0: చెడపడానికి వీరు ప్రయత్నించలేదు.
1: నో వన్ కెన్ వైప్ దెమ్
0: అవుట్. ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు.
1: ఈవెన్ దే ట్రై టు డు ఇట్ దే కాన్ట్ బి వైప్డ్.
0: వజ్ర సంకల్పములు,
1: స్ట్రాంగ్ డిటర్మినేషన్,
0: ఇలాంటి వజ్ర సంకల్పములైనటువంటి యొక్క రామ సంకల్పములు, సీత సంకల్పములు ఎవరు చేరిపగలరు?
1: దే డిటర్మినేషన్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దట్ ఆఫ్ ఎ డైమండ్ హూ కెన్ వైప్ దెమ్ అవుట్.
0: అమృతమయమైనటువంటి సంకల్పములు అందరూ ఆశ్రయించవలసింది.
1: ద నెక్టరైన్ థాట్స్ వన్ షుడ్ ఫాలో.
0: అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు బెనిఫిట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు ఫాలో దేర్ మానవులకు
0: బోధించే నిమిత్తమే మానవాకారం ధరించారు.
1: To teach to humanity they have come
0: ఇంకొక ఆకారం
1: ధరిస్తే
0: మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు.
1: It should be a different form. Humanity cannot fall.
0: భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though God has come down in such a low level, but man is not able to understand that.
0: ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఒక భగవంతుడు.
1: God is in a very high standard.
0: అలాంటి వాడు ఎంతో క్రిందికి దిగి
1: has come down to such a low level.
0: ఆదర్శవంతంగా కాపాడాలని, ఆదర్శ మార్గాన్ని చూపించాలని ఎన్ని విధములు బోధించినప్పటికీ కానీ వీరి మతికి ఏమాత్రము చేరటం లేదు.
1: ఈ టీచింగ్ ఆల్ ఐడియల్ షోయింగ్ ద ఐడియల్ పాత్.
0: విరుద్ధమైన మార్గమును అనుసరించి
1: ఫాలోయింగ్ ద రాంగ్
0: విపరీతమైన బాధలకు గురి అవుతున్నారు.
1: అండ్ దే వర్ పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
0: కట్టగలిపటికి మేము చేసింది రైట్ అని చెప్పిన భావిస్తున్నారు.
1: దే థింక్ దట్ వాట్ దే హావ్ డన్ ఇస్ రైట్.
0: ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటినీ గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో. యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ లివింగ్ నాట్ సాటిస్ఫైడ్.
0: మన ఆత్మకి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ నాట్ లివింగ్.
0: భగవంతుని యొక్క తృప్తే నీ తృప్తి.
1: ఇఫ్ గాడ్ ఈస్ సాటిస్ఫైడ్ యూ విల్ బి సాటిస్ఫైడ్.
0: భగవంతుని తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు, ధర్మములు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి సాటిస్ఫైయింగ్, ప్లీజింగ్ టు గాడ్.
0: ఏ కర్మను చేసినప్పటికీ భగవత్ తృప్తే.
1: Whatever you do, it should be pleasing unto God.
0: వేదములు చెప్తూ వచ్చాయి. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
0: అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ.
1: దట్స్ ద రియల్ లైఫ్.
0: అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం.
1: దట్స్ ద ట్రూ లైఫ్.
0: అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్యస్థితిని.
1: దే కుడ్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ డివైన్ స్టేట్.
0: శరభంగుడు, శరభంగుడు,
1: శరభంగుడు.
0: భగవంతుడా, నీకు ఇష్టమైన కార్యములే నేను చెయ్యాలి.
1: శరభంగుడు సెడ్ గాడ్ ఐ వాంట్ టు డూ దట్ దట్ విల్ మేక్ యు.
0: నీ ఆజ్ఞనే నేను శిరసా వహించాలి.
1: ఐ మస్ట్ ఫాలో యువర్ కమాండ్.
0: నాకు ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ లైఫ్.
0: నీ ఆజ్ఞ తప్ప మరొకటి లేదు.
1: అదర్ దాన్ యువర్ కమాండ్ ఐ హావ్ నథింగ్ ఎల్స్.
0: నీతో మాట్లాడాను, నీకు నమస్కరించాను, ఇంకా నాకు ఈ శరీరం నాకు అక్కర్లేదు.
1: ఐ హావ్ సీన్ యు, ఐ టాక్ టు యు, ఐ కాట్ హోల్డ్ యువర్ ఫుడ్, ఐ డోంట్ వాంట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఈ జీవితమును చాలించమని ప్రార్థించాడు.
1: ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ నౌ.
0: అలాంటి మహర్షులు, అలాంటి మహనీయులు, అది అంటే మహామహతల్లు ఎంతమందో ఉంటున్నారు లోకంలో.
1: In this world, the sages, saints, noble souls, a number of them are present in the
0: world. కనుకని ఆదర్శ పురుషులైనటువంటి యొక్క అవతారములను చక్కగా మనం అనుసరిస్తూ రావాలి.
1: So we should follow this incarnation as an ideal man.
0: వారి నిమిత్తమై వారు రాలేదు.
1: They have not come for their sake.
0: లోక నిమిత్తమై వారు ఉద్భవిస్తున్నారు.
1: They have come for the world.
0: లోక నిమిత్తమై శరీరమును ధరిస్తున్నారు.
1: They have taken human form for the
0: world. సర్వకర్మను కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: Everything is done for society.
0: ఇన్ని కంటితో చూచి కూడాను, చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు.
1: Though you listen, though you see,
0: వారి కన్నులను వారు నమ్మలేకపోతున్నారు.
1: You are not able to believe your own
0: experience. పరుల చెవులతో వింటున్నారు, పరుల కన్నులతో చూస్తున్నారు.
1: You see with others eyes, you listen with others.
0: మానవత్వము.
1: Is that human life?
0: నీ చెవులు ఏమైపోయినాయి, నీ కన్నులు ఏమైపోయినాయి?
1: What happened to your ears? What happened to your eyes?
0: నీ కన్నులను నీవు నమ్మలేకపోయినప్పుడు నీవెట్ట మనిషి అయిపోతావు?
1: If you don't have any belief in your sight,
0: నీ చెవులను నీవు నమ్మలేనప్పుడు నీవే విధంగా నీవు మానవుడు అవుతావు?
1: When you don't rely on your own hearing, how can you be
0: human? కనుక నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులను నీవు నమ్ము.
1: In order to be human, have full faith in
0: your ఎవరిని చెప్పినప్పటికీ నీ వినవద్దు.
1: Never pay heed to others' words.
0: ఎవరిని చూసినప్పటికీ నీవు అలక్ష్యం చేయవద్దు.
1: Don't care others' eyes.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Follow your own truth.
0: నీ ధర్మాన్ని నీవు అనుసరించు.
1: Follow your dharma.
0: సత్య ధర్మములే మానవునికి సరియైన నేత్రములు.
1: These two satya dharma are the eyes of mankind.
0: ఈ సత్య ధర్మములనే నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా.
1: Without these two eyes, one is blind.
0: ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనమే?
1: What is the use of all education then?
0: కనుకని అంధత్వుడు అనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు.
1: A blind man cannot see anything.
0: కళ్ళు డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరలైరి.
1: Though they have eyes, they are blind that they are not able to see your beautiful form.
0: అతి మనోహరమైన నీ గానమాలింప నెరలైరి.
1: Though they have ears, they are not able to listen to your melodious music.
0: ఏమి ప్రయోజనం? చెవులు ఉన్నాయి, వినటం లేదు.
1: What is the use of your ears? you don't listen.
0: కనులున్నాయి చూడటం లేదే.
1: You have eyes, you don't
0: see. చూస్తున్నాయి దేన్నో చూస్తున్నాయి.
1: You see so many things.
0: వింటున్నాయి దేన్నో వింటున్నాయి.
1: You listen many other things.
0: కానీ భగవంతుని చూడటం లేదు, భగవంతుని వాక్యములు వినటం లేదు.
1: You don't see God, you don't listen to divine words.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది.
1: Human life is meritorious.
0: ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుండాలి.
1: It is the result of past merits.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మం నిమిత్తమై ఏర్పడినటువంటి శరీరం.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: ఈ నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మం వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులు అనే దానికి సార్థకం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ being born a human, we behave like a monkey and a demon and
0: everybody. You don't need
1: to do anything.
0: Satyame daivamu,
1: truth is God.
0: Dharmame daivamu,
1: dharma is God.
0: Ini manam visvasinchali,
1: we should have full faith in this.
0: Mana vedam cheppindi satyam vada dharmam chara,
1: tell truth and follow dharma.
0: ఈ రెండింటినీ మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో దీస్ టూ.
0: అనుసరించటువంటి ఏమిటి? మన చేతనైనంత వరకు కూడా మనం ఆచరణలో పెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ప్రాక్టీస్.
0: ఎవరిని చూచినా కానీ దైవ స్వరూపంగానే చూచు.
1: హూమ్ సో ఎవర్ యూ మే సీ ఇస్ వన్.
0: ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: వీ షుడ్ నో ద స్పిరిట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్.
0: శరీరములు వేరు వేరు,
1: బాడీస్ ఆర్ డిఫరెంట్,
0: ఆభరణములు వేరు వేరు,
1: జ్యువెల్స్ ఆర్ మెనీ,
0: కానీ బంగారం ఒక్కటే.
1: బట్ గోల్డ్ ఈస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: కనుక
1: సో
0: రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు ఆదర్శం ఆదర్శం ఆదర్శం.
1: ఇన్ రామాయణ, ఇఫ్ యు టేక్ ఎనీ ఈవెంట్ ఆర్ ఎపిసోడ్ ఆర్ ఎనీ సిచ్యువేషన్, ఇస్ ఫుల్ ఆఫ్ ఐడియల్స్.
0: కనుక రామచరితమును హృదయమునందు చిత్రించుకుని తద్వారా జీవితాన్ని సార్థకం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు పిక్చరైజ్ రామాయణ ఇన్ అవర్ హార్ట్స్.

నీ చింతనే చాలు నీ నామమే మేలు రామ చింతనే చాలు రామనామమే మేలు రామ చింతనే చాలు రామనామమే మేలు రామ చింతనే చాలు రామనామమే మేలు రామ చింతనే చాలు

గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.

ముఖము చేసి అనవరతము నిశ్చల సమానం చిత్తుడై నిలువలేడు. నిశ్చ

0: one can acquire all forms of knowledge and come out successfully in an assembly of scholars. One can even fight with all valor and courage on the battlefield. One can be a king and rule the kingdom. One can offer the golden cows as acts of charity. One can even count the stars across the sky. One can even name the different living creatures on earth. One can be an expert in all Ashtanga forms of knowledge. One can reach even moon. But one cannot control the senses. One cannot control the mind, turn inward, maintain the stability and equanimity of mind. Embodiments of love.
1: ఈ ప్రాకృతమైన ప్రపంచమునందు ప్రతి మానవుడు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను దీనికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని మూడు శక్తులు అత్యవసరం.
0: ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ మ్యాన్ టు అండర్టేక్ ఎనీ స్మాల్ టాస్క్ త్రీ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అండ్ జ్ఞానశక్తి.
1: ఇచ్ఛాశక్తి అనగా ఒక పని చెయ్యాలి అని సంకల్పించటం.
0: ఇచ్ఛాశక్తి మెంట్ డిటర్మినేషన్ టు డూ ఎ టాస్క్.
1: అయితే ఆ పని ఏ విధంగా చెయ్యాలి, ఏ పరిస్థితిలో చెయ్యాలి, ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి అనేటువంటి యొక్క విచారణ శక్తి అత్యవసరం.
0: However, in order to fulfill the task undertaken, in what way it is to be done, in what circumstances, the path to be adopted must be inquired.
1: ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఉండినంత మాత్రమున కార్యం సాఫల్యం అవుతుందా? కాదు.
0: If you have got this will to do it and also the technique, is not enough.
1: దీనికి క్రియాశక్తి కూడా అత్యవసరం.
0: You need క్రియాశక్తి, the power to do.
1: ఇది ఒక వస్త్రం.
0: This is cloth.
1: ఈ వస్త్రాన్ని నేను తయారు చేయాలి అని సంకల్పం.
0: You are thinking of making this cloth.
1: అయితే దీనికి దారములు కావాలి.
0: You need thread.
1: ప్రత్తి కావాలి.
0: You need threads and cotton.
1: నేసేటువంటి ఒక మగ్గం కావాలి.
0: And you also need the threads to be interwoven.
1: ఈ అన్నింటి యొక్క పరికరములను కూడా విచారణ చేయటమే ఇది జ్ఞానశక్తి.
0: To inquire the equipment needed to make this cloth is జ్ఞానశక్తి.
1: నిత్యానిత్య పరిశీలన శక్తి తన యందున్నది, చేయాలనే ఇచ్ఛాశక్తి తన యందున్నది. కానీ చేయటం అనేటువంటి కార్యము ప్రారంభించినప్పుడే ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక స్వరూపాన్ని ధరిస్తుంది.
0: దేర్ లైస్ దిస్ నాలెడ్జ్ ది డిస్టింక్షన్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ దాట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ డిటర్మినేషన్ టు అకాంప్లిష్ అన్లెస్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ యూ కెన్ నెవర్ రియలైజ్ ఇట్.
1: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు ఉండినంత మాత్రమున ఈ యొక్క కార్యమును సంపూర్ణంగా నెరవేరదు.
0: విత్ దీస్ త్రీ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, యు విల్ నాట్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ద టాస్క్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: పూలు, సూది, దారం ఉంది.
0: యు హ్యావ్ ద ఫ్లవర్స్, ద నీడిల్ అండ్ ద థ్రెడ్.
1: పుష్పమాల తానగున
0: క్యాన్ ఇట్ బి ఎ గార్లాండ్?
1: ప్రణతి, నూనె, వత్తిగలదు, దీపపు వెలుగు కలుగున.
0: యు హ్యావ్ ద కంటైనర్, ద ఆయిల్ ఇన్ ద విక్, డూ హ్యావ్ ద ల్యాంప్?
1: దీనిని కూర్చేటువంటి వారు ఒకడు ఉండాలి.
0: దేర్ మస్ట్ బి వన్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్.
1: దీనిని చేర్చేసినటువంటి వాడు ఒకడు ఉండాలి.
0: దేర్ నీడ్ టు బి వన్ టు జాయిన్ దెమ్.
1: ఈ వ్యక్తి లేకుండా ఈ మూడు కూడాను లభించకూడను, ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ దట్ పర్సన్ టు కంబైన్ బ్రింగ్ దెమ్ టుగెదర్, ఈవెన్ ఇఫ్ యు హ్యావ్ దెమ్, దే ఆర్ యూస్లెస్.
1: కనుక ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడింటి చేతను ఒకదానిని మనం నిర్మించడానికి ప్రయత్నించవచ్చు.
0: యు మే ట్రై టు అకాంప్లిష్ ఎ టాస్క్ విత్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అండ్ క్రియాశక్తి.
1: కానీ దీన్ని చేసేటువంటి వ్యక్తి కూడాను ఒకడు ఉండాలి.
0: యు నీడ్ ఎ మేకర్, ద వన్ టు డూ ఇట్.
1: ఆ మేకర్ లేకపోయినప్పుడు దీన్ని మనం ఏమాత్రం కూడా ఉపయోగించి ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ దట్ మేకర్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: సొమ్ములు రత్నాలు గలవు, బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున.
0: యు హావ్ ద గోల్డ్ అండ్ ద జెమ్స్ అండ్ ప్రెషస్ స్టోన్స్, కెన్ యూ హ్యావ్ జ్యువెల్స్?
1: దీన్ని చేసేటువంటి ఒక కంసాలి ఒకటి ఉండాలి కదా.
0: యు నీడ్ గోల్డ్ స్మిత్ టు మేక్ దెమ్.
1: దీనిని ఉపాదాన కారణము అని రెండు కారణాలు ఉంటున్నాయి.
0: హియర్ యు హావ్ టు పాయింట్స్. ఉపాదాన కారణ
1: అనగా అన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు ఒకడు ఉపాదాన కారణము.
0: ద మాస్టర్ ఈజ్ ఉపాదాన కారణ.
1: క్రియాకారణకుడు ఒకటి ఉండాలి.
0: దేర్ నీడ్ టు బి వన్ టు టేక్ కేర్ ఆఫ్ ది యాక్షన్ ఆస్పెక్ట్.
1: ఈ క్రియాకారకుడు భౌతికమైన జగత్తునకు ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తుంటాడు.
0: ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్షన్ సెట్స్ ఎన్ ఐడియల్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఒక కంసలి అనేక విధమైనటువంటి యొక్క ఆభరణములు సృష్టిస్తాడు.
0: హియర్ ఇస్ గోల్డ్ స్మిత్ హూ మేక్స్ మెనీ ఆర్నమెంట్స్.
1: కానీ బంగారు ఎవరు సృష్టించారు?
0: హూ క్రియేటెడ్ గోల్డ్.
1: ఈ బంగారం సృష్టించినటువంటి వాడే ఉపాదాన కారకుడు.
0: The creator of this gold is Upadanaka.
1: ఈ గోల్డ్ ను ఒక నగగా సృష్టించినటువంటి వారే ఒక క్రియాకారకుడు.
0: And the one who made this gold into an ornament is responsible for that kriya or action.
1: ప్రత్తిని ఎవరు సృష్టించారు?
0: Who created cotton?
1: భగవంతుడు సృష్టించాడు.
0: It's God's creation.
1: దానిని ఒక దారంగా చేసి వస్త్రంగా తయారు చేయటము ఒక బెస్తవాడు.
0: And there's one who makes threads out of the cotton and the which are closely interwoven to make a cloth.
1: కనుక నిమిత్తకారకుడైనటువంటి వాడు జగత్తునకు ఆదర్శంగా ఉంటున్నాడు.
0: The doer here, నిమిత్తకారణ, is an ideal.
1: ఈ గోల్డ్స్మిత్ అనేటువంటి వాడు ఒక నిమిత్తకారకుడు.
0: గోల్డ్స్మిత్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్, నిమిత్తకారక.
1: కానీ ఉపాదాన కారణమైనటువంటి సామగ్రి లేకుండినా ఈ యొక్క నిమిత్తకారకుడు ఏమీ మాత్రము చేయలేడు.
0: వితౌట్ దట్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఉపాదాన కారణ దిస్ నిమిత్త ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూస్లెస్.
1: కనుక ఉపాదాన కారకుడైనటువంటి ఒక భగవంతుడే జగత్తునంతా సృష్టించాడు.
0: గాడ్ హింసెల్ఫ్ ఉపాదాన ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ద క్రియేటర్.
1: ఈ సృష్టించినటువంటి జగత్తును ఉపాదాన కారకుడైనటువంటి మానవుడు దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ద క్రియేషన్ మేడ్ బై ద క్రియేటర్.
1: కనుక ఉపాదాన కారకుడిని ఈనాడు మర్చిపోయినాం.
0: వి హావ్ ఫర్గాటెన్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఉపాదాన కారణ.
1: నిమిత్త కారకుడే ప్రధానమైన సృష్టించి నేను చేశాను, నేను చూచాను, నేను చెప్పాను అనేటువంటి అహంకారంకు గురి అవుతున్నాడు.
0: వన్ గోస్ బై దిస్ ఐడెంటిటీ విత్ దట్ ఆఫ్ ఎ డూయర్ దట్ ఐ హావ్ డన్ దట్ ఐ హావ్ సీన్ ద నిమిత్త కారణ.
1: మూలాధారమైన పదార్థం ఒకటి ఉండినప్పుడే ఈ యొక్క నిమిత్త కారకుడైనటువంటి వాడు దీనిని అనేక విధమైనటువంటి సృష్టిగా కావించగలడు.
0: వెన్ దిస్ ప్రైమల్ బేసిస్ మూలాధార దిస్ ఇన్స్ట్రుమెంట్ నిమిత్త కారణ ఈజ్ యూస్ఫుల్.
1: సైన్స్ పిల్లలకి అందరికీ తెలుసును.
0: స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ నో దట్
1: ఆక్సిజన్ ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్.
1: ఇది ఒక భాగము, ఆక్సిజన్ రెండో భాగం, రెండు భాగములు.
0: అండ్ వీ హావ్ ది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్.
1: ఈ రెండింటినీ చేర్చి నీరుగా సృష్టించాడు.
0: బోత్ ఆఫ్ దెం బ్రాట్ టుగెదర్ మేక్ వాటర్.
1: నేను సృష్టించాను నీరు అని విర్రవీగుతున్నాడు ఈ విద్యార్థి.
0: ది స్టూడెంట్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్ దట్ హీ మేడ్ వాటర్ కంబైనింగ్ టు
1: హైడ్రోజన్ ఆక్సిజన్. ఎవరు సృష్టించారు?
0: హూస్ క్రియేషన్ ద హైడ్రోజన్ ఆక్సిజన్?
1: ఈ మూలాధారమైన పదార్థములను ఆధారం చేసుకుని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి ఒక వస్తువులను తాను తయారు చేసుకోగలుగుతున్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ మూలాధార ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ అండ్ ద బేసిస్ అండ్ మ్యాన్ మేక్స్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ వేరియస్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్.
1: కానీ ఈ ఆధునిక యుగమునందు ఈ భౌతికమైన, లౌకికమైనటువంటి యొక్క క్రియాస్వరూపాన్ని ఆధారంగా తీసుకుంటున్నాడు. కానీ మూలాధారమైనటువంటి ఒక వస్తువును తాను ఆధారంగా తీసుకోవటం లేదు.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ విచ్ ఇస్ ఎఫిమరల్ ద ఫిజికల్ వరల్డ్లీ సెన్స్ హీ గోస్ బై ది ఆబ్జెక్ట్ ద క్రియా ఫర్గెటింగ్ ది ఉపాదాన ద మెయిన్ సోర్స్.
1: ఒక కుమ్మరి ఉంటున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ ద పాటర్.
1: వాడు కుండలు చేయాలని సంకల్పించుకున్నాడు.
0: హీ డిటర్మిన్డ్ టు మేక్ పాట్స్.
1: సంకల్పించుకున్నంత మాత్రమే నా కుండలు తయారు కాదు.
0: బై జస్ట్ డిసైడింగ్ టు మేక్ దే వోంట్ కమ్.
1: ఏ విధంగా చేయాలి అని విధి విధానాన్ని తాను చింతించాడు.
0: He thought of the process of making a pot.
1: ఈ చింతించినంత మాత్రం నా కుండలు తయారు కావు.
0: It's not enough if he plants the divine.
1: ప్రవేశించి అందులో పాల్గొని క్రియారూపమును ధరించాడు.
0: He should start making it, doing it.
1: కానీ కుండ తయారైంది.
0: Then pot has come into being.
1: కానీ ఈ కుండ కంటే కుమ్మరివాడు వేరుగా ఉంటున్నాడు.
0: Potter is separate from the pot.
1: కానీ మట్టి, కుండ రెండు వేరు కాలేదు.
0: The clay and the pot are not separate.
1: ఈ పాట్లోనే మట్టి ఉన్నది, మట్టిలోనే పాట్ ఉన్నది.
0: There's clay in the pot and pot in the clay.
1: ఇవి రెండు కూడా విడిచి విడిచేయడానికి వీలు కాదు.
0: It's impossible to separate them.
1: కనుక ఈ వేరైనటువంటి కుమ్మరి కేవలము ఒక నిమిత్త కారకుడే కాని మూలాధార కారకుడు కాదు.
0: Potter is only an instrument, nimitta karana, but not the primal basis, upadana karana.
1: Muladhara karakude, upadana karakude.
0: And this main basis is Muladhara, who is the...
1: Atane daivamu.
0: God himself.
1: Aa daivamu yokka srushti chetane, sarva karyamunu kudunu vijayanni sadhinchagalugutunnadu.
0: It's because of God's creation man is successful in all aspects of life.
1: Mana Bharata desham nandu, Vedanta paribhasha yandu, మానవ జాతి 84 లక్షల జాతులు జీవరాశులున్నాయి అని ఉచ్చరిస్తూ వచ్చింది.
0: In Bharat, according to Vedantic parlance, there are 84 lakhs of living species.
1: జాతులు.
0: Living species or tribes.
1: అయితే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయంటే ఇవి ఏ విధంగా తయారైనవి?
0: 84 varieties of living creatures, how or have they come to be?
1: అండజము, ఇది 21 లక్ష.
0: అండజా ద ఫస్ట్ గ్రూప్ 21 lakhs.
1: పిండజము, ఇది 21 lakhs.
0: సెకండ్ గ్రూప్ వెరైటీ పిండజా 21.
1: శ్వేతజము, ఇది 21 lakhs. శ్వేతజము,
0: శ్వేతజ 21 lakhs.
1: ఉత్పుజము అనేటువంటిది 21 lakhs.
0: ఉత్పుజము 21 lakhs.
1: ఇవి నాలుగు చేర్తపు 84 లక్షల జాతులు జీవరాశులైనాయి.
0: ఆల్ ది ఫోర్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 84 వెరైటీస్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్.
1: అండజమనగా ఏమిటి?
0: What do you mean by andaja?
1: Alaga guttalo nunchi janminchatamu,
0: meaning that which is hatched out of an egg.
1: Deentlo aneka jeevarasulu untunnayi.
0: There are many living creatures there.
1: Kevalam pachule kaadu,
0: not merely birds.
1: Krimikeetadu kaadale kaadu,
0: not merely insects.
1: Sarpamu, strelu ityadi visajantavulu kudanu ee gruddam nunchine aavirbhavistunnayi.
0: Snake and scorpion poisonous. They are also
1: andaja, ja anaga puttatamu, gudda nunchi puttinatuvantivi andajamu annaru.
0: Anda is egg, ja born out of the egg.
1: Pindaja anaga garbham nunchi udbhavinchinatuvanti danni pindajamu antaru.
0: Pindaja, ja is born, pinda the womb, born out of the
1: womb.
0: Ivi
1: 21 lakshala jatulu untunnayi.
0: Those that are born to the womb come to a total of 21 lakhs.
1: Svetaja. Svetanaga, mana sweat nunchi puttinatuvantivi 21 jatulu untunnayi.
0: Svetaja, born out of sweat, 21 lakhs.
1: Udbujjamu anaga bhoomi nunchi puttinatuvantivi enno untunnayi.
0: Udbujja, born out of mother.
1: Ee bhoomi nunchi puttinatuvantivi 21 jati.
0: Those that are born of mother, 21 lakhs.
1: Ee okka gudda nunchi puttinatuvantivi 21 lakhs.
0: Those that have come out of the eggs are 21 lakhs.
1: నుంచి చెమట నుంచి పుట్టినటువంటివి 21 లక్ష.
0: Products of sweat 21 lakhs.
1: గర్భం నుంచి పుట్టినటువంటివి 21 లక్ష.
0: Those that are born to the womb are 21 lakhs.
1: ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే 84 లక్షల జీవరాశులు అని.
0: They make a total of 84 lakhs of varieties of living creatures.
1: అయితే జీవరాశులు వేరువేరుగా ఉంటున్నాయి.
0: The beings are many.
1: దీని అన్నిటి కూడాను గుడ్ల నుంచి వచ్చినటువంటి వాటికి కేవలం అండజ అని మాత్రం పేరు పెట్టినారు.
0: Andaja is the name given to those that have come out of an egg.
1: Kani gudda nunchi enniyo rakamainatuvanti puttunnayi.
0: Many are born in that by that process.
1: Annintu yokka ekattvam okkate ade jeeva tattvamu.
0: The living principle is uniform for all.
1: Vishalamainatuvanti yokka samudram untundadi.
0: You have the vast ocean.
1: Anantamaina samudramlo,
0: in this infinite ocean,
1: ananta alallandu,
0: infinite waves,
1: aneka vidhum roopanamam cheta subdhavistunnayi.
0: In this infinite vast ocean there are number of countless waves of names and forms.
1: ఒక తరంగం ఉండినట్టుగా మరొక తరంగం లేదు.
0: One wave doesn't look like another.
1: కానీ ఈ తరంగములు ఒకదానికొకటి సంబంధమే లేదు.
0: They are not related at all.
1: కానీ అన్నిటికీ సముద్రమే మూలాధారము.
0: Ocean is the basis for all the waves.
1: తరంగములు మాత్రము వివిధ రూపములు నామములు ధరిస్తున్నాయి.
0: Waves are of varied forms and names.
1: అదే విధముగానే
0: likewise
1: అండజ, పిండజ, శ్వేతజ, ఉద్భుజము అనేటువంటి యొక్క ఈ నాలుగు విధమైనటువంటి జాతులు 84 లక్షల జాతుల జీవరాశులు కూడాను ఒక్క సచ్చిత్ ఆనందం అనేటువంటి సముద్రం నుంచి ఆవిర్భవిస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ ది 84 లక్షల ఆఫ్ వెరైటీస్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ నో మ్యాటర్ ఆఫ్ ఆఫ్ ఎగ్ ఆర్ దట్ ఆఫ్ ఎ స్వెట్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది ఎర్త్ బట్ దే హావ్ గాట్ ది సేమ్ లివింగ్ ప్రిన్సిపల్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్రైమార్డియల్ సచ్చిదానందం.
1: సచ్చిదానందం నుంచి ఆవిర్భవిస్తున్నాయి.
0: దే ఆల్ హావ్ హ్యాడ్ ఆరిజిన్ ఇన్ ది సచ్చిదానందం.
1: సచ్చిదానందం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై సచ్చిదానందం?
1: సత్.
0: సత్.
1: బీయింగ్
2: సత్ ఇస్ బీయింగ్
1: ఎప్పటికీ ఉండేటువంటిది
2: బీయింగ్ దట్ ఎవర్
1: లాస్టింగ్ మార్పు చెందనటువంటిది
2: చేంజ్లెస్
1: కూర్పు చెందనటువంటిది
2: నో చేంజ్
1: నిరంతరం కూడా ఉండేటువంటిది
2: ఇట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్
1: అది సత్
2: దట్ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్
1: బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు ఎప్పటికీ ఉంటుంటది
2: దిస్ సత్ ఇస్ బీయింగ్ ఎవర్ లాస్టింగ్
1: చిత్
2: దెన్ కమ్స్ చిత్
1: చిత్ అనగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానతత్వమే
2: చిత్ మీన్స్ ద టోటల్ నాలెడ్జ్
1: ఈ పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది ఎప్పటికీ మార్పు చెందేటువంటిది కాదు
2: దిస్ టోటల్ అవేర్నెస్ డజంట్ చేంజ్ ఎనీ టైమ్
1: నిర్గుణం
2: అట్రిబ్యూట్లెస్
1: నిరంజనం
2: ఎటర్నల్
1: సనాతనం
2: ఏన్షియంట్
1: నికేతనం
2: అండ్ దట్
1: ఇది నిజమైనటువంటి చిత్
2: దిస్ ఆల్ దిస్ స్టాండ్ ఫర్ చిత్
1: ఈ చిత్ అనేటువంటి దానికి సత్ అనేటువంటిది ప్రతిబింబంగా ఉంటుండాలి
2: ఫర్ దిస్ చిత్ సత్ ఇస్ ద రిఫ్లెక్షన్
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఆనందము అనేటువంటిది ఆవిర్భవిస్తుంది
2: దీస్ టు కంబైన్ గివింగ్ రైజ్ టు ఆనంద ద బ్లిస్
1: సత్ అది ఒక షుగర్ వంటిది
2: సత్ ఈజ్ షుగర్
1: చిత్ చైతన్యంతో కూడినటువంటి జలం వంటిది
2: చిత్ ఈస్ దిస్ అవేర్నెస్ వాటర్
1: ఇది చిత్ ఇది సత్
2: దిస్ ఇస్ సత్ దిస్ ఇస్ చిత్
1: సత్ చిత్తు రెండు ఏకం చేసినప్పుడే ఇది ఒక విధమైన ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి
2: వెన్ యూ మిక్స్ సత్ అండ్ చిత్ యూ విల్ హ్యావ్ ది ఆనంద ద బ్లిస్
1: ఇందులో చక్కెర గాని నీరు కాని ప్రత్యేకంగా ఉండదు
2: There in that ananda, there is sugar and water are not
1: sugar separate. Water pratyekamainatu kaadu.
2: Sugar and water are not separate.
1: Ee sugar water rendu cherinappude syrup ane moodo roopanni dharistundi.
2: Sugar and water totally mixed up would make a syrup.
1: Kanukane sat chittu rendu cherinappude aanandamu anetundi aavirbhavistundi.
2: So sat and chit together will bring up ananda.
1: Kanukane sarva jeevulu yendu kudanu సర్వ ప్రాణుల యందు కూడాను ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది స్వస్వరూపంగానే ఉంటుండాలి
2: Therefore in all the living creatures in all beings you find this sat chit ananda
1: కాని స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేక విచారించుకోలేక ఆనందించుకోలేక స్వస్వరూపం ఎక్కడో ఉన్నదని ప్రత్యేకంగా వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు వెర్రి మానవుడు
2: Foolish man is not able to know his true innate identity, innate nature. He is not able to understand the bliss.
1: ఇది ఏ విధంగా ఉన్నదనగా తనను తాను ఎక్కడో వెతుక్కుంటానే పోతున్నాడు.
2: It amounts to say that he is in search of his self outside.
1: తనను తాను ఎక్కడ వెతకగలడు?
2: Where does he search for himself?
1: తన యందే వెతుక్కోవాలి.
2: He has to look within.
1: తనను తాను వెతికేటువంటి వేరువాడు ఏ యొక్క స్థానం నందు కూడా తనను తాను గుర్తించుకోలేడు.
2: A fool can never find himself outside.
1: ఒక చిన్న ఉదాహరణము
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్
1: జాగ్రత్త అవస్థ యందు
2: ఇన్ వేకింగ్ స్టేట్
1: తాను సంచరించినట్టుగా సంభాషించినట్టుగా స్నేహం చేసినట్టుగా ఆనందాన్ని అనుభవించినట్టుగా అనుభవిస్తాడు
2: ఇన్ ద వేకింగ్ స్టేట్ హీ హస్ గాట్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ సచ్ అస్ దట్ హీ మూవ్స్ అబౌట్ దట్ హీ కన్వర్సెస్
1: అయితే ఈ ప్రత్యక్షమునకు నాలుగు ప్రమాణములు ఉంటున్నవి
2: ఫర్ దిస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ దర్ ఫోర్ ఎవిడెన్సెస్
1: కాల కర్మ కారణ కర్తవ్యం
2: There are four aspects here, the time, the action, the reason, and the ultimate.
1: Nenu ikkada nunchi Bengaluru povali.
2: I want to go to Bangalore from here.
1: Sankalpinchukunnadu.
2: Yes, I want to go.
1: Sankalpinchukuni tachaname car teppinchukunnadu.
2: The moment you decided you have a car.
1: Car lo kurchunnadu.
2: You sit there.
1: 3 gantala sepu prayanam chesadu.
2: You travel for 3 hours time.
1: Bengaluru cheradu.
2: You reach Bangalore.
1: Kaalam eppudu?
2: Where do you get the time factor?
1: Tellavari. 5 gantalaku bayalderaadu.
2: You started here at 5 o'clock in the morning.
1: 5 gantalaku bayalderi 8 gantalaku Bengaluru cheraadu.
2: Having started here at 5 o'clock, you reached there by 8.
1: Dentu cheraadu, car lo cheraadu.
2: You reached there in your car.
1: Kalamu 5 o'clock.
2: Time 5 o'clock.
1: Cheratamu 3 gantalain tarvata 8 gantalaku.
2: And you reached there in 3 hours time.
1: Dentu prayanam ayyadu, car lo prayanam ayyaru.
2: The transport is car here.
1: Kalamu karanamu deni kosam poyyadu.
2: The time here and the reason why I have it on.
1: అక్కడ ఏదో ఒక పని ప్రోగ్రామ్ ఉంటుండాలి.
2: There is one program there.
1: ఆ ప్రోగ్రామ్ కోసం వెళ్ళాడు.
2: You have gone there to attend.
1: కాలము కర్మ ప్రయాణం చేయటం 3 గంటల కర్మ కారణము ప్రోగ్రాము కర్తవ్యము అనుభవించటము.
2: The time 3 hours and the action of the travel, the reason the program and the కర్తవ్యం
1: experience. ఈ కాల కర్మ కారణ కర్తవ్యంతో చేరినటువంటి సత్యము.
2: And therefore, the satya, the truth is the one that has got all these factors of the time, the reason, action and experience.
1: రాత్రి భుజించి పరిగణించిన తర్వాత,
2: after partaking food, when you go to sleep,
1: 10 గంటలకు స్వప్నం వచ్చింది.
2: You dreamt at 10 o'clock.
1: ఆ స్వప్నం లోపల బెంగుళూరుకు నువ్వు పోయినట్టుగా
2: Here in the dream as if you have gone to Bangalore.
1: అక్కడ ఏదో నీ కార్యక్రమాన్ని నీవు విజయం గావించినట్టుగా.
2: As if you are successful in an engagement.
1: స్వప్నం వచ్చింది.
2: You dream so.
1: స్వప్నం నిజమే అనుకుంటున్నాం.
2: You take it true.
1: కానీ ఇందులో కాలకర్మ కారణ కర్తవ్యాలు లేవు.
2: In the dream state there is no time, there is no action means of.
1: ఎప్పుడు బయలుదేరావు ఇక్కడ?
2: When did you start?
1: తెలియదు.
2: No.
1: దేంట్లో బయలుదేరావు?
2: Means of transport?
1: తెలియదు.
2: You don't know.
1: ఎప్పటికి చేరావు?
2: When did you reach?
1: తెలియదు.
2: You don't know.
1: ఏమి చేశావు? తెలియదు.
2: What have you done? You don't know.
1: చూసావా? ఇది స్వప్నావస్థ లోపల కాలకర్మ కారణ కర్తవ్యాలు మూడు నాలుగు కూడా లేవు.
2: సో ఇన్ ది డ్రీమింగ్ స్టేట్ దేర్ ఇస్ నో టైమ్ ఫ్యాక్టర్ ద యాక్షన్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఇంకా జాగ్రత్త ఆ విధంగా ఉంది. స్వప్నం ఈ విధంగా ఉంటుంది. సుషుప్తి సుషుప్తి అనగా గాఢ నిద్ర.
2: సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ దెన్ ద డీప్ స్లీప్.
1: గాఢ నిద్ర లోపల ఏ కర్తవ్యము ఏ కారణము ఏ కార్యమును ఆచరించలేదు.
2: ఇన్ ది సుషుప్తి డీప్ స్లీప్ దేర్ ఇస్ నో టైమ్ ఫ్యాక్టర్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెన్ డు.
1: ఆనందాన్ని అనుభవిస్తున్నావు.
2: ఎక్స్పీరియన్స్ బ్లెస్.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్?
1: జాగ్రత్తలో నీ శరీరంతో నీ కాయంతో నీ సర్వకర్మలు కూడా నీవు ఆచరిస్తూ ఉన్నావు.
2: ఇన్ ద వేకింగ్ స్టేట్ యూ డూ డిఫరెంట్ టాస్క్ విత్ దిస్ బాడీ.
1: స్వప్నావస్థ లోపల నీ దేహాన్ని నీవు సృష్టించుకుంటున్నావు.
2: దేర్ ఇన్ ద డ్రీమ్ యూ క్రియేట్ యువర్ సెల్ఫ్.
1: నీ స్వప్న దృశ్యములన్నీ నీవే సృష్టించుకుంటున్నావు.
2: ఆల్ ద సినారియో ఆఫ్ ద డ్రీమ్ ఇస్
1: నీ కోరికలన్నీ నీవే సృష్టించుకుంటున్నావు.
2: ఆల్ ద డిజైర్స్ ఆఫ్
1: నీ ప్రయాణములు కూడా నీవే సృష్టించుకుంటున్నావు.
2: అండ్ యూ ట్రావెల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: ఈ సుఖ దుఃఖాలు కూడా నీవు నీవే అనుభవిస్తున్నావు.
2: యూ ఆల్సో సఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ ఈక్వలీ.
1: ఆ ప్రయాణం లోపల ఆ రోడ్డు నీకు ఎక్కడ నుంచి వచ్చింది?
2: How did you travel along?
1: ఆ కారు నీవు ఎక్కడి నుంచి తెచ్చావు?
2: కార్
1: ఇవన్నీ నీకు నీవే సృష్టించుకున్నావు.
2: దట్స్ ఆల్ ఆఫ్ యువర్ క్రియేషన్.
1: కనుక ఇవన్నీ కూడా నువ్వు స్వప్నావస్థ లోపల అన్నింటికీ తానే సృష్టికర్త అయినాడు.
2: దేర్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ యు ఆర్ ద క్రియేటర్ ఫర్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్.
1: జాగ్రత్త అవస్థ యందు ప్రత్యేకమైనటువంటి ఒక విభాగములుగా వ్యక్తులుగా ఒక విధమైన వస్తువులుగా సృష్టించుకుంటున్నాడు.
2: ఇన్ ది వేకింగ్ స్టేట్ యు హావ్ గాట్ ది ఇండివిజువల్స్ ఆబ్జెక్ట్స్ ఎస్ సెపరేట్ ఎంటిటీస్.
1: సుషుప్తి ఎందుకు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
2: ఇన్ డీప్ స్లీప్ యు ఎంజాయ్ ది.
1: అయితే జాగ్రత్త ఎందు అనుభవించినటువంటిది తానే.
2: In fact, you are the one who enjoyed in waking.
1: Swapnam anubhavinchinatundi taane.
2: You are the experiencer in the dream.
1: Sushupti endu aanandaanni anubhavinchedi taane.
2: You are the experiencer of the bliss in the dream.
1: Ee moodu kaalamulu endukudunu moodu roopalu dharinchaledu.
2: You don't have three forms of experience in these three states.
1: Moodu kaalamulu endukudunu oke vyakte ee moodu kaalamu yokka anubhavatini andukuntunnadu.
2: The experiencer is one and the same in all these three states.
1: Kanukane trikala bhaadyamainatundi vaadu maanavudu.
2: Man is the one who is changeless in all the three periods of time.
1: మూడు కాలములు ఎందుకును మార్పు చెందక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుభూతిగానో ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు మానవుడి.
2: Man experiences bliss in different states being one and the same.
1: కనుకనే మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడే.
2: మానవ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దీస్ త్రీ ఫార్మ్స్.
1: ఇతనే నిజమైనటువంటి దైవ స్వరూపము.
2: ఈజ్ డివైన్ ఎసెన్షియలీ.
1: ఈ త్రికాలంలో ఎందుకు ఏకత్వాన్ని పొందినటువంటి వాడు మానవుడే.
2: హీ ఫైండ్స్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: త్రికాలంలో ఎందుకు ఏకత్వాన్ని దర్శించినటువంటి వాడు మానవుడే.
2: ఇట్స్ ద మ్యాన్ హూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
1: ఈ లోకం యందు సంచరించేటువంటి వాడు మానవుడే.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ మూవ్స్ అబౌట్ ఇన్ ఆల్ ద త్రీ స్టేట్స్.
1: కనుకని ఉద్భవించటము అనుభవించటము ఆనందించటము మానవుని యొక్క స్వస్వరూపమే.
2: సో ఇట్స్ యువర్ ట్రూ నేచర్ టు టేక్ బర్త్ అండ్ టు ఎక్స్పీరియన్స్ ద బ్లెస్.
1: కనుక ఇట్లాంటి ఏకత్వాన్ని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవత్వములు ఎట్టి విధమైనటువంటి భేదములు కాని కలతలు కాని కల్లోలములు కాని ఆవిర్భవించడానికి అవకాశం లేదు.
2: When once we understand the spirit of oneness, then there will be no scope for any disturbances, agitations or conflicts.
1: త్రిగుణం త్రిధరాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నారు.
2: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ మే బి ఆఫర్డ్ యాజ్ వన్ ఎంటిటీ టు గాడ్ హింసెల్ఫ్.
1: కనుక నీ శంకరుల వారు కూడాను ఈశ్వర తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: శంకర ఆల్సో నరేటెడ్ ఇన్ ఫుల్ ద నేచర్ ఆఫ్ ఈశ్వర.
1: ఇక్కడ దేహాభిమానం ఉండినంత వరకు అనేక భిన్నాభిమానములు ఆవిర్భవిస్తుంటాయి.
2: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఐడెంటిఫికేషన్ యు ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: శంకరుల వారు
2: శంకర
1: కాశీ క్షేత్రాన్ని చేరారు.
2: రీచ్డ్ కాశీ.
1: అక్కడికి వెళ్లి విశ్వనాథుని దర్శించాడు.
2: దేర్ హీ సా విశ్వనాథ లార్డ్.
1: అక్కడ ప్రార్థిస్తున్నాడు ఆదిశంకరుడు.
2: ఆదిశంకర స్టార్టెడ్ ప్రేయింగ్ దేర్.
1: స్వామి
2: స్వామి
1: నేను ఎందుకోసం ఇక్కడికి వచ్చేరాను?
2: ఐ రీచ్ హియర్ ఫర్ వాట్ పర్పస్?
1: నేను మూడు విధములైనటువంటి పాపములు చేశాను.
2: ఐ కమిటెడ్ త్రీ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: కానీ ఈ మూడు పాపముల యొక్క పరిహార నిమిత్తమై నిన్ను దర్శించడానికి వచ్చాను.
2: ఐ వాంట్ టు అటోన్ ద సిన్స్ కమిటెడ్, దేర్ఫోర్ ఐ కమ్ హియర్.
1: ఏ పాపం చేశాడు?
2: వాట్ సిన్స్ హి కమిటెడ్?
1: ఎవరిని చంపాడు? ఎవరిని హింసించాడు? ఎవరిని దొంగిలించాడు? ఏ సత్తును అపహరించాడు? ఏది చేయలేదే, ఇంక పాపి ఎట్లని చెప్పడం?
2: శంకర, వాట్ హెస్ హి డన్? హూమ్ హెస్ హి కిల్డ్? వాట్ ఈస్ దట్ హి హెస్ స్టోలన్? హి హెస్ నాట్ డన్ ఎనీథింగ్.
1: మొదటి పాపం చెప్తున్నాను, ప్రార్థించుతున్నాను, వినండి అన్నాడు.
2: ఓ స్వామి, ఐ ప్రేయింగ్ టు యు డిక్లేరింగ్ మై ఫస్ట్ సిన్ కమిటెడ్.
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని నేనే రాశాను.
2: Really, I compose the divinities beyond narration, comprehension.
1: భగవంతుని వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ వర్ణించడానికి సాధ్యం కాదు అని నేనే తెలుపుతున్నాను.
2: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిక్లేర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ది డివినిటీ ఐదర్ వెర్బల్ ఆర్ మెంటల్ కాంప్రిహెన్షన్.
1: నేను
2: నిన్ను
1: ఇక్కడికి వచ్చి వర్ణిస్తున్నాను.
2: హావింగ్ సెడ్ సో ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యు హియర్.
1: నేను చెప్పినది ఒకటి, చేసినది మరొకటి.
2: ఐ సెడ్ సంథింగ్ దెన్ డూయింగ్ అనదర్ నౌ.
1: ఇది పాపం కాదా?
2: ఇజ్ంట్ దట్ ఎ సిన్?
1: ఈ పాపాన్ని నన్ను క్షమించమని చెప్పాను.
2: ఫర్గివ్ మీ ఫర్ దిస్ ఫస్ట్ సిన్.
1: ఇంకా భగవంతుడు ఎక్కడున్నాడు?
2: దెన్ వేర్ ఇస్ గాడ్?
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి. ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడని నేనే వర్ణించాను.
2: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిక్లేర్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. హిస్ ఫీట్, హిస్ ఐస్, హిస్ ఇయర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
1: సర్వభూతములు ఎందు కూడాను నేనే ఉంటున్నానని చెప్పినందుకు కూడా వర్ణించాను.
2: ఐ ఆల్సో స్టేటెడ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రియేషన్.
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు. ఈశ నరేశ పరేశ బిలేశ భూషణ భో, నిన్ను అనేక విధములుగా వర్ణించాను ఈశ్వర.
2: ఓ ఈశ్వర, ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ టర్మ్స్.
1: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడని నేను వర్ణించాను.
2: ఐ సెడ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ ఒక కాశీ క్షేత్రానికి మాత్రమే నేను దర్శించడానికి వచ్చాను.
2: బట్ ఐ వాంటెడ్ టు సీ గాడ్ హియర్ ఇన్ కాశీ.
1: కనుక నేను వర్ణించడం ఒకటి, అనుభవించడం మరొకటి, ఇది పాపం కాదా?
2: మై డిస్క్రిప్షన్ ఇస్ వన్ థింగ్, ఎక్స్పీరియన్స్ బీయింగ్ డిఫరెంట్, ఇజ్ంట్ దట్ ఎ సిన్?
1: కనుక నేను చెప్పినది ఒకటి, చేసినది మరొకటి.
2: హావింగ్ సెడ్ వన్ థింగ్, ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: భగవంతుడు హృదయవాసి అని చెప్పాను.
2: ఐ సెడ్ గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
1: ఎక్కడ కూడా లేడు,
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్
1: అన్ని చోట్ల ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడిని నేను ప్రయాణం చేసి చూడటం ఎందుకు?
2: దెన్ వై షుడ్ ఐ గో ఎనీవేర్ టు సీ హిమ్?
1: కనుక నేను కాశీ క్షేత్రం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానమునకు నేను వచ్చి చేరాను.
2: ఐ రీచ్ దిస్ పిల్గ్రిమ్ సెంటర్ కాశీ టు సీ గాడ్.
1: ఇది రెండో మూడో పాపం కాదా?
2: ఇజ్ంట్ దట్ ఎ థర్డ్ సిన్ కమిటెడ్?
1: మరణమే లేదు మానవులకు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డెత్ అట్ ఆల్ ఫర్ మ్యాన్కైండ్
1: అని నేను వర్ణించాను.
2: ఐ సెడ్ సో.
1: నా పాపం, నా పుణ్యం, నా సౌఖ్యం, నా దుఃఖం అన్నాను.
2: ఐ సెడ్ దేర్ ఇస్ నో సిన్, దేర్ ఇస్ నో మెరిట్, నో బర్త్, నో డెత్ వాట్స్ ఎవర్.
1: అలాంటి నేనే ఈ శరీరం తీసుకుని వచ్చి ఈ పాపను పరిహారం చేయమని ప్రార్థిస్తున్నాను.
2: హావింగ్ సెడ్ సో ఐ కేమ్ దిస్ విత్ దిస్ బాడీ ప్రేయింగ్ ఫర్ ద అటోన్మెంట్ ఆఫ్ మై సిన్స్.
1: కనుక ఈ పాపమును పరిహారం చేయమని కోరటము ఇది ఒక పాపం కాదా?
2: ఇజ్ంట్ దట్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఎ సిన్?
1: నేనే భగవంతుడినై నేను ఇంక పాపం ఎక్కడ చేశాను?
2: బీయింగ్ డివైన్ మై సెల్ఫ్, వాట్ సిన్ ఐ కుడ్?
1: నా పాపం, నా పుణ్యం.
2: ఇన్ ఫ్యాక్ట్ దట్ నో సిన్ నార్ మెరిట్.
1: నా దుఃఖం, నా సుఖం.
2: దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ పెయిన్.
1: ఇట్టి వర్ణించినటువంటి నా యొక్క నాలుక తిరిగి నేను పాప పరిహారం కోసమని నిన్ను దర్శించడానికి వచ్చానంటే ఇది ఒక పెద్ద పాపం.
2: హావింగ్ ఎక్స్టోల్ డివినిటీ ఇన్ సచ్ ఎ వే బట్ ఐ హావ్ కమ్ హియర్ టు సీ గాడ్.
1: శంకరుని యొక్క బోధ యందు ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటనగా,
2: ది సీక్రెట్, ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టీచింగ్.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం. ఈ మనోవాక్ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
2: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శంకరాస్ టీచింగ్ హియర్ ఇస్ ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. ఈ యొక్క చెడ్డబాటైపోవడానికి కారణం ఏమిటి? నా మనసులో సంకల్పం ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి.
2: బట్ ఇన్ ది కేస్ ఆఫ్ వికెడ్ మ్యాన్ యూ డోంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
2: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం కాలేదు.
2: దేర్ ఇస్ నో యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్
1: డీడ్. ఇది పెద్ద పాపం.
2: దిస్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్
1: అని ప్రపంచానికి బోధించే నిమిత్తము ఆలశంకర్ల వారు ఈ విధమైనటువంటి యాత్ర చేస్తూ వచ్చాడు.
2: టు ప్రాపగేట్ దిస్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్ శంకర్ హాస్ టేకెన్ దిస్.
1: శంకరుడు చేసిన ప్రతి అడుగడుగునకు ఒక్కొక్క ఉపదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
2: ఎట్ ఎవ్రీ స్టెప్ శంకర్ వాస్ టీచింగ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: ఆ కాశీ క్షేత్రం నుంచి వెనక్కి వస్తున్నాడు.
2: హి వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ కాశీ.
1: ఎవరో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. డుక్కుం కరణే, డుక్కుం కరణే, డుక్కుం కరణే అని పాణి గ్రంథమును ఉచ్చరిస్తున్నాడు.
2: హి సా ఎ పర్సన్ రిపీటింగ్ దిస్ గ్రామర్ డుక్కుం కరణే రిపీటెడ్లీ.
1: చూచాడు.
2: He saw him.
1: వాడికి ఒక బోధ చెయ్యాలి.
2: He should give him a teaching.
1: నాయన, ఏమిటి నీవు వర్ణిస్తున్నావు?
2: Son, what is it you are describing?
1: పాణి గ్రంథాన్ని వర్ణిస్తున్నాను.
2: I am going through this Pani grammar.
1: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
2: What is that you are going to get out of it?
1: నేను పండితుల వారితో ప్రవేశించి మహారాజు దగ్గర చేరి కావలసినంత ధనము నేను సంపాదించుకోగలను.
2: I can be a scholar, join the court of the king and earn lots of money.
1: ఈ ధనం వల్ల నీకు కలిగేటువంటి సుఖం ఏమిటి?
2: What comfort you will have out of this money?
1: నేను ఉండినంత వరకు నా కుటుంబంతో పాటు నేను సుఖంగా జీవిస్తాను అన్నాడు.
2: So long I live, I can lead a happy life with money.
1: ఎంత వరకు జీవిస్తావు?
2: How long you are going to live?
1: ఈ శరీరంతో జీవించినంత వరకు నేను ఆనందాన్ని అనుభవిస్తాను.
2: Until I am here in this body, I will enjoy life.
1: తదుపరి
2: later
1: నాకు తెలియదు అన్నాడు.
2: I don't know what would happen.
1: అప్పుడు చెప్పాడు, పిచ్చివాడా, భౌతికమైన దేహము, భౌతికమైన ధనము, భౌతికమైన జగత్తు, భౌతికమైన గ్రంథము, భౌతికమైనటువంటి పాణి గ్రామము, ఇవంతా కూడా నువ్వు భౌతికమైనటువంటివి.
2: Oh, man, can't understand this body, the money, the world, and sacred texts, they're all physical, worldly. You'll be happy so long you're alive.
1: నిత్యమైన ఆనందాన్ని శాశ్వతమైన అసత్యమైన నిత్యమైనటువంటి ఆనందాన్ని మొట్టమొదటి నీవు సంపాదించుకోమన్నా.
2: Acquire that which is eternal, immortal bliss, which you will enjoy in after life after death.
1: చెప్పాడు.
2: He said.

0: When end approaches, the rules of grammar will never save you. They will never come to your rescue. It will never save you. Impossible. At no point of time can it save you. This grammar, this knowledge, are they going to save
1: you?
0: In fact, because of this knowledge, you forget the divinity in this human life.
1: డివైన్ నాలెడ్జ్ గా మార్చుకోవటంలో ప్రయత్నం చేయి.
0: ట్రాన్స్ఫార్మ్ దిస్ నాలెడ్జ్ ఇన్ టు డివైన్ నాలెడ్జ్.
1: ఈ విద్యను నీకును శాశ్వతమైనది కాదు.
0: దిస్ నాలెడ్జ్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: క్షణభంగురమైనటువంటివి.
0: దట్స్ ఆల్ మొమెంటరీ.
1: ఇలాంటివంతా నీవు ప్రయత్నం చేసి కాలంనంతా వ్యర్థం చేసి నీ జీవితాన్ని నిరర్థకం చేసుకోవద్దు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వేస్టింగ్ టైమ్ అండ్ స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: ఈ విధంగా శంకర్ వారికి అవసరం లేనప్పటికీ తాను అన్ని కూడా లోకోద్ధార నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై, లోక జ్ఞానాన్ని అందించే నిమిత్తమై సర్వకర్మలను కూడా ఆచరిస్తూ వచ్చాడు.
0: దో పర్సనల్ ఇస్ నాట్ బెనిఫిషియల్, శంకరాస్ టీచింగ్స్ ఆర్ ఫర్ ది ఎమాన్సిపేషన్ రిడెంప్షన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: అనే కాదు, శ్రీ మహాకృష్ణుడు కూడా అట్లనే చేశాడు.
0: నాట్ ఓన్లీ శంకర, కృష్ణ ఆల్సో డిడ్ లైక్ దాట్.
1: ఏం చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: నమే పాత్రాస్తి కర్తవ్యం శిష్యులోకేషించిన నానవాప్తం అవాప్తవ్యం వత్తయే వచకర్మణి. నేను ఈ ముల్లోకంలో చేయవలసినటువంటి పని ఏమి లేదు.
0: కృష్ణ సేస్ ఐ డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్ ఇన్ దిస్ త్రీ వరల్డ్.
1: ఈ ముల్లోకం చేత నాకు లభించేటువంటి ఫలితం ఏమీ లేదు.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ప్రాఫిటెడ్ బై డూయింగ్ ఎనీథింగ్.
1: కానీ నేను తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకు కర్మలు ఆచరిస్తున్నాను.
0: బట్ ఐ డూ సో మెనీ టాస్క్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: దేనికోసం?
0: వై?
1: ఎవరి కోసం?
0: వాట్ ఫార్?
1: ఎందుకోసం?
0: వాట్ ఫార్?
1: లోకోద్ధారం కోసం.
0: ఇట్స్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ది వరల్డ్.
1: పెద్దలను చూసి పిల్లలు అనుసరించడానికి అవకాశం ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ది యంగ్స్టర్స్ టు ఫాలో ది ఎల్డర్స్.
1: కనుకనే ఇతరులను అనుసరించి తద్వారా తరించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: యంగ్స్టర్స్ ఫాలో ది అడల్ట్స్ అండ్ ఆల్సో వర్క్ ఫర్ ది లిబరేషన్.
1: నేనే కర్మలు ఆచరిస్తున్నాను.
0: ఐ డూ సో మెనీ థింగ్స్.
1: కనుక నీవు కూడా కర్మని ఆచరించు.
0: సో యూ ఆల్సో డూ, టేక్ టు యాక్షన్.
1: ఈ కర్మ చేతనే నీ యొక్క జన్మ సార్థకం అవుతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ కర్మ యాక్షన్ యూ
1: కర్మేవ అధికారస్య మాపదేశు కదాచన.
0: యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్ బట్ నాట్ ఆన్ ద ఫ్రూట్స్.
1: కర్మానుబంధీని మనుష్య లోకే. మనుష్య లోకం అంతా కూడా కర్మ చేత బంధింపబడినటువంటి.
0: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
1: కర్మ చేయకుండా ఎవరు కూడా కాలంను వ్యర్థం చేయడానికి వీలు లేదు.
0: నో వన్ కెన్ వేస్ట్ దేర్ టైం వితౌట్ డూయింగ్ ఎనీ యాక్షన్.
1: చాలా మంది విదేశీయులు వచ్చినప్పుడు నేను అడుగుతున్నా ఏ పని చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను ఏం పని చేయడం లేదంటాడు.
0: వెన్ భగవాన్ ఆస్క్డ్ మెనీ ఆఫ్ ది ఫారినర్స్ వాట్ ఆర్ యూ డూయింగ్, దే సే వి ఆర్ నాట్ డూయింగ్
1: ఎనీథింగ్. కానీ అనగా ఈనాటి మానవుడు ఏమని భావిస్తున్నాడు? ఏదో ఒక ఉద్యోగంలో లేక వేకి వ్యాపారంలోనూ ఇంకే విధమైనటువంటి పనిలోనూ నేను ప్రవేశించినట్టుగా భావిస్తున్నారు.
0: యాక్షన్ దే మెన్ సమ్ కైండ్ ఆఫ్ జాబ్, సమ్ సార్ట్ ఆఫ్ బిజినెస్.
1: ఇది కాదు కర్మ.
0: ఇస్ నాట్ కర్మ.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కర్మనే.
0: ది ఇన్హలేషన్ ఎక్సలేషన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
1: మన కన్నులు కూడా ఆడుతున్నా ఇదంతా కర్మనే.
0: ఐ లిడ్స్ యాక్ట్ దట్స్ కర్మ.
1: భోజనం చేస్తున్నాం, చేతికి నోటికి పని పెడుతున్నాం, ఇదంతా కర్మనే.
0: యాజ్ యూ డైన్ యూ గివ్ వర్క్ టు యువర్ హ్యాండ్.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండంత వరకు కూడా ఈ దేహం కర్మాచరణ ఎందే ఉంటుంది.
0: రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్ టు
1: బెడ్. ఈ కర్మ సార్థకమైన కర్మలుగా చేయటం చాలా ఉత్తమమైనటువంటిది.
0: ద నోబ్లెస్ట్ థింగ్ లైస్ in doing it in a sacred way.
1: పూజలు చేయొచ్చు.
0: Yes, you can worship.
1: ఈ నవ విధమైనటువంటి పూజలు అంతా ఉంటున్నాయి.
0: The nine forms of devotion.
1: ఏ విధంగా ఉంటున్నాయి?
0: How are they?
1: నవ విధమైనటువంటివి.
0: The nine parts.

0: ఫ్రెండ్షిప్
1: ఆత్మ నివేదన
0: సరెండర్
1: ఈ తొమ్మిది కూడా ఒక విధమైన కర్మలే.
0: దిస్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఆర్ టైప్
1: అయితే ఎందుకోసం నువ్వు ధ్యానం చేస్తున్నావు?
0: వై డూ యూ మెడిటేట్?
1: ఎవరి కోసం చేస్తున్నావు?
0: వాట్ ఫార్?
1: దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఆర్ ది యూస్
1: అని విచారణ చేస్తే దీనికి ఒకే ఒక జవాబు.
0: ఇఫ్ యు ఎంక్వైర్ లైక్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిప్లై ఆన్సర్.
1: ధ్యానం చేసినా, జపం చేసినా, తపం చేసినా, యోగం చేసినా, యజ్ఞం చేసినా, యాగం అన్ని కూడాను మీకోసం మీరు చేసుకుంటున్నారే కానీ భగవంతుని కోసం కానే కాదు.
0: Whether it's meditation or penance or yoga or yajna or worship, whatever may be, you do it for your own sake.
1: Bhagavantu kenduku ivanni?
0: God is not in need of them.
1: Nee tripti nimittame nee vaacharistunnavu.
0: You do satisfy yourself.
1: Nee tripti kosamane nee japam chestunnavu.
0: You do japa for your own satisfaction.
1: Ante kaani deeni valla bhagavantuniki ee phaltam ledu.
0: God is not going to be benefited.
1: Bhagavantuni kosam nee pooja chestunnanu anukuntaru.
0: You think that you are worshiping for God?
1: God chaala parapaatu.
0: It's a mistake.
1: Manavudu chesedantha swartham kosamani.
0: Whatever man does is utterly selfish.
1: Edi cheppina kaani venaka swartham anedi kadulutune untundadi.
0: Whatever that is said, there is selfish motive behind.
1: Ekkada narchina వెనుక స్వార్థం కనిపిస్తుంది.
0: Wherever it goes, it's utterly selfish.
1: ఏమి చెప్పినా కూడా స్వార్థం కనిపిస్తుంది.
0: Whatever that is said, that's utterly
1: selfish. సర్వము స్వార్థం అనేటువంటి చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు మానవుడు.
0: Man has become a puppet in the hands of selfishness.
1: ఈ సెల్ఫిష్ స్వార్థం లేకుండా ఒక అడుగైనా ముందుకు వేయలేడు.
0: Without selfishness, he doesn't step forward.
1: స్వార్థం కోసం చేస్తున్నాడే కానీ పరార్థం కోసం కాదు.
0: ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ సెల్ఫిష్ ఎండ్స్, నాట్ ఫర్ స్పిరిచువల్.
1: ఎవరైనా జప ధ్యానములు చేసినప్పటికీ తమ నిమిత్తమే తాము చేసుకుంటున్నారే కానీ భగవంతుని నిమిత్తం కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: వీ హావ్ టు నో ది ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ దట్ వీ మెడిటేట్ ఫర్ అవర్ ఓన్ అడ్వాంటేజ్, నాట్ ఫర్ గాడ్.
1: ఈ మెడిటేషన్ నీకు తృప్తిని ఇవ్వచ్చును.
0: మెడిటేషన్ గివ్స్
1: దట్. నీ తృప్తి నిమిత్తమే నీవు మెడిటేషన్ చేస్తున్నావు.
0: యు డు ఇట్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: నీ జపము నీ యొక్క నీ తృప్తి నిమిత్తమే నీవు చేసుకుంటున్నావు.
0: జప ఫర్ యువర్ ఓన్.
1: నీ భజన నీ తృప్తి నిమిత్తమే నీవు చేసుకుంటున్నావు.
0: యు సింగ్ ద గ్లోరీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఇవన్నీ కూడా స్వార్థం కోసం ఆచరించేటువంటి ప్రక్రియలే కానీ భగవంతుని కోసం ఆచరించేటువంటివి కాదు.
0: దీస్ ఆర్ ఆల్ సెల్ఫిష్ డీడ్స్, నథింగ్ టు డూ విత్ ద డివైన్.
1: ఎందుకనగా తానే భగవంతుడే ఉన్నాడు.
0: వై యువర్ గాడ్?
1: సోహం తానే భగవంతుడు.
0: సోహం యువర్ గాడ్.
1: నేనే దైవము, నేనే దైవము తానే ఉచ్చరిస్తున్నాడు.
0: హీ గోస్ ఆన్ రిపీటింగ్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్.
1: కానీ ఇంకా భగవంతు కోసం ఎందుకు చేయటం ఇవన్నీ?
0: దెన్ వై డూ యూ నీడ్ టు డూ?
1: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: ఏ విధంగా పట్టాలి అతన్ని?
0: హౌ టు క్యాచ్?
1: ఏ విధంగా దర్శించాలి?
0: హౌ టు సీ హిమ్?
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలన్నీ కూడాను అనాది కాలం నుండి కూడాను నేటి వరకు జరుగుతూనే వస్తున్నాయి.
0: దీస్ క్వశ్చన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్, సీయింగ్ గాడ్ హావ్ బీన్ దేర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కనుక తన తత్వాన్ని తాను గుర్తించడం కోసమని ఈ సాధనంతా చేయాలి.
0: వీ హావ్ టు అండర్టేక్ స్పిరిచువల్ పాత్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్ రియాలిటీ.
1: నేనే దైవాన్ని, నేనే దైవాన్ని ఈ సత్యాన్ని ఎప్పుడు గుర్తిస్తాడో,
0: that day when he realized the truth that yeah, I am God.
1: Pasyati sapasyati annadu. ee satyanni gurtinchukunnatunte vaade nijamaina sadhakudu.
0: He is a true aspirant if he knows the truth that is essentially basically divine.
1: కాని ఈ సత్యాన్ని గుర్తించుకునలేక ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇవన్నీ వ్యర్థమైనటువంటి పనులే.
0: విదౌట్ రియలైజింగ్ దిస్ ట్రూత్, వాట్ అవర్ స్పిరిచువల్ పర్సూట్ యూ మే ఫాలో, దట్స్ ఆల్ వేస్ట్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: నో యువర్ ట్రూత్.
1: ఆ గుర్తించిన సత్యాన్ని 10 మందికి పంచు.
0: అండ్ షేర్ దిస్ ట్రూత్ విత్ ఎవరీబడీ.
1: 10 మందికి పంచడమే కాకుండా వారితో చేయించు.
0: అండ్ మేక్ దెమ్ డూ ది ఫాలో ది
1: పాత్. వారు చేయించిన తర్వాత వాళ్ళని కూడా గుర్తించమని బోధించు.
0: అండ్ ఆల్సో హెల్ప్ దెమ్ టు రికగ్నైజ్ ది రియాలిటీ ఆఫ్ ది ట్రూత్.
1: చేయవలసినటువంటి పని.
0: దట్స్ వాట్ యువర్
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ఈ ధర్మాన్ని ఆచరించాలి.
0: And just follow the righteous path.
1: ఏది ధర్మము?
0: వాట్ ఈస్ ధర్మ?
1: ధారయతి ఇతి ధర్మ. ఏది ధరించిందో అదే మనకు ధర్మము.
0: దట్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఈస్ ధర్మ.
1: ఏది మనము? ప్రేమనే మన ధర్మము.
0: అండ్ లవ్ ఇస్ ధర్మ.
1: సత్యమే మన ధర్మము.
0: సత్య ఇస్ ధర్మ.
1: శాంతమే మన ధర్మము.
0: పీస్ ఇస్ ధర్మ.
1: ఇట్టి స్వధర్మాన్ని తాను ఆచరిస్తూ రావాలి.
0: అండ్ వీ షుడ్ ఫాలో అవర్ ఓన్ ధర్మ, ది ఇన్నేట్ నేచర్.
1: ఇప్పుడు ఒక ఫలం ఉంటుండాలి, లేక చక్కెర ఉంటుండాలి.
0: ఏర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి దీని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ నేచర్ క్వాలిటీ?
1: తీపి దీని యొక్క గుణం.
0: ఇట్స్ స్వీట్, దట్ ఇస్ క్వాలిటీ.
1: ఈ చక్కెర లోపల తీపే లేకపోతే ఇది చక్కెరే కాదు.
0: ఇది షుగర్ ఇస్ నాట్ స్వీట్, ఇస్ నాట్ షుగర్.
1: ఇది ఏదో మట్టిగా తయారవుతుంది.
0: ఇట్ ఇస్ జస్ట్ మడ్.
1: అగ్ని ఉంటుండాలి, అగ్నికి దహన శక్తి దీని సహజం.
0: ద ఫైర్ ఇస్ కేపబుల్ ఆఫ్ బర్న్.
1: కానీ ఈ దహన శక్తి లేకపోతే ఇది బొగ్గు అవుతుంది, కానీ అగ్ని కాదు.
0: ఇఫ్ ద ఫైర్ కాంట్ బర్న్, ఇట్ ఇస్ కోల్.
1: అదే రీతిగా మానవత్వంలో ఏది దీనికి సహజము?
0: సో వాట్ ఇస్ యువర్ నేచురల్ క్వాలిటీ?
1: ప్రేమనే ఇతని సహజము.
0: లవ్ ఇస్ ది నేచురల్
1: ప్రేమ. లేకపోతే వీడు మానవుడే కాదు.
0: వెన్ దేర్ ఇస్ నో లవ్, యు ఆర్ నో హ్యూమన్ బీయింగ్.
1: తీపి లేకపోతే చక్కెర ఎట్ట కాదు.
0: ఇట్స్ నాట్ స్వీట్, ఇస్ నాట్ షుగర్.
1: దహన శక్తి లేకపోతే నిప్పు ఎట్ట కాదు.
0: వెన్ ద ఫైర్ కాన్ బర్న్, ఇట్స్ నాట్ ఫైర్.
1: మానవుని ఎందు ఆ ప్రేమనే లేకపోతే వాడు మానవుడే కాదు.
0: వెన్ దేర్ ఇస్ నో లవ్, యు ఆర్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
1: ప్రేమ ఉంది.
0: దేర్ ఇస్ లవ్.
1: కానీ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని ప్రేమను ఉపయోగపెడుతున్నాడు.
0: బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్ హి మేక్స్ యూజ్ ఆఫ్ హిస్
1: లవ్. ఎవరైనా తన బిడ్డలు తన దగ్గరికి వస్తే ప్రేమిస్తున్నాడు.
0: ఇఫ్ దిస్ హిస్ ఓన్ చైల్డ్ కమ్స్ క్లోజ్ హి లవ్.
1: ప్రేమిస్తున్నాడు.
0: అండ్ హి లవ్స్.
1: తల్లిని చూచినప్పుడు ప్రేమిస్తున్నాడు.
0: బంధువులు
1: చూచినప్పుడు ప్రేమిస్తున్నాడు.
0: లవ్స్ రిలేషన్స్.
1: అందరిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ తనలో లేకపోతే ఏ విధంగా ప్రేమించగలుగుతున్నాడు?
0: హి లవ్స్ హిస్ చిల్డ్రన్. హి లవ్స్ హిస్ రిలేషన్స్ బికాజ్ దేర్ ఇస్ లవ్.
1: ప్రేమ కానీ తన బంధు ప్రీతిగా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ విత్ ఇన్ బట్ ఇట్ ఇస్ రిస్ట్రిక్ట్.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్లకాటికే వత్తురు.
0: రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ ద బరియల్ గ్రౌండ్.
1: నిన్ను బంధింపు చేయనటువంటి ఆపద్ బంధువు ఒకడే ఉంటున్నాడు.
0: బట్ దేర్ ఇస్ వన్ ద ప్రొటెక్టర్ ద రిడీమర్.
1: అట్టి ఆపద్ బంధువుని విస్మరించి లోక సంబంధమైన బంధువులంతా నీవు విశ్వసించి నీవు కాలం వ్యర్థం గావిస్తున్నావు.
0: యు ఫర్గెట్ దట్ సేవియర్ ఆత్మబంధు బట్ యుర్ క్యారీడ్ అవే బై దిస్ ఫిజికల్ రిలేషన్షిప్ బంధు.
1: మానవుడా,
0: ఓ హ్యూమన్ బీయింగ్,
1: ఈ మానవత్వాన్ని ధరించినందుకు ఎంతో ధన్యత కావాలి. దుర్లభమైనటువంటి మానవ జన్మాన్ని, ఉత్తమమైనటువంటి మానవ జన్మాన్ని, ఆదర్శవంతమైన మానవ జన్మాన్ని, పవిత్రమైన మానవ జన్మాన్ని, విలువైన మానవ జన్మాన్ని ఎందుకు నీవు వ్యర్థం చేసుకుంటున్నావు?
0: వై డు యూ వేస్ట్ ది నోబ్లెస్ట్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, అన్ ఐడియల్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఎ సేక్రెడ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వై డు యూ వేస్ట్ దట్?
1: నీవు పుట్టినందుకు ఒక ఆదర్శాన్ని నీవు నిర్మించాలి.
0: అండ్ వి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అన్ ఐడియల్
1: వెతకాలి.
0: యు షుడ్ బి ఇన్ సర్చ్ ఆఫ్
1: ఆదర్శాన్ని నీవు అనుసరించాలి.
0: యు షుడ్ ఫాలో ఐడియల్.
1: అనుసరించి అందరికీ అందించాలి.
0: హావింగ్ ఫాలోడ్ యు షుడ్ షేర్ విత్
1: అదర్స్. అనేక విధములుగా కూడా నువ్వు ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రవేశించి
0: you just indulge yourself in worldly contacts.
1: ani panulu chesko tappaledu.
0: Doesn't matter if you do a job.
1: Chittamulandu matram aa okka vruttini matram vadalakunda undali.
0: But never give up that innate feeling, the true divinity within.
1: Idantha jagannataka rangam lopala sutradhari natradhari.
0: And the whole world is a stage. There is a director behind.
1: Kaga indulo pala oka nrutyam kuda untundali.
0: There's dance here.
1: Prati manavudu kudanu nrutyani jalputunnadu.
0: Every man dances.
1: ఈ విశ్వ నాటక రంగమునందు
0: అండ్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్
1: ఈ నర్తకి చాలా యాక్ట్ చేస్తుండాలి.
0: ద డాన్సర్ యాక్ట్స్ డాన్స్.
1: చేతులు తిప్పుతుండాలి.
0: గోస్ ఆన్ షేకింగ్ హ్యాండ్స్.
1: కన్నులు తిప్పుతుండాలి.
0: మూవ్స్ ఐ.
1: అభినయం చల్పుతుండాలి.
0: యాక్ట్స్ వెల్.
1: తాళం వేస్తుండాలి.
0: అండ్ ఆల్సో డాన్స్.
1: అన్ని చేసినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ దిస్
1: తన యొక్క నృత్యమునకు భంగం కానటువంటి రీతిగా తాను ప్రవర్తిస్తుండాలి.
0: బట్ ద డాన్సర్ డాన్సెస్ ఎగ్జాక్ట్ ద బీట్.
1: ఎన్ని హస్తములు తిప్పినప్పటికీ
0: హ్యాండ్స్ మే మూవ్.
1: ఎంత అభినయం గావించినప్పటికీ
0: ఎనీ అమౌంట్ ఆఫ్ యాక్షన్
1: తాళం మాత్రం తప్పకుండా నడుస్తుండాలి.
0: బట్ యాక్షన్ సచ్ ఎ వే దట్ యుడ్ నాట్ మీట్ ది బీట్.
1: అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన వృత్తులు తాను చేసుకోవచ్చు.
0: ఎవ్రీ పర్సన్ షుడ్
1: తన పనులు తాను చేసుకోవచ్చు. తన ఉద్యోగాలు తాను సల్పవచ్చును.
0: కానీ
1: అన్నింటి ఎందుకు దివ్యత్వమైనటువంటి ఒక సృష్టిని మాత్రం విచ్చకుండా చూసుకోవాలి.
0: బట్ యూ షుడ్ నెవర్ గివ్ అప్ ద డివినిటీ విత్ ఇన్.
1: ఆ డివినిటీని మరచకుండా చూసుకోవాలి.
0: వన్ షుడ్ నాట్ ఫర్గెట్ ది ఇన్నేట్ డివినిటీ.
1: ఈనాటి కాలం నందు
0: but in the modern times
1: deenini ee nartakini manam vasam cheskovali annaru.
0: We should catch hold of this nartaki dance.
1: Ee nartaki etta manaku vasam avutundi.
0: How to control her?
1: Nartaki.
0: Three letters. Nartaki.
1: Kirtana.
0: Reverse order. Kirtana.
1: Ee nartakini manam vasam cheskovalante kirtan cheyi.
0: If you want to control nartaki, the dancer do kirtana. Sing
1: hare
0: the glory.
1: Nama, hare nama hare nama hare nama kevalam kalam nastyam nastyam gataninduga.
0: By this kirtana, chanting, singing the glory of God, you are sure to be liberated.
1: కనుకనే మనం కీర్తన చేసుకుంటూ ఉందాం.
0: Sing the glory, కీర్తన.
1: దేనికోసం? నీవే దైవము.
0: You are God.
1: నిన్ను నీవు కీర్తించుకో.
0: Just sing your own glory.
1: ఎవరినో నీవు కీర్తించవద్దు.
0: You don't need to praise others.
1: ఎవరి చేతనో నీవు కీర్తిని పొందవద్దు.
0: Don't allow yourself to be praised.
1: తీసుకోవద్దు. ఎవరికి నీవు ఇవ్వద్దు.
0: Don't receive from anybody. Don't give either.
1: కానీ నీకు నీవుగానే నిచ్చు.
0: Remain all by yourself.
1: అది ఏ సాక్షిభూతము.
0: That is eternal witness.
1: అది ఏ సాక్షాత్ ఆకారం.
0: That is very manifestation.
1: కానీ నన్ను నేను చూసుకోవాలని, ప్రత్యక్షంగా అనుభవించాలని ఆశిస్తుంటారు అనేక మంది.
0: But people want to visualize one's own self, the reality.
1: దీన్ని సాక్షాత్కారం అంటున్నారు.
0: This they call సాక్షాత్కార, manifestation.
1: ఇంకా విదేశీయులు అంటే లిబరేషన్ అంటున్నారు.
0: Foreigners call it liberation.
1: ఏంటో ఈ లిబరేషన్ అంటే ఏంటో సాక్షాత్కారం అంటే వాళ్ళకే తెలియదు పాపం.
0: They have no idea of what liberation is.
1: I want liberation.
0: I want liberation.
1: I want sakshatkaram.
0: I want manifestation.
1: Ee sakshatkaram idi enta tappu padam.
0: It is a wrong word.
1: Sakshatakaram.
0: It's a
1: addam undi.
0: Here is a mirror.
1: Addam undi nee poi chusnavu.
0: You just stand in front of the mirror.
1: Aa aakaranni nenu chusnanu aanandistunnavu.
0: You are so happy to see your form there.
1: చాలా పొరపాటు.
0: ఇస్ ఎ మిస్టేక్.
1: నీ అద్దంలో చూస్తున్నటువంటిది నీవు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్
1: నీకు భిన్నమైనటువంటిదిగా ఉంటుంది.
0: ద ఫార్మ్ దట్ యు దేర్ సీ దేర్ ఇన్ ది మిర్రర్ ఇస్ నాట్ యువర్ సెల్ఫ్ ట్రూలీ.
1: నీ మిర్రర్ లో కనిపించేటువంటి ఒక ప్రతిబింబము నీ రైట్ సైడ్ అయితే దాంట్లో లెఫ్ట్ సైడ్ గా కనిపిస్తుంది.
0: దేర్ ఇన్ ద రిఫ్లెక్షన్ యువర్ రైట్ సైడ్ విల్ బి ది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ విల్ బి దేర్ ఆన్ ది రైట్ సైడ్.
1: సాక్షాత్కారం ఏంటో, సాక్షాత్కారం అంటే వాళ్ళకే తెలియదు పాపం.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ వాట్ లిబరేషన్.
1: ఐ వాంట్ లిబరేషన్.
0: I want liberation.
1: I want sakshatkaram.
0: I want manifestation.
1: Ee sakshatkaram ante enta tappu padam.
0: It is the

0: అవుతుంది.
1: హౌ డు యూ కాల్ ఇట్ డైరెక్ట్ వన్?
0: ఇది సాక్షాత్తు.
1: యు ఆర్ ద డైరెక్ట్
0: రిఫ్లెక్షన్. ప్రతిబింబము.
1: ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్షన్.
0: కానీ సాక్షాత్ కాదు.
1: బట్ ఇట్స్ నాట్ మేనిఫెస్టేషన్.
0: సాక్షాత్ కానటువంటి దాన్ని సాక్షాత్గా భావిస్తున్నాము.
1: సో దట్స్ నాట్ ద డైరెక్ట్ ద రియల్ వన్ బట్ యు ఆర్ మిస్టేకెన్ దేర్.
0: కనుక నిన్ను నీవు చూసుకుంటే నీ అంతర్భావాన్ని నీవు వెతకాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్
0: దేహాభిమానాన్ని త్యజించు.
1: Give up the body identification.
0: ఆత్మాభిమానం అభిరుచించు.
1: అండ్ డెవలప్ ది అటాచ్మెంట్.
0: ఈ ఆత్మాభిమానం చేతనే నీకు సాక్షాత్కారం అనేటువంటి ప్రాప్తిస్తుంది.
1: అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆత్మాభిమాన, యూల్ హ్యావ్ దట్ మేనిఫెస్టేషన్, దట్ పర్సెప్షన్. దెన్ యూ హ్యావ్ ద రియలైజేషన్ ఆఫ్
0: యొక్క మానవత్వంలో తెలుసుకోవాలనేటువంటి విషయము.
1: దిస్ ఇస్ ద థింగ్ టు బి నోన్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడిగా జన్మిస్తున్నాడు.
1: యు ఆర్ ఎ హ్యూమన్.
0: మానవుడిగా పెరుగుతున్నాడు.
1: యు గ్రో యాజ్ ఎ హ్యూమన్.
0: మానవుడిగా జీవిస్తున్నాడు.
1: యు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: మరణిస్తున్నాడు.
1: అండ్ యు డై యాజ్ ఎ హ్యూమన్.
0: కాదు కాదు.
1: నో.
0: మొట్టమొదటి నీవు పుట్టినప్పుడు ఏమని పుట్టావు? సోహం కోహం కోహం కోహం అని పుట్టావు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ యు వెంట్ ఆన్ రిపీటింగ్ కోహం కోహం కోహం.
0: కోహం అనగా నేనెవరు నేనెవరు.
1: కోహం మీన్స్ హూ ఆమ్ ఐ.
0: పుట్టిన ప్రతి బిడ్డ కూడా నువ్వు ఏడుస్తుంది కోహం కోహం కోహం కోహం అని.
1: ఎవ్రీ న్యూ బోర్న్ బేబ్ క్రైస్ లైక్ దిస్ కోహం హూ ఆమ్ ఐ.
0: అనగా నేనెవరు నేనెవరు అని.
1: హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ.
0: కానీ చచ్చేంత వరకు కోహం కోహం అని పోతుంటే ఇంకెప్పుడు నువ్వు చచ్చి ప్రయోజనం ఏంటి?
1: అంటిల్ ద డెత్ టైమ్ వి గో ఆన్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ లివింగ్ ద లైఫ్?
0: కోహం అని పుట్టావు, చచ్చే సమయంలో సోహం అని చావాలి.
1: యు ఆర్ బోర్న్ with this question of koham, and we should leave this word with answer.
0: Soham to chachina chunti vaade nijamaina chunti mukti.
1: The one who finds an answer, soham I am God, this true liberation.
0: Kaani ప్రపంచంలో ఉండినంత వరకు కూడా కోహం కోహంతోనే పోతుంటే ఇంక ఎప్పుడు దీని యొక్క ఆనందాన్ని, దీని యొక్క సస్వరూపాన్ని దర్శించేది?
1: ద లైఫ్ సోజర్న్ కెనాట్ బి స్పెంట్ థింకింగ్ ఆఫ్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: కనుక మానవుడు అనేక చింతనతోనే అభివృద్ధి పడుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ యాంగ్జైటీస్.
0: ఈ చింతనంతా కూడా తానే తానే కల్పించుకునేటువంటి.
1: దే ఆర్ ఆల్ ఆఫ్ హిస్ ఓన్ క్రియేషన్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ అన్నది.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డేజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: అండ్ ఫెయిల్యూర్.
0: సంబంధం చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత. సంతసం ఒక చింత. వింత చింత.
1: లాసెస్. ద ఫెయిల్యూర్. ద సక్సెస్. ఆల్ వరీస్.
0: 12 చింతల చింత చెట్టు కింద కూర్చొని నీవు సంతోషం కావాలంటే ఎట్లా నీకు లభిస్తుంది?
1: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ ఆఫ్ 12 టైప్స్ ఆఫ్ వరీస్. హౌ డు యు ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్?
0: ఇవన్నీ నీవు కల్పించుకున్నటువంటివి.
1: దేర్ ఆల్ ఆఫ్ యు మేక్.
0: నీకు నీవు భ్రాంతితో అన్ని కూడా నువ్వు అటాచ్ చేసుకున్నట్టు.
1: దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ డెల్యూషన్.
0: భగవంతుని యొక్క సృష్టియే కాదు.
1: ఇట్స్ నాట్ గాడ్.
0: భగవంతుని యొక్క గిఫ్టే కాదు.
1: ఇట్స్ నాట్ గాడ్స్ గిఫ్ట్.
0: భగవంతుని ఏది గిఫ్ట్ ఇవ్వటం లేదు.
1: గాడ్ హాస్ నాట్ గివెన్ ఎనీ గిఫ్ట్.
0: ఎందుకంటే ఎవరికి ఇచ్చేది?
1: To whom is to be given?
0: Tane bhagavantune undaga ichchede evariki?
1: When you are God, to whom is to be given? Who is the receiver?
0: నీ యొక్క భ్రాంతియే సృష్టిస్తుందాది.
1: ఇట్స్ ఓన్లీ అవర్ ఇల్యూజన్.
0: ఈ భ్రాంతిలో మునిగినంత వరకు కూడా బ్రహ్మం అనకు అర్థం కాదు.
1: సో లాంగ్ యు ఆర్ డెల్యూటెడ్ భ్రాంతి కెనాట్ హావ్ బ్రహ్మ.
0: భ్రమనే ఉండినంత వరకు నువ్వు బ్రహ్మం అనకు చిక్కడు.
1: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూజన్ దెర్ కెనాట్ బి బ్రహ్మ.
0: దూరం చేసినప్పుడే బ్రహ్మం మనకు చిక్కుతాడు.
1: దెన్ వన్స్ యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ భ్రమ ఇల్యూజన్ యు హావ్ బ్రహ్మ. గాడ్
0: ఎక్కడ వెతుకోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ సచ్.
0: సరియందే కా సాక్షాత్కరిస్తుంది.
1: గాడ్ ఈస్ విదిన్ యు. యు కెన్ ఎక్స్పీరియన్స్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్.
0: నిప్పును అలక్ష్యంతో నువ్వు టేబుల్ పైన పెట్టావు.
1: నెగ్లెక్టెడ్.
0: కానీ కొంతకాలంలో అది నిమురు కప్పింది.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ యు ఫైండ్ యాష్ కవరింగ్ ద ఫైర్.
0: కానీ అగ్ని కనిపించడం లేదు అనుకుంటున్నాను.
1: యూ డోంట్ సీ ది ఫైర్.
0: కానీ ఆ నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ ది యాష్?
0: నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ది ప్రొడక్ట్.
0: నిప్పు నుంచి పుట్టినటువంటి యొక్క నిమురు నిప్పునే కప్పివేసింది.
1: యాష్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ ఫైర్ ఇట్సెల్ఫ్.
0: దాని ఊపిపోయి నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: బ్లో ఇట్ ఆఫ్, దెన్ యూ విల్ ఫైండ్ ద ఫైర్.
0: సాక్షాత్కారం అది.
1: యూ ఫైండ్
0: కాదే, ముందు ఉన్నటువంటిదే.
1: ఇస్ ఇట్ విజువలైజేషన్?
0: ఆ నిప్పు ఉన్నటువంటిదే.
1: ఫైర్ ఇస్
0: ఆల్రెడీ దేర్. చేయటం మాయా అనేటువంటి నిమురు కప్పుకుంది.
1: బికాస్ యూ నెగ్లెక్టెడ్ ద ఫైర్ యూ ఫైండ్ ఇట్స్ కవర్డ్ బై ది యాష్.
0: నిమును తీసివేసేస్తే నిప్పు సహజంగా కనిపిస్తుంది.
1: When once you remove this ash of ignorance or delusion, you'll find the fire.
0: నిమును కొత్తగా సంపాదించినటువంటిది కాదు.
1: It's not new acquisition.
0: పూర్వం ఉన్నటువంటిది.
1: It has been there all over.
0: అప్పుడే ఉన్నటువంటిది.
1: That has been in existence.
0: ఈ నీలో ఉన్నటువంటి ఒక తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి నీ యందు ఉన్నటువంటి ఈ దేహాభిమానం అనే మాయను దూరం చేయాలి.
1: Because to understand your true identity, you have to give up this body attachment.
0: కనుక శంకరులు వారు చెప్పారు.
1: So Shankara said,
0: భజ గోవిందం.
1: భజ గోవిందం
0: అదే నీవు చేయవలసినటువంటిది.
1: యూ హావ్ టు సింగ్
0: గోవిందం.
1: గోవిందం.
0: గోవిందం అనగా ఏమిటి? గో అనగా వేదము.
1: గో మీన్స్ వేద.
0: గో అనగా గోవు.
1: గో మీన్స్
0: గో అనగా బాదం. ఒక బ్రాహ్మణ.
1: బ్రాహ్మణ్.
0: ఇవన్నీ కూడా నువ్వు తన ఎందు ఉన్నటువంటి ఒక బ్రహ్మతత్వాలకి.
1: ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద డివినిటీ విదిన్.
0: కరెక్ట్. గో అనగా వేదంతో పుట్టినటువంటిది మానవత్వము.
1: గో మీన్స్ వేద.
0: వేదం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ వేద?
0: అనంతో వై వేద. అనంతమైనటువంటిది వేదము.
1: వేదం ఈస్ ఇన్ఫినిట్.
0: ఇదే జ్ఞానము.
1: దట్స్ విజ్డమ్.
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ విజ్డమ్?
0: అద్వైత దర్శనం, జ్ఞానం. రెండు కానటువంటి ఒకటే ఒకటి.
1: దట్ విచ్ ఇస్ నాట్ టూ నాన్ డ్యూయలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఈస్ విజ్డమ్.
0: దీనిని వేదాంత పరిభాష ఎందు
1: దిస్ ఇన్ వేదాంత
0: ఏకం సత్.

0: విప్రా బహుధా వదంతి, అనేక మంది అనేక పేర్లు పెట్టుకుంటూ వచ్చారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ ఇస్ సెడ్ ద ట్రూత్ ఇస్ వన్ నాట్ టు.
0: వేదాంతిక్ లాంగ్వేజ్ లోపల వారు వారికి అయినటువంటి పేర్లు పెట్టుకుంటూ వచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్ట్స్ కాలింగ్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫాన్సీస్.
0: చూడు ఈ టంబ్లర్ లో ఏమిటి?
1: ఇన్ టంబ్లర్ వాట్ యు ఫైండ్ హియర్?
0: నీరు,
1: వాటర్.
0: ఇది తెలుగు,
1: నీరు తెలుగు వర్డ్.
0: తెలుగు వారు నీరు అంటారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్
0: ఇంగ్లీష్ వాడు వస్తాడు వాటర్ అంటాడు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ వాటర్.
0: హిందీ వాడు వస్తాడు పాని అంటాడు.
1: హిందీ పర్సన్ కాల్.
0: తమిళ వాడు వస్తాడు కన్నీ అంటాడు.
1: తమిళ
0: పర్సన్ వాడు వస్తాడు వారి అంటాడు.
1: సంస్కృత పర్సన్ వారి.
0: భాషలు వేరు వేరే కానీ నీరుని ఎవరు మార్చలేదు కదా.
1: లాంగ్వేజెస్ టెర్మినాలజీ నామినక్లేచర్ డిఫర్ బట్ ద వాటర్ ఈజ్ ఎసెన్షియలీ సేమ్.
0: అదే రీతిగానే దైవత్వం ఒక్కటే.
1: గాడ్ ఈజ్ వన్ డివినిటీ.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: అనేక పేర్లతో మనం పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం.
1: Worship him and enjoy.
0: కానీ ఉన్నది ఒక్కటే, అదే అహం అహం అహం.
1: బట్ ఓన్లీ వన్ గాడ్. అహం అహం
0: నేను నేను నేను అంటున్నావు.
1: యు సే ఐ.
0: నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఆ నేమ్ని మనం ఉచ్చరించుకుందాం.
1: అండ్ లెట్స్ రిపీట్ దిస్ ఐ.
0: ఏ కూటి పేద వందలు కోటీశ్వరునికు నీవెవరయ్యా అంటే నేను పలాని వాడిని, నేను పలాని వాడిని, నేను పలాని వాడిని. నేను అనేటువంటి రాకుండా పలాని వాడని చెప్పడానికి వీలు కాదు.
1: యు మే ఆస్క్ ఎ పాపర్ అండ్ టు ఎ మిలియనేర్ హూ ఆర్ యు, దే సే ఐ యామ్ సో అండ్ సో, ఐ యామ్ అండ్ సో అండ్ సో.
0: కాబట్టి ఆ ఐ అదే నిజమైనటువంటి తత్వం.
1: దిస్ ఐ ఇస్ ట్రూ ఐడెంటిటీ.
0: ఈ ఐ లోపల రెండు విధములైన ఐ ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ ఐ దేర్ ఆర్ టూ హియర్.
0: ఏకాక్షరం ఐ ఒకటి ఉంటుంది.
1: వన్ లెటర్డ్ ఐ.
0: త్రీ లెటర్స్ ఐ ఒకటి ఉంటుంది.
1: అండ్ త్రీ లెటర్డ్ ఐ.
0: ఏకాక్షరం ఐ ఆత్మ.
1: ద సింగిల్ లెటర్డ్ ఐ ఇస్ ఆత్మ.
0: ఈ వై ఈ ఐ ఇది త్రీ లెటర్స్ ఐ దేహము.
1: త్రీ లెటర్డ్ ఐ ఇస్ ద బాడీ.
0: కాబట్టి దేహం అనేటువంటిది త్రిగుణాలతో కూడినటువంటిది.
1: బాడీ హ్యాస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఆత్మ ఎట్టి గుణము లేక ఏకత్వంగా ఉండేటువంటిది.
1: ఆత్మ ఇస్ ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: ఎట్టి గుణము లేదు.
1: నో అట్రిబ్యూట్స్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం.
1: ఇట్స్ అట్రిబ్యూట్లెస్. దట్స్ ఎథర్నల్.
0: అంతేకాదు బ్రహ్మానందం, పరమ సుఖదం.
1: అండ్ ఇట్ ఇస్ సుప్రీం బ్లిస్.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: ద్వంద్వాతీతం, త్రిగుణరహితం.
1: ఇట్స్ నాన్ డ్యూయల్.
0: సత్యమస్యాది లక్ష్యం.
1: ఇట్స్
0: ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ వన్, ద ఎటర్నల్ ఏన్షియంట్. ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: భావాతీతం, త్రిగుణరహితం.
1: ఇట్స్ బియాండ్ ఆల్ నరేషన్ అండ్ డిస్క్రిప్షన్ కాంప్రిహెన్షన్. ఈ
0: అయ్యనే దానికి అన్ని కూడా అన్వయిస్తుంటాయి.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ అప్లికబుల్ టు ద డివినిటీ.
0: కాబట్టి ఎంతమంది అన్వయించినప్పటికీ ఇది ఏకంగానే కనిపిస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ నరేషన్స్ బట్ వన్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: గణిత శాస్త్రం లోపల వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ అని పెట్టి నాలుగు, పది, ఇరవై, ముప్పై అవుతుంది.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ వన్, యూ గో ఆన్ యాడ్ ఆన్, ఇట్ బికమ్స్ 20.
0: నేను ప్లస్ నేను, నేను ప్లస్ నేను, నేను ప్లస్ నేను, నేను ప్లస్ నేను, కరెక్ట్ కాబట్టి నేనే అయిపోతుంది.
1: బట్ ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ, జస్ట్ ఐ ఓన్లీ.
0: కోటి నేను చేర్చి పెట్టుకో, నేను అనేది ఒక్కటే అయిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ ఐ ఇస్ ఓవర్ 1 క్రోర్, ఐ రిమైన్స్ ఆల్ ద సేమ్ వన్.
0: అందరి యందు ఉన్నది నేను అనేటువంటి ఒక్క అక్షరమే.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఐ ఇస్ సేమ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: అది ఏ సర్వభూతాంతరాత్మ.
1: సింగిల్ లెటర్డ్ ఐ ఇస్ ఎటర్నల్. అది
0: ఈశావాస్యం ఇదం జగత్తు.
1: దట్స్ ది డివినిటీ ప్రెసెంట్ ఇన్ దిస్ కాస్మస్.
0: ఏకం సత్య ప్రభుదా వదంతి.
1: ద సేమ్ సింగిల్ ట్రూత్ రిఫర్స్ మెనీ.
0: ఏకాత్మ, సర్వభూతాంతరాత్మ.
1: అండ్ సింగిల్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేచర్స్.
0: ఇన్ని పేర్లుగా పెట్టుకుంటూ వచ్చారు.
1: నేమ్స్ ఆర్ మెనీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమని మీరు ప్రత్యక్షం చేయించుకోండి.
1: అండ్ యు జస్ట్ ఎంజాయ్ ది లవ్.
0: మీ ప్రేమను మీరు అనుభవించుకోండి.
1: ఎక్స్పీరియన్స్ యువర్ లవ్.
0: మీ ఆనందాన్ని మీరు అనుభవించుకోండి.
1: ఎక్స్పీరియన్స్ యువర్.
0: ఎవరేం చెప్పినప్పటికీ మీరు దీన్ని వాదించకండి.
1: డోంట్ ఆర్గ్యూ విత్ ఎనీబడీ.
0: ఏమిట్రా ప్రేమ ప్రేమ అని పిచ్చిలో పడిపోతున్నావు అంటారు.
1: దే మే సే దట్ యు ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ లవ్.
0: అయ్యా నా పిచ్చి నాది, నీ పిచ్చి నీది.
1: దిస్ ఇస్ మై మ్యాడ్నెస్, దట్స్ యువర్ మ్యాడ్నెస్.
0: నా డిజైర్ నాది, నీ డిజైర్ నీది.
1: దిస్ ఇస్ మై డిజైర్, దట్స్ యువర్ డిజైర్.
0: నా వాంఛ నాది, నీ వాంఛ నీది.
1: దిస్ ఇస్ మై విష్, అండ్ దట్స్ యువర్
0: విష్. నా ఆకలి నాది, నీ ఆకలి నీది.
1: దిస్ ఇస్ మై హంగర్, దట్స్
0: నీ ఆకలికి. నేను తింటే నా ఆకలి తీరుతుందా?
1: వెల్ ఇఫ్ యు ఈట్ మై హంగర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పీస్.
0: నా ఆకలికి నేనే తినాలి.
1: ఐ హావ్ టు ఈట్ టు సాటిస్ఫై.
0: నా ఆకలికి నీవు తింటే నాకు ఆకలి తీరదు.
1: యు కాంట్ ఈట్ ఆన్ మై బిహాఫ్.
0: కాబట్టి దీనికి ఏమాత్రం నీకు అధికారం లేదు.
1: యు హావ్ నో అథారిటీ టు క్వశ్చన్.
0: ఎవరైనా కొంతమంది హేళన చేస్తుంటారు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యు.
0: ఏమిట్రా నీకు దేవుడు ఎక్కడున్నాడు?
1: Then we say, where is God?
0: ఎందుకోసం నువ్వు దేవుడు దేవుడు అని ప్రాకలాడుతున్నావు?
1: Why do you say God, God all the time?
0: అప్పుడు మనం వాడికి చెప్పవలసిన జవాబు ఎలాంటిది తెలిసినా,
1: what correct answer you should say, you know?
0: అయ్యా
1: సార్,
0: నీకు దేవుడు అంటే నమ్మకం లేకపోవచ్చు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: నీ దేవుడు నీకు లేదని చెప్పడానికి నీకు ధైర్యం ఉంటుండాలి, అవకాశం ఉంటుండాలి.
1: యు గాట్ ఎవ్రీ స్కోప్ అండ్ కరేజ్ టు సే దట్ యు హావ్ నో గాడ్.
0: కానీ నా దైవం లేదని చెప్పడానికి నీవెవరు? హూ ఆర్ యూ?
1: Who are you to say that I have no God?
0: నా దైవం నాకున్నాడు.
1: I have my own God.
0: నీకు లేదని చెప్పడానికి అధికారం లేదు.
1: You have no right to deny my God.
0: నీకు లేకపోతే నీకు లేదని తెలుసుకో.
1: You can deny your own God.
0: అంటే నా దైవం లేదంటే నీకు అధికారమే లేదు.
1: You have no authority to question.
0: ఆ విధమైనటువంటి దీంతో మనం వాదించినప్పుడే ఇది సరి అయినటువంటి బుద్ధి కుదురుతుంది.
1: You have to argue with that conviction, then we learn the lesson.
0: ఎవరెవరు పిచ్చి వారి వారిగా ఉంటుంటారు.
1: తమకు తాము వర్ణించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈచ్ వన్ ఇస్ మ్యాడ్ ఆఫ్టర్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఇతరులు కొట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇతరులు తిట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అనేక రకమైనటువంటి పిచ్చాటలు ఆడుతుంటారు. సో మెనీ మ్యాడ్ క్యాచ్. ఎవరికి ఏ తొందర ఇవ్వకుండా ఊరికి కూర్చున్నటువంటి వాడి పిచ్చి ఎంత ఉత్తమ పిచ్చి. దోస్ హూ ఆర్ రియల్లీ మ్యాడ్ దట్ రిమైన్ దెమ్సెల్వ్స్ వితౌట్ బాదరింగ్ అదర్స్ ఇస్ ద హైయెస్ట్ టైప్ ఆఫ్ మ్యాడ్. చాలా ఉపాయంగా ఉంటుంటా, ఉపకారంగా ఉంటుంటా. అండ్ ఈవెన్ డాక్టర్ ఆల్సో వుడ్ బి హెల్ప్డ్ దట్ వే. అయ్యో ఈ పిచ్చివాడు ఎంత మంచిగా ఉంటాడు, ఎంత ఉత్తముడిగా ఉంటాడు, ఏ విధమైన గలాట్ చేయడు అని ఎంతో ఆనందిస్తారు. హియర్ ఇస్ ద మ్యాడ్ క్యాట్ హూ డజంట్ డిస్టర్బ్, హూ డజంట్ బాదర్ ఎనీబడీ, సో నీడ్ అండ్ కంపోజ్. అంతా పిచ్చి ఆసుపత్రి, ద హోల్ వరల్డ్ ఇస్ అ మెంటల్ హాస్పిటల్. అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చిగా ఉంటుంటాది. ఈచ్ వన్ ఇస్ మ్యాడ్ ఇన్ హిస్ ఓన్ స్టైల్. కానీ దైవం అనే పిచ్చి పట్టడం చాలా గొప్పది. బట్ ఇఫ్ వన్ ఇస్ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్ ఇస్ నో బ్లెస్డ్. కనుక ఈ పిచ్చి అనేటువంటిది చాలా గొప్ప పిచ్చి. దిస్ madness is greatest. ee pichini pattinchi aa pichini pogodtadu bhagavantudu. And God sees to that you will give up that madness of the world and that you develop this madness for God. andarki raadadi. It's not possible to. adrushtavantuliki adi praptistundi. Only good people will be mad after God. కనుకో ఆ పిచ్చి మనకు పట్టితే చాలా అదృష్టమే. ఇట్స్ గుడ్ ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ టు బి మ్యాడ్. వారందరికీ దైవ పిచ్చి పట్టిందంటే ఈ ప్రపంచంలోకి ఈ కల్లోలమే ఉంటుండవు. ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ టు బి మ్యాడ్ ఆఫ్టర్ గాడ్ దేర్ విల్ బి నో డిస్టర్బెన్స్. శాంతి శాంతి శాంతి అని చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. వి డోంట్ నీడ్ టు సే ప్రే ఫర్ పీస్. అప్పుడు ప్రపంచం అంతా శాంతిగానే ఉంటుంది. దేర్ విల్ బి పీస్ అబైడింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. వైలెన్స్ అభివృద్ధి రావడం చేతనే మనం ఇప్పుడు శాంతి శాంతి అని చెప్పవలసి వస్తుంది. బికాజ్ దేర్ ఇస్ అ వైలెన్స్ దట్స్ ఆన్ ది ఇంక్రీజ్, వి నీడ్ టు ప్రే ఫర్ పీస్. కనుక అందరూ ఎవరికి వారి ఆనందాన్ని అనుభవించండి. ఈచ్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్. దైవం నాయందే ఉంటుంది. గాడ్ ఇస్ విత్ ఇన్ నా దేహం దైవం యొక్క మందిరము. మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు జీవించడానికి పోయినప్పుడు తప్పక దేశమంతా శాంతిని పొందుతుంది. వెన్ వి లీడ్ ద లైఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ద బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, వేర్ అవర్ లైఫ్ విల్ బి హ్యాపీ. విద్యార్థులారా, స్టూడెంట్స్, ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. నిత్యము భజన అయిన తర్వాత, ఎవ్రీ డే ఆఫ్టర్ భజన్, లోక సమస్తా సుఖినో భవంతు అంటున్నాము. వి సే ఫర్ వి ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్. నిజంగా ఇది చెప్పకుండా మీరు చేసుకోండి. ఇన్ ఫ్యాక్ట్ యు డూ దట్ ఇన్ సచ్ వే దట్ యు డోంట్ హావ్ టు సే దట్. లోకమంతా కూడా పీస్ గా లేదు. బికాజ్ దేర్ ఇస్ నో పీస్. ఎక్కడ చూసినా పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్. నో పీస్. యు ఫైండ్ ఓన్లీ పీసెస్ పీసెస్, నాట్ పీస్. కనుకనే నీవు పీస్ అని చెప్పవలసిన అవసరం వచ్చింది. దేర్ఫోర్ యు నీడ్ టు సే పీస్. కనుక మనము శాంతిగా ప్రేమతో అందరి ఎందుకు సరైనటువంటి సహనుభావంతో మనం సంచరించినప్పుడు లోక సమస్త సుఖినో భవంతు చెప్పనక్కరలేదు. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ పీస్ఫుల్ టు యువర్ సెల్ఫ్, లోకమంతా కూడా శాంతిగానే ఉంటారు. ఇఫ్ యూఆర్ పీస్ అన్ టు యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది లవ్ అండ్ టాలరెన్స్, కనుక నీ ప్రేమను పెంచు. డెవలప్ యువర్ ఒక్కొక్క దినానికి 10 మందికి 10 మందికైనా నీ ప్రేమను పెంచు. డే బై డే షేర్ ది లవ్ విత్ పీపుల్ అరౌండ్. ఈ విధంగా షేర్ చేసుకుంటూ పోతే ఈ భారతదేశంలో 95 కోట్ల మంది జీవరాశులు ఉంటున్నారు. There are 95 crores of population. అందరికి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ పెట్టుకుంటూ పో, అందరూ చేరి ఒక్కటైపోతారు. If you go on adding, sharing this love, all will be one. ఈ ఏకత్వం లేకపోవడం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోతుంది. Because the absence of oneness, you find plurality, multiplicity. ఈ ఏకత్వం గిన అయిపోయిందంటే అందరూ కూడాను ఆనంద స్వరూపులైపోతుంటారు. When once there is unity, we will be the very embodiments of this. యూనిటీ పెట్టినప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది. Out of this unity, you will attain divinity. కనుక మనము మన ప్రేమను ఏమాత్రం కూడా నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎందుకు మార్చుకోకూడదు. వీ షుడ్ నెవర్ చేంజ్ అట్ ఎనీ పాయింట్. ఎవరేం చెప్పినప్పుడు దీన్ని ఏమాత్రం మనం జంకు చేయనక్కర్లేదు. వీ డోంట్ నీడ్ టు డౌట్. భయపడనక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు ఫియర్. వై ఫియర్? వై ఫియర్? ఎందుకోసం? ప్రేమ మందం ఉన్నప్పుడు భయం ఎందుకు చేయాలి? వెన్ దేర్ ఇస్ ఫియర్ విత్ వెన్ దేర్ ఇస్ లవ్ విత్ ఇన్ యువర్ మైండ్, వాడికి భయం ఉండాలి. లవ్ వన్ వితౌట్ తప్పు చేసినటువంటి వాడికి ప్రేమ ఉండదు. వేర్ దేర్ ఇస్ అ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. కాబట్టి మిస్టేక్ ఉన్నటువంటి వాడికి ప్రేమ అనేది ఉండదు. దేర్ఫోర్ ఇఫ్ యు దేర్ ఇస్ అ మిస్టేక్ దెన్ యు విల్ నాట్ హావ్. ఎవరికి కూడా భయపడనక్కర్లేదు. యు డోంట్ నీడ్ టు ఫియర్. డోంట్ ఫియర్, డోంట్ ఫియర్, డోంట్ ఫియర్, డోంట్ ఫియర్ ఎట్ ఎనీ టైమ్. వై ఫియర్ వెన్ ఐ యామ్ నియర్ అండ్ డియర్? వై ఫియర్ వెన్ ఐ యామ్ నియర్ అండ్ డియర్? ఆ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు విశ్వసించాలి. వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సచ్ సార్ట్ ఆఫ్ డివినిటీ. వస్తున్నారు అనేక మంది భక్తులంతా కూడా, మెనీ డివోటీస్ ఆర్ కమింగ్, కానీ ఎంతమందికి ఆ స్థిరమైన భక్తి ఉందో చెప్పడానికి వీలు లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ హౌ మెనీ హ్యావ్ దట్ స్టడీ. ఒక నిమిషంలో నెగిటివ్ గా ఉంటుంది, రెండో నిమిషంలో పాజిటివ్ అయిపోతుంటారు. వన్ ఇస్ పాజిటివ్ వన్ మినిట్, నెగిటివ్ అట్ అనదర్ టైమ్. కనుక ఈ నెగిటివ్ కి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. డోంట్ గివ్ స్కోప్ ఫర్ నెగిటివిటీ. అంతా పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ. ఈ వరల్డ్ డిజైర్స్ అన్ని కూడా నెగిటివ్స్. వరల్డ్ డిజైర్స్ ఆర్ నెగిటివ్స్. ఈ నెగిటివ్స్ చేర్చుకోవడం చేతనే నీ యొక్క పాజిటివ్ పాడైపోతుండాలి. బికాస్ ఆఫ్ నెగిటివ్ డిజైర్స్ ద పాజిటివ్ ద అల్టిమేట్ ఇస్ స్పాయిల్డ్. కనుక మీరు నిజమైనటువంటి విషయాన్ని, స్థిరమైనటువంటి భావాన్ని, నిశ్చలమైనటువంటి భక్తిని స్థిరం చేసుకుని భగవంతుని స్మరిస్తూ రండి కొంతకాలం. సో కీప్ దిస్ స్టడీ డివోషన్, థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ ఎవ్రీ డే. keep it stable and permanent.
2: Bhajana bina sukha shanti nahi.

0: God dwells and shines splendorously in the world. Similarly, world lives in God. If there is no God, there is no world at all. The friendship and relationship between the God and the world is mutual and eternal.
1: Prema Swarupulu.
0: Embodiments of divine love.
1: మానవుని యొక్క సుఖదుఖములకు మూలము మనసే అని, మనసారా విశ్వసించి మానవుని యందలి రాగద్వేషములను విషయ వాసనలను కేవలం దూరంగా ఉంచడం ప్రయత్నించడమే నిజమైన మానవత్వం అని గుర్తించాలి.
0: ది ట్రూ సిగ్నిఫికెన్స్ అండ్ పర్పస్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ టు రిమెంబర్ that it is the mind which is responsible for the joy and sorrow and conduct himself in such a way that he does not lend himself to the consequences of his own conduct.
1: Nirvikaramaina manase nirvicharamunaku punadi nirvicharamaina jeevitamunaku punadani manam visvasinchali.
0: A mind which is free from crookedness would not have any worries at all. This one has to recognize.
1: Manavudu anubhavinche sukadukkamulu,
0: all the joy and sorrow which man experiences,
1: sadhinchetuvanti yokka raga dveshamulu,
0: whatever he achieves in the form of attachment and likes and dislikes,
1: సేవించేటువంటి యొక్క విషయ వాసనలకు మూల కారణము మనసే అని విశ్వసించాలి.
0: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ వాట్ ఎవర్ హీ అండర్టేక్స్ వాట్ ఎవర్ హీ సర్వ్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇది వేరు నేను వేరు అనేటువంటి యొక్క ద్వైత భావము ఉండినంత వరకు ఈ వికారములు తప్పినవి కావు.
0: సో లాంగ్ యాజ్ ది మ్యాన్ హ్యాస్ the aspect of duality and the feeling of duality that he is separate and the world is separate, he cannot escape from the sorrows and the joys.
1: Lokam yemaina kani nenu matram chemamga undali aneetundi yokka swartha bhavamunaku dvaitame aadharam.
0: It is the feeling of this duality and dualism which is the basis for the contention that whatever might happen to the world, I should be happy.
1: ఈ ద్వైత భావం చేతనే మనకు నందరి రాగ ద్వేషములు అభివృద్ధి అవుతున్నది.
0: It is an account of this feeling of dualism inside the mind of a man, he develops likes and dislikes.
1: ఈ ద్వైత భావములకు అతీతమైనటువంటి యొక్క అద్వైతాన్ని మానవుడు నిర్మించుకోవాలి.
0: Man has to build for himself in his own mind a feeling of non-dualism which transcends this dualism.
1: Prati anavunandunu prati kanavunandunu divyattamainatunti yokka parashakti antarbhutamai unnadaneetunti satyanni anubhutilo gurtinchukovali.
0: Every man has to realize by experience that it is the divinity which is existing in every atom and in every particle.
1: Manasunandu yerpadinatuvanti ikka malinyamunu ye mantramu kani ye tantramu kani ye yantramu kani nirmoolamu gaavinchaledu.
0: The dirt which would have accumulated and solidified itself in the mind of man cannot be removed by chanting of mantra or by undertaking any other type of penance.
1: ఇది కేవలము ఒక అంతరంగ పవిత్రత చేతనే ఈ విధమైన పరిశుద్ధం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది.
0: దట్ కైండ్ ఆఫ్ ప్యూరిటీ కెన్ బి బ్రాట్ అబౌట్ ఓన్లీ బై ది ప్రాసెస్ ఆఫ్ క్లీన్సింగ్ ద ఇన్నర్ సెల్ఫ్ ఆఫ్ ద మ్యాన్.
1: ఈ విధమైనటువంటి అంతరంగ పరిశుద్ధతకు పాండిత్యం అక్కర్లేదు, తెలివితేటలు అంతకంటే అవసరం లేదు.
0: For this kind of cleansing process of the inner self, there is no need for scholarship, much less the cleverness and intelligence.
1: Sarvakarma Bhagavat Pitya Thanga Bhavinchi Nirmal Nishkala Nishwarthamainatuvanti Premato Manamu Karmalalo Praveshinchatame ee sariyainatuvanti sadhana.
0: The correct sadhana would be to undertake activity as a total offering to the God and do it in a sense of selflessness and total dedication.
1: గిన్నె ఎందున్నటువంటి యొక్క తైలంలో కనిపించే ప్రతిబింబం యొక్క చంద్రుని మనం దూరం గావించాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఇది సాధ్యం కాదు.
0: The reflection and the image of moon which is seen in the oil of a cup, if you want to make it distant, you cannot do it easily.
1: ఈ పాత్రను అగ్నిలో పెట్టి ఎంత కాల్చినప్పటికీ ఈ తైలమునందు కనిపించేటువంటి చంద్ర ప్రతిబింబము వేరు చేయటానికి సాధ్యం కాదు.
0: సపోజ్ యూ కీప్ ఇట్ ఇన్ ఫైర్ అండ్ హీట్ దట్ పర్టికులర్ వెసల్, యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ది మూన్ గో అవే ఫ్రమ్ యూ.
1: ఈ ప్రతిబింబములకు ఆధారం తైలమే కాని వేరు కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ ది ఇమేజ్ అక్కర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద వెసల్.
1: తైలం ఉండినంత వరకు ఈ ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుండాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఆయిల్ ఇన్ ద వెసల్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ది ఇమేజ్ ఆఫ్ ద మూన్.
1: పుట్ట పైన మర్దించిన పాము మరణమందున
0: ఇఫ్ యూ వర్ టు హిట్ ఆన్ ద మౌత్ ఆఫ్ ఆర్ ఎ స్నేక్ మౌత్ వుడ్ యూ బి ఏబుల్ టు కిల్ స్నేక్.
1: తనువును తా దండించిన విషయ భోగములు అడుగున
0: ఇఫ్ యూ పనిష్ ది బాడీ వుడ్ యూ బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెన్స్ డిజైర్స్.
1: ఆకలి తప్పులు వదిలినంత ఆత్మజ్ఞాని తానగున
0: ఇఫ్ యూ వర్ టు జస్ట్ గివ్ అప్ యువర్ ఫుడ్ వుడ్ యూ బి ఏబుల్ టు బికమ్ ఏ ఆత్మజ్ఞాని రియలైజ్ ది సోల్.
1: తానెవరో తెలియకున్న తత్వజ్ఞాని వెతుకుతున్నా
0: వితౌట్ నోయింగ్ హూ యు ఆర్ హౌ డు యూ ఏబుల్ టు జస్ట్ గెట్ ద ఫీలింగ్ ఆర్ ద ఎక్స్పీరియన్స్.
1: తానెవరో తన తత్వం ఏమిటో తన గమ్యం ఏమిటో అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారించవలసి వస్తుంది.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హాస్ టు inquire who he is, what principle does he constitute, what his goal is, then only he will be able to
1: గుర్తించవలసి వస్తుంది.
0: He has to find out his own basis.
1: ఆ దివ్యత్వాన్ని గుర్తించినప్పుడే అన్ని సులభంగా మనకు అర్థమవుతుంది.
0: Once a person recognizes his own inner divinity, everything becomes easy for him.
1: ఆ దివ్యత్వం లేకుండా ఏ వస్తువు కానీ ఈ జగత్తునందు కానరాదు.
0: Without that immanent divinity, there is no object in the world which you come across.
1: కానీ ఆ దివ్యత్వాన్ని తాను మాత్రమే గుర్తించుకోవాలి. కానీ దివ్యత్వం గుర్తించుకోవడానికి దివ్యత్వానికి ఏమాత్రం కూడా అధికారం లేదు.
0: But the thing which has to be understood is, one has to recognize the divinity oneself. Divinity cannot recognize about the divinity without the person recognizing that he constitutes divinity.
1: ఫలములోని మధుర రసం తరువు తాను ఎరుగును.
0: Does a tree know the sweetness of the juice of a fruit?
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున
0: ది నెక్టరైన్ జ్యూస్ ఆర్ ది ఎసెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ వుడ్ ఎ క్రీపర్ ఎంజాయ్?
1: కావ్యములోని మధుర రసము గ్రంథం అనుభవించున
0: ది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద బుక్ వుడ్ ది బుక్ ఎంజాయ్?
1: ప్రవృత్తిసార సాహిత్యం నివృత్తి పండితుడు
0: ఏ పర్సన్ హూ ప్రాక్టీసెస్
1: ఆర్ నివృత్తి సార సాహిత్యము ప్రవృత్తి పండితుడు
0: ది ప్రవృత్తి పాత్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది నివృత్తి పాత్ అట్ ఆల్?
1: ఇదే విధముగాని తనను తాను తెలుసుకున్నట్టు తానే మూలాధారం.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ వన్ వాంట్స్ టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ వన్ హ్యాస్ టు మేక్ హిమ్ సెల్ఫ్ ఎట్ ది వెరీ బేసిస్.
1: కానీ మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక తాము భక్తులమని తాము జ్ఞానులమని తాము యోగులమని అనేక విధములుగా తమకు తామే ఈ విధమైనటువంటి బిరుదులు తమిలించుకుంటుంటారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ నాట్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ మ్యాన్ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎయిదర్ యాజ్ ఎ డివోటీ ఆర్ ఎ త్యాగి ఆర్ ఎ యోగి.
1: నేను రామ భక్తుడను, నేను కృష్ణ భక్తుడను, నేను సాయి భక్తుడని అని తనకు తాను చెప్పుకోవటం చాలా సులభం.
0: It is easy for anyone to say, that he is a devotee of Rama, he is a devotee of Krishna, he is a devotee of Sai.
1: Kani, adi acharana rupamga aa charana sannidhi cherutam chaala kashtam.
0: But through experience and practice, to reach the sannidhi of the lotus feet, it is rather difficult.
1: Deeniki oka vidhamainatuvanti yokka manavatvamlo unnatuvanti sukshma tattvanni kuda nu artham chesukovali.
0: For this particular purpose, man has to understand the subtle principle which he embodies, which is within him.
1: Tanu dehamunakante manasunakante indriyamunakante atheetamainatuvanti yokka tattvamunu aneetuvanti dani motta motta gurtinchadaniki prayatninchali.
0: One has to make an effort to recognize the fact that he transcends the body, he transcends the mind, he transcends the senses, he is basically divinity itself.
1: Deha, manasu, indriya bhavamunato jeevinchinanta varaku kudanu tana yadartha swaroopani tanu gurtinchukoledu, artham chesukoledu.
0: So long as man identifies himself with the body, with the mind and with the senses and lives a life accordingly, he would not be able to recognize his own basic truth.
1: అట్టి రహస్యాన్ని గుర్తించుకున్న తర్వాతనే మానవుడు ఎట్టి పండితుడు కానక్కర్లేదు.
0: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ దిస్ సటిల్ ట్రూత్, హీ నీడ్ నాట్ నెసెసర్లీ బి ఎ స్కాలర్ అట్ ఆల్ ఫర్ ఫర్దర్ జర్నీ.
1: వంట అయ్యేంత వరకు మాత్రమే కట్టెలతో మనకు పని.
0: సో లాంగ్ యాస్ ఫుడ్ ఈస్ టు బి కుక్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఫ్యూయల్.
1: వంట వండుకున్న తర్వాత కట్టెలతో మనకు పని లేదు.
0: వన్స్ ది ఫుడ్ ఈస్ కుక్డ్ అండ్ ఇట్ ఇస్ రెడీ, there is no need for fuel at all.
1: Oka chinna cheema pedda pravahamulo telutu aadutu paadutu aanandanga sancharistuntadi.
0: A small fish in a flooded river would be going happily and with all joy.
1: Kaani deeniki kaaranam enti? Aa chepaku ఈత యొక్క రహస్యం తెలుసుకోవటం చేతని ఎంత పెద్ద ప్రవాహం నందైనప్పటికీ ఆ చేప సుఖంగా హాయిగా ఆనందంగా జీవించగలుగుతూ ఉండాలి.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫార్ సచ్ జాయస్ హ్యాపీ లైఫ్ ఆఫ్ ది ఫిష్ ఇన్ సచ్ అ ఫ్లడెడ్ డేంజరస్ రివర్? ది రీజన్ ఈస్ ఇట్ నోస్ స్విమ్మింగ్ అండ్ దట్ ఈస్ వాట్ గివ్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ఇట్ అండ్ మేక్స్ ఇట్స్ లైఫ్ హ్యాపీ.
1: అదే జంతువులు యందు పెద్ద దేహం కలిగినటువంటి ఒక ఏనుగైనను ఈత యొక్క విషయం తెలుసుకోలేకపోవటం చేత ప్రవాహంలో కొట్టుకుని పోతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ వెరీ హ్యూజ్ యానిమల్ లైక్ ఎన్ ఎలిఫెంట్, ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఎ ఫ్లడెడ్ రివర్ ఇట్ విల్ బి వాష్డ్ ఆఫ్ బికాస్ ఇట్ డస్ నాట్ నో స్విమ్మింగ్.
1: ఈ చిన్న చేపకు పెద్ద ఎరుకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? ఇక్కడ తనకు గుర్తించవలసినటువంటిది ఆ జలంలో జీవించడానికి తగినటువంటి ఆధారమైనటువంటి ఈతను తెలుసుకున్నప్పుడే ఈ యొక్క దీని జీవితము సుఖశాంతులతో జీవించడానికి వీలవుతుంది.
0: హియర్ వాట్ వీ హావ్ టు జస్ట్ అండర్స్టాండ్ ఈస్ వాట్ ఇస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సచ్ ఎ స్మాల్ ఫిష్ అండ్ ఎ బిగ్ ఎలిఫెంట్. వై వన్ ఈస్ హ్యాపీ అండ్ ది అదర్ ఈస్ వాష్డ్ ఆఫ్? ఇట్ ఈస్ బికాస్ దట్ వన్ నోస్ స్విమ్మింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫార్ ఎ ట్రావెల్ ఇన్ ఎ ఫ్లడెడ్ రివర్.
1: ఇసుకలో చేరిపోయినటువంటి చక్కెర ముక్కను చిన్న చీమైన సులభంగా వెతికి తాను భుజిస్తుంది.
0: ఇఫ్ ఎ స్మాల్ పార్టికల్ ఆఫ్ షుగర్ ఇస్ మిక్స్డ్ విత్ శాండ్, even if it is a small ant, it knows how to identify and eat it.
1: Atti chakkara ruchini gurtinchaleniitunti maraku jantuvu ee maatram kodunu daanu veeru chesi aanandanga aarayinchaledu.
0: If it is any other type of worm or animal which does not know how to distinguish this sugar and separate it from the sand, it would not be able to enjoy.
1: Manavudu enni vidyalu chadivinappatikini enni shastramulu telusukunnappatikini enni vedamulu patinchinappatikini ప్రధానమైనటువంటి రహస్యం తన తత్వము, తన కీలకము, తన గమ్యము, తన ఉనికిని దాన్ని గుర్తించుకోలేకున్నంత వరకు కూడా ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలము ఒక విధమైన ఆడంబరమైనటువంటి వేషములు.
0: ఇన్ ది సేమ్ వే, వాట్ ఎవర్ స్కాలర్షిప్ మ్యాన్ హెస్ అచీవ్, వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాస్ హెస్ స్టడీ, ఆల్ దట్ వుడ్ బి ఎ వేస్ట్ అన్లెస్ హి రికగ్నైజెస్ వాట్ హిస్ బేసిక్ నేచర్ ఈస్, వాట్ హిస్ బేసిక్ ప్రిన్సిపల్ ఈస్, and what he constitutes, what his goal is and what his basis is.
1: ee panditya kani leka vidyalu kani telivi teetalu kani manavuni yokka shreyasunu gurinchi bodhinchavaraige bodhinchune kani shreyasunu aachara roopamga andichadaniki unuko.
0: Be it the types of education and skill that you learn, or the Vedas or the scriptures, they only will give you the theoretical aspect of the life which one has to live. But it would not be able to give you that experience and take you through.
1: ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలము గైడ్ పోస్ట్ వంటి.
0: All these books, scriptures and books and education is not guide.
1: చూపగలవే కానీ మార్గమునందు తనను నడిపించలేవు.
0: They can only give you the direction of the path. That they would not be able to make you walk.
1: నడచవలసినటువంటిది ప్రయాణికుడే.
0: It is the passenger and the traveler who has to tread that path.
1: మనము నడిచినప్పుడే మనం యొక్క గమ్యమును మనం చేరుకోగలం, కానీ కేవలం ఈ యొక్క బోర్డు చూసుకుంటూ కూర్చున్నంత మాత్రమున మనం గమ్యాన్ని చేరలేము.
0: ఓన్లీ ఇఫ్ యూ వాక్ టువర్డ్స్ ద గోల్ యూ బి ఏబుల్ టు రీచ్ ద గోల్. బై మియర్లీ లుకింగ్ అట్ ది గైడ్ పోస్ట్ యూ సే యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ద గోల్ అండ్ రీచ్ ది గోల్.
1: కనుక మనం ఆచరించుకుని ప్రయత్నించడమే మన యొక్క ప్రధానమైన కర్తవ్యం, కానీ చరిత్ర చదువుతూ ఉన్నంత మాత్రమున మనకు ఆ చరిత్ర యొక్క రహస్యం మనం గుర్తించుకోలేము. మనం చరిత్రను సృష్టించుకోవడానికి ప్రయత్నించాలి.
0: బై ప్రాక్టీసింగ్ అలోన్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ద గోల్ అండ్ ది ఆబ్జెక్టివ్. బై మియర్లీ రీడింగ్ అండ్ లిసనింగ్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ. వి షుడ్ క్రియేట్ హిస్టరీ, నాట్ మియర్లీ రీడ్ హిస్టరీ.
1: నీటి యందు గొంతు వరకు మునిగినటువంటి వ్యక్తి అయినా కూడా మాట్లాడగలరు.
0: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ ఇన్ ద వాటర్, ఇఫ్ ది వాటర్ ఇస్ రైట్ అప్ టు హిస్ నెక్, హీ స్టిల్ హీ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్.
1: కానీ పూర్తి మునిగినటువంటి వ్యక్తి ఎట్టి మాటలు మాట్లాడలేదు.
0: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ కంప్లీట్లీ డ్రౌన్డ్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అట్టర్ ఈవెన్ ఎ వర్డ్.
1: అదే విధంగానే ఈ పవిత్రమైనటువంటి యొక్క పరమ ప్రేమ తత్వమునందు మనం పూర్తిగా మునిగి ఉండిన మనం ఇట్టిది అట్టిది అని చెప్పుటకు సాధ్యం కానటువంటి స్థితిలో ఉంటాం.
0: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వీఆర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద డివినిటీ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిస్క్రైబ్ డివినిటీ యాజ్ సచ్.
1: ఏ తర్వాత దీని యొక్క రహస్యం ఏమనగా, మనం కేవలము దివ్యత్వం యొక్క తత్వాన్ని అధికంగా మనము బోధించడం కానీ అధికంగా వర్ణించడం కానీ ఇది కేవలం దాని యొక్క పూర్ణత్వాన్ని గుర్తించక పూర్వమే జరిగేటువంటి పనులని మనం గుర్తించాలి.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ దట్ ఇఫ్ యూ టేక్ టు డిస్క్రైబింగ్ డివినిటీ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్ ఎట్సెట్రా, ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వీ హావ్ నాట్ ఇట్ రీచ్డ్ ది ఫుల్నెస్ ఆఫ్ ఇట్, వీఆర్ నాట్ సాచురేటెడ్ విత్ దట్.
1: భగవంతుని యొక్క ప్రేమ రసామృతాన్ని పూర్తిగా గొడినటువంటి మానవుడు దానిని ఏ విధంగా కూడా వర్ణించడానికి ప్రయత్నించడు.
0: A person who has enjoyed and experienced the sweet nectar experience of the divinity, he would not be able to describe that at all.
1: ముఖ్యంగా దీనన్నిటికీ మనసు యొక్క వికృత స్వరూపాన్ని మనం కొంతవరకు కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి.
0: The most important thing which you have to just remember is that we have to make an effort to control the bad tendencies in our mind.
1: నిర్వికారం అయ్యేంతవరకు కూడా మనకు నిర్విచార స్థితి మనకు లభించదు.
0: వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు రీచ్ ఎ స్టేట్ ఆఫ్ స్టిల్నెస్ అండ్ సైలెన్స్ అండ్ వరీలెస్నెస్ అంటిల్ వన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ థాట్స్.
1: ఈ కష్ట నష్టములు ఎందు, సుఖ దుఃఖములు ఎందు, రాగద్వేషములు ఎందు సమత్వాన్ని అభివృద్ధి పరచుకుంటకు తగిన సాధన చేయాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ అండ్ సాధన టు అచీవ్ ఈక్వానిమిటీ ఇన్ ది డ్యూయాలిటీ సచ్ యాజ్ జాయ్ అండ్ సారో, ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ సచ్ అదర్ ఆపోజిట్.
1: సమత్వమే యోగం అని దీని యొక్క సిద్ధాంతం.
0: ది సిద్ధాంతం ఆర్ ది ప్రిన్సిపల్ ఈస్ దాట్ ఇట్ ఈస్ ఈక్వానిమిటీ విచ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వలీ.
1: సమత్వమే యోగం అద్వైతము.
0: దిస్ ఈక్వాలిటీ ఇట్ సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ అద్వైతం, నాన్ డ్యువలిజం.
1: ఈ అద్వైతం అనేటువంటిది ఏకత్వాన్ని మాత్రమే నిరూపిస్తుంది.
0: It only proves the oneness of the entire creation.
1: అది ఏ ప్రధానమైన జ్ఞానం.
0: This is important experience of wisdom.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: Wisdom is experiencing అద్వైతం.
1: అందరియందు సర్వత్రా కూడా దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In every person and in everything and in all places, we have to make an effort to recognize divinity.
1: మానవుని జీవితంలో సంభవించేటువంటి ఉడిదుడుకులన్నీ కూడాను మనోవికారములనేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించాలి.
0: We have to also recognize that whatever daily experiences we will be having in terms of trials, tribulations, difficulties, problems,
1: మనకి ఓ మనిషి చారణం కారణం బంధపడుచు ఈ బంధమునకు మోక్షమునకు కేవలం మనసే కారణం అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: వేదాంత హెస్ బీన్ టీచింగ్ దట్ ఫర్ బాండేజ్ ఆర్ ఫర్ లిబరేషన్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఎన్ని యుగములు జరిగినప్పటికీ
0: వాట్ ఎవర్ మే బి ది నంబర్ ఆఫ్ ఏజెస్ అండ్ ఎపోక్స్ దట్ పాస్ బై
1: ఎన్ని విధమైనటువంటి జగములు కదిలినప్పటికీ
0: and the worlds may be changing
1: manasu matramu marchakundina ivanni kudunu kevalamu oka vidhamainatti bhramtulu gaane roopondutayi.
0: Unless you transform your own mind all the rest of it would be a mere illusion.
1: Manasanu maripinchetvanti
0: and the capacity which can make the mind forget
1: hrudayanni muripinchetvanti
0: the capacity which can give such joy to the heart
1: divyamainatunte yokka aatma tattvanni manamu gurtinchukodaniki prayatninchali
0: and that capacity is basically the divinity itself. This we have to recognize.
1: Divyatvam kantiki kanipinchadu chevulaku vinipinchadu.
0: Such divinity you would not be able to see through your eyes, you would not be able to hear through
1: manasuku anipinchadu,
0: you would not be able to even just experience through the mind
1: hrudayaniki vinipistundi.
0: But you be able to just see, listen
1: adi to your bhava tattvam.
0: That is the principle of love.
1: Idi kevalam oka shabda brahmam.
0: This is the shabda brahma.
1: Atti shabda brahma tattvanni manam hrudayamunandu nirantaram sarvada sarvakalam sarvatra gulanu manam chintinchadaniki darshinchadaniki tagina krushi cheyali.
0: This particular principle of shabda brahma we have to make an effort to experience it in every moment, in every place and all the times.
1: Praptamainatuvanti jeevitamunaku konni niyamamulu athyavasaram.
0: For the natural worldly life there are certain rules and regulations which are very important.
1: Atti niyamamule lekundina mana yokka jeevitamu neetigane jeevinchadaniki veeru kaadu.
0: Without having such regulations and rules would not be able to live a life of morality.
1: Neeti nijayathirunu manam penchukunnataku mana aacharinchutaku ee niyamamulu athyavasaram.
0: To develop morality and integrity these rules and regulations
1: prachira maharshulante kodanu aneka vidhamainatundi anubhutulato kaama yokka ninnayalanu gurtistu vacharu.
0: The rishis of the ancient days through experience they have found out these principles.
1: ఆది పర్వమునందు మహాభారతములో ఉదంకుడు అనేటువంటి వాడి చరిత్రలో చక్కగా ఈ సంవత్సర స్వరూపుణ్ణి నిరూపిస్తూ వచ్చారు.
0: ఇన్ ఆది పర్వ మహాభారత వైల్ గివింగ్ ది హిస్టరీ ఆఫ్ ఉదంక దిస్ పర్టికులర్ ఎక్స్ప్లనేషన్ అబౌట్ ద ఇయర్స్ హావ్ బీన్ గివెన్.
1: ఉదంకుడు గురు ఆజ్ఞ శిరసు ఆవహించి తాను సాధించవలసినటువంటి కర్మ నిమిత్తమై ఒక ప్రదేశంలోకి చేరాడు.
0: ఉదంక obeying the command of his master undertook to go to a particular place to do a specific
1: akkada adhyam. Ittaru vyaktulu nalugu telugutho kudinatundi daramulanu nirastu undinaru.
0: Two people were seen undertaking weaving of a cloth with two colors of threads, black and white.
1: Daniki samipamunandane oka chakram దీనికి 12 ఆకులతో ఉంటున్నటువంటి చక్రం ఉంటుండాలి.
0: వెరీ క్లోజ్ బై దెర్ వాజ్ ఎ వీల్ విత్ 12 ఫోక్స్.
1: దీనిని 6 మంది వ్యక్తులు ఎడతెరప లేకుండా చుట్టూ ఉన్నారు.
0: సిక్స్ పీపుల్ కంటిన్యూస్లీ అండ్ సీజ్లెస్లీ వర్ టర్నింగ్ దిస్ వీల్.
1: దీని ఎవరా అని తాను ఉదంకుడు యోచించడాలి.
0: Udanka began thinking in his own mind who these people are.
1: Vedamulandunnatundi oka shlokamunu tanaku japti chesukunnadu.
0: Immediately he remembered the stanza which occurs in Veda.
1: Ee iruvuru vyaktulu kudanu vidhi vidhata.
0: These two persons are vidhi and vidhata.
1: Ee vidhi vidhatale lekapothe manavathvamunaku em artham kudanu artame ledu.
0: If there is no vidhi and vidhata there is no meaning for this
1: ee iruvuru kudanu telupu nalupu aneetundi daramulato పడుకు పేకగా అల్లుతున్నారు. ఇది ఏమిటంటే రాత్రి పగలు అని, తెలుపు పగలని నలుపు రాత్రి అని, ఈ రెండింటిని కూడా పడుగు పేకలుగా నేస్తున్నారు.
0: These two people have undertaken weaving using the black and white threads and warp and woof to weave that particular cloth. These were representing white threads were representing day and the black threads were representing night.
1: 12 ఆకులు కలిగినటువంటి చక్రం ఏమిటంటే 12 నెలలతో కూడినటువంటి కాలము.
0: These 12 forks which were there in a wheel were representing the 12 months in a year.
1: ఈ 12 ఆకులతో కూడినటువంటి 12 నెలలతో కూడినటువంటి ఈ కాలచక్రాన్ని ఆరు ఋతువులు అనేటువంటి దాన్ని తిప్పుతూ ఉంటుంది.
0: The 12 months which are in the wheel of time have been rotated by the 6 seasons.
1: ఇక్కడ మనం గుర్తించవలసినటువంటిది రాత్రి పగలు అనేటువంటిది లేకపోతే నెలలు అనేటువంటివి ఏర్పడవు.
0: What we have recognized in this particular case is without having day and night there cannot be the months in a year.
1: నెలలే లేకుండా ఋతువులే కలుగు.
0: Without months forming or constituting there cannot be seasons.
1: ఋతువులే లేకుండా జగత్తే నడవదు.
0: Without seasons the world would not be able to function at all.
1: కనుక ఇవన్నీ కూడాను కాలస్వరూపము, ఈ యొక్క జగత్తును సంరక్షించి పోషించి పాలించి ఉద్ధరించే నిమిత్తమే ఏర్పడినటువంటి సంవత్సర స్వరూపులు అని నిర్ణయం చేసుకున్నాడు.
0: He came to the conclusion that this entire thing which he saw was representing the wheel of time which is essential for giving protection to the world and which looks after the welfare of the world.
1: అందులో ఈ సంవత్సర స్వరూపుడు ఏప్రిల్ మాసం నుండి ఎందుకు వస్తున్నాడు?
0: Then the next question is, why should this particular purusha or this person of that year, why should he occur in the month of April?
1: Roman దేశంలో కూడాను,
0: in the kingdom of Rome,
1: పూర్వం క్రిస్టియన్ మతం ప్రారంభించక పూర్వము,
0: before the Christianity came into existence,
1: వారి క్యాలెండర్ లో కూడాను ఏప్రిలే మొదటిగా వచ్చింది.
0: In their calendar also, the year commences with April.
1: దీనిని ఈ ప్రేర అని పిలుస్తూ వచ్చారు వారు. EPIRER.
0: This was called by EPIRER. EPIR.
1: అనగా ఈ ప్రేర అనగా ఏమిటి? ప్రారంభించుట అని దీని అర్థం.
0: EPIRER represents commencement, starting of the year.
1: ఇది జనవరి రాక పూర్వము ఈ ఏప్రిల్ అనేటువంటిదే మొట్టమొదటి నెల.
0: బిఫోర్ దిస్ క్రిస్టియన్ క్యాలెండర్ కేమ్ విత్ దిస్ జనవరి, దిస్ ఇట్ వాస్ ఏప్రిల్ విచ్ వాస్ ద ఫస్ట్ మంత్ ఇన్ ద ఇయర్.
1: తదుపరి రోమన్ దీని లోపల మొట్టమొదటి దేవత జనూస్ అనేటువంటి దేవత.
0: ఇన్ ది రోమన్ మైథాలజీ ద ఫస్ట్ గాడ్ వాజ్ జనూస్.
1: జనూస్ జనూస్
0: జనూస్
1: ఈ దేవతకు రెండు ముఖములు ఉంటున్నవి అని వారి విశ్వాసం.
0: దే హ్యాడ్ ఎ బిలీఫ్ దట్ దిస్ పర్టికులర్ గాడ్ హ్యాడ్ టూ ఫేసెస్.
1: ఇది వారి రోమన్ దేవతగా భావిస్తూ వచ్చారు.
0: దే వర్ కన్సిడరింగ్ దిస్ పర్టికులర్ ఎంటిటీ యాజ్ దేర్ ఓన్ గాడ్ బై ది రోమన్స్.
1: ఒకటి వర్తమానమని రెండవది భవిష్యత్తు అని ఈ రెండింటిని చూస్తుండేటువంటి దేవత.
0: The two faces were representing, one face looking to the present, the other face looking after the future.
1: Bharatiya yoga chemistry endukudanu kaalamu okka roopamu ee kaalamuku rendu roopamulu unnavani mana bharatiya yoga kuda vishwasam.
0: Even in the history of Indians and also in their belief pattern you have that this there are two aspects of the time which is being recognized.
1: ఇదియే ఒక నాణ్యమునకు రెండు ముఖం ఉండినట్టుగా,
0: జస్ట్ యాజ్ యు హావ్ టూ సైడ్స్ ఆర్ టూ ఫేసెస్ ఫర్ ఎ కాయిన్,
1: ఒకటి జగత్ స్వరూపము ఒకటి జగత్ స్వభావము అని.
0: వన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది అదర్ ఇస్ ది నేచర్ ఆఫ్ ద వరల్డ్.
1: స్వరూప స్వభావముతో కూడినటువంటిది ఈ కాల స్వరూపము.
0: దిస్ the very nature of the time is, it has two aspects, one is form and another is nature.
1: ఇది అక్షయనామ సంవత్సరంతో ప్రారంభమైంది అని.
0: This has commenced from the year Akshaya.
1: ఈ అక్షయ అనగానే క్షయ అక్షయములు రెండు కుడుములకు చేరుకున్నటువంటిది ఈ అక్షయం.
0: This Akshaya in fact is a point of convergence of both Kshaya and Akshaya.
1: అనగా ఆత్మస్వరూపము శాశ్వతమైనటువంటి.
0: ఆ స్టాండ్స్ ఫర్ ఆత్మస్వరూప ది పర్మనెంట్ ఎటర్నల్
1: క్షయ అనగా జీవస్వరూపము మార్పు చెందేటువంటి.
0: క్షయ రిప్రజెంట్స్ ఆర్ స్టాండ్స్ ఫర్ ద జీవస్వరూప ద ఇండివిజువల్ సోల్ విచ్ అండర్ గోస్ చేంజ్.
1: అనగా అక్షయ అనగా జీవేశ్వర స్వరూపము అని దీని యొక్క అర్థం.
0: అక్షయ స్టాండ్స్ ఫర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది గాడ్ అండ్
1: అనగా శాశ్వత అశాశ్వతంతో కూడినటువంటిది.
0: ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ ది పర్మనెంట్ ఎంటిటీ
1: చేంజింగ్. చలాక్షరములు రెండు కూడును అనగా శాశ్వత అశాశ్వతములు రెండు కూడును ఇమిడి ఉంటున్నవి.
0: ఇన్ వన్ వర్డ్ ది పర్మనెంట్ ఎంటిటీ అండ్ ది చేంజింగ్ ఎంటిటీ ఆర్ కంబైన్డ్ టుగెదర్.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది చలాక్షరములతో కూడినటువంటిది కనుక ఈ చలం అనేటువంటిది ఏమిటి అక్షరం అనేటువంటిది ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Humanity or a human being consists of both permanent aspect and the impermanent and the changing aspect. One has to make an effort to find out what this permanent aspect
1: is. ఎన్నప్పటికీ ఈ నెలలకు ఋతువులకు కొన్ని విధమైనటువంటి అంతరార్థాన్ని ఆధారం చేసుకుని వారు స్థాపిస్తూ వచ్చారు.
0: Whatever country you take and whatever calendar you take, there is some significance and inner meaning attached to the months and the year.
1: భారతీయుల యొక్క నిర్ణయందు కాని విదేశీయుల యొక్క నిర్ణయందు కాని పేర్ల ఎందు కాని దైవత్వమైనటువంటిది పూర్ణత్వంతో నిండినటువంటి యొక్క స్వభావమే.
0: Names given for the months in India or in any other country, they are having inner significance and associated with
1: ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ అనేటువంటి అంతా కూడాను ఈ రోమన్ దీని లోపల వారు నియమించినటువంటి దాంట్లో ముఖ్యంగా అనేక దేవతల యొక్క పేర్లు కొన్ని రాజుల పేర్లు కొన్ని సంఖ్యల పేర్లు చేరుస్తూ వచ్చారు.
0: ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది నేమ్స్ ఆఫ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎట్సెట్రా దేర్ ఆర్ సర్టన్ నేమ్స్ ఆఫ్ గాడ్స్ నేమ్స్ ఆఫ్ సర్టన్ కింగ్స్ నేమ్స్ ఆఫ్ సర్టన్ నంబర్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దీస్ నేమ్స్ ఆఫ్ మంత్స్.
1: ఆగస్టీస్ అనేటువంటిది ఒక రాజు రోమన్ రాజు చక్రవర్తి.
0: ఆగస్టీస్ ఈజ్ ది నేమ్ ఆఫ్ రోమన్ కింగ్ ఆర్ ఎంపరర్.
1: అతను దీనిలో మరికొంత కూడా ఆశ్చర్యం ఉంటుండాలి. ఈ ఆగస్టు నెల లోపలి అనేకమైనటువంటి విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: దేర్ వాస్ అనదర్ ఆస్పెక్ట్ హీ వాస్ అచీవింగ్ ఆల్ విక్టరీస్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ ఆగస్ట్.
1: మాసాన్ని ఆగస్టీస్ అనేటువంటి ఆ చక్రవర్తి పేరు పెట్టుకున్నారు.
0: ది ఎయిత్ మంత్ ది నేమ్ ఈస్ గివన్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద
1: సెప్టెంబర్ అనేటువంటి దాంట్లో ఏడు అనేటువంటి అంకెగా తీసుకున్నారు. అనేటువంటి దాంట్లో ఎనిమిది అని దానికి అంకెలు తీసుకున్నారు.
0: అక్టో ఫర్ ఎగ్జాంపుల్
1: మనుకుడు అష్టమి అక్టో అనేటువంటి దీనికి ఆ ఎనిమిది చాలా సరి సంబంధం ఉంటుండాలి.
0: ఇన్ అష్టమి అండ్ అక్టో దిస్ నంబర్ ఎయిట్ ఈస్ దేర్ ఇన్హెరెంట్.
1: నవంబర్ నవ్యూ నవను అనేటువంటి పేరుతో వాళ్ళు పిలుస్తూ దీనిని నవమి ఇది తొమ్మిదో సంఖ్యగా తీసుకున్నారు.
0: నంబర్ నైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అసోసియేటెడ్ విత్ నవమి అండ్ నవం.
1: అదే విధంగానే ప్రతి అంకెలకును భారతీయుల యొక్క శబ్దములకును రోమన్ యొక్క లాటిన్ భాషలో ఉన్నటువంటి యొక్క అర్థములకును సన్నిహిత సంబంధం ఏర్పడి ఉంటుండాలి.
0: ఇన్ ది సేమ్ వే ది నంబర్స్ విచ్ ఆర్ యూస్డ్ in our country there is Bharat and in Roman country or in Latin country there is a close relationship.
1: ఈ సెప్టు అనేటువంటి రోమన్ భాషలో రోమన్ దేశం లోపల లాటిన్ భాష యొక్క పదం.
0: ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ రోమ్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్ ది సెప్టో ఈజ్ యూస్డ్.
1: కనుక దేశములు వేరైనా కాలము వేరైనా పదములు వేరైనా అర్థములు అందరి ఎందుకు ఏకార్థమైనటువంటి దీనిని విశ్వసిస్తూ వచ్చారు.
0: ది కంట్రీస్ మే బి డిఫరెంట్ the times will be different and the situations will be different, but the inner meaning of various things is the same.
1: Bhairava Shastri chepparu.
0: Bhairava Shastri.
1: Chandrudu okkadainappatikini dani pratibimbamlu anekanga kanipistuntayi.
0: Bhairava Shastri has said that there may be only one moon, but its reflection in the form of images.
1: Sooryudu okkadainappatikini anek patralu yandu అనేక చంద్రులు సూర్యుడున్నట్టుగా కనిపిస్తుంటారు.
0: సన్ ఈజ్ వన్ బట్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ అ నంబర్ ఆఫ్ పార్ట్స్ విల్ బి యాజ్ మెనీ యాజ్ దేర్ ఆర్ పార్ట్స్.
1: ఒక చెట్టు పైన సూర్యుడు పడినప్పుడు, వెలుతురు పడినప్పుడు ఆ చెట్టు యొక్క కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా వివిధమైనటువంటి యొక్క రూపములతో ఆ నీడలు కనిపిస్తుంటాయి.
0: వెన్ ది లైట్ ఆఫ్ ద సన్ ఫాల్స్ ఆన్ ఎ ట్రీ యూ కెన్ జస్ట్ సీ the shade of the leaves and various branches falling as a on account of the light of the sun.
1: Needaku prakkalo velthiru untadu
0: just by the side of shade
1: velthiru yokku prabhavam kudamu needalo untundadu.
0: The effect of light can be seen even in the shade.
1: Ee velthiru yokku prabhavame lekapothe needu kanipinchadaniki meeru kaadu.
0: Without the influence or without the impact of the light you can't get shade at all.
1: కనుక రెండింటి యొక్క ప్రతిబింబములు బింబములకు రెండింటి యొక్క ఇది ఎందు ప్రకాశం ఒకటిగానే ఉంటుంది.
0: ఇన్ ది షేడ్ ఆర్ ఇన్ ద లైట్ దేర్ ఇస్ అ మ్యూచువల్ రిలేషన్షిప్ అండ్ దే ఆర్ బేసికలీ
1: బేస్డ్ ఆన్ ద బింబ ప్రతిబింబములు వేరు కానీ దైవ దృష్టి ఎందు రెండింటి ఎందు కూడా తన ప్రకాశం సమంగానే ఉంటుంది.
0: ఇన్ అవర్ విజన్ అండ్ అండర్స్టాండింగ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇమేజ్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్. But in the eyes of God and the vision of God, there is no such a difference.
1: Unaka needu kanipistundalante needu ee vidhanga kanipistundi prakkana velthunnattu chethane needu kanipistundali.
0: If you are getting a shadow of a particular object, it is possible only because there is light besides.
1: Aa light needu oka prakashame lekundina needu kuda kanipinchatuku veelu kaadu.
0: Without light you can't get a shadow.
1: Cheekadi kanipinchalante prakkana velthunnattu undali.
0: If you want to just experience what darkness is, there should be light beside.
1: అదే విధముగాని ఈ సుఖ దుఃఖములు అనేటువంటి దానికి మనస్సు అనేటువంటి యొక్క సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ ఆ వికారములు అనేటువంటిది కేవలం తన నుంచి ప్రారంభమైనటువంటివి, తన నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకుంటే అంతే చాలు.
0: We have to recognize the fact that this joy and sorrow they emanate from the same source and that is the mind. It is the mind which causes this kind of joy and sorrow, just as the light gives shade and the object it shows separately.
1: Kalamunandu manchi cheddalu lekunda undutaku veelu ledu.
0: In time, in life, it is impossible to just have good things
1: and bad things. Jagat.
0: This is described as jagat.
1: Ja anaga puttatam, gat ante maratam. Puttatamu maratame. Kalukane deeniki jagat ani pere sarthakamga untundadi.
0: The word jagat conveys the true meaning what jagat is, and that is ja stands for birth and gat stands for change.
1: So yogi shastram nandu ee naadu guruvaramu chaitra shuddha paadyami prarambhamai.
0: In the terms of astronomy we recognize today as the third day and the first day in the month of chaitra chaitra and in the first
1: samvatsaramulakudunu nava nayakulu ani untuntaru.
0: For every year there will be nine people who will be the occupying the position of the king.
1: Nine
0: masters will be there.
1: Indulo ee samvatsaramu naluguru matramu chaala uttamainatunte vaadu ee samvatsaraniki nayakulaga nilicharu.
0: Out of the nine, four of them are very good and noble people. They have taken up leadership.
1: Modati vadu raju.
0: The first one is king.
1: Rendo vadu mantri.
0: The second one is minister.
1: Moodo vadu brihaspati.
0: The third one is brihaspati.
1: Nalugo vadu chandrudu.
0: The fourth one is moon.
1: Ee naluguru kudanu lokodharamunaku loka pariparanaku lokabhivruddhiki loka shantiki pradhanamainatuvanti nayakudu.
0: These four people are important for the welfare, for the good, for the peace, for the prosperity of the world.
1: Raju praja kshemanni gurinchi nirantaram kudanu taanu yochincheetuvanti oka swabhavam.
0: King spends his entire time
2: in contemplating various acts which are for the welfare of the people.
1: కనుక రాజు ప్రజలకు అనుకూలమై ఉంటున్నాడు.
2: King always would be helpful to his.
1: ఒకవేళ రాజు మాత్రమే అనుకూలంగా ఉంటుంది, మంత్రి లేకుండా గిరిపోతే కొన్ని మధ్య మధ్య కొన్ని అవకతవకలు జరగవచ్చు.
2: Suppose king has been helpful to the welfare of the citizens, if minister is not cooperating with him, there could be some problem.
1: కనుక మంత్రి కూడా రాజుకు అనుగుణంగా ఉంటున్నాడు.
2: Minister also is absolutely cooperating with the king.
1: మూడో వాడు బృహస్పతి. బృహస్పతి అనగా దేవతల యొక్క గురువు.
2: The third one is బృహస్పతి. He is the master for the gods.
1: దేవతల గురువు అయినటువంటి బృహస్పతి కూడాను చాలా సుముఖమైనటువంటి వాడుగానే ఉంటున్నాడు.
2: బృహస్పతి ఆల్సో ఈజ్ ఫేవర్లీ డిస్పోజ్డ్.
1: కనుక రాజు, మంత్రి, దేవగురువు అయినటువంటి బృహస్పతి ముగ్గురు యొక్క ప్రేమాస్పదములు ప్రజలపై ఉండినప్పుడు ప్రజలకు ఎట్టి ఆపదలు కానీ ఎట్టి భయాందోళనలు కానీ ఉండటకు వీలు లేదనేటువంటి యొక్క ఉదాహరణాన్ని ఈ జ్యోతిష్ శాస్త్రం నిరూపిస్తూ వచ్చింది.
2: The astrology and the astronomy are proving the fact that when king, the minister and Brihaspati are favorably disposed towards the citizens, there cannot be any fear of conflicts.
1: నాలుగవది చంద్రుడు.
2: The fourth one is moon.
1: వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత ముఖా ఇంద్రశ్చ అగ్నిశ్చ అని ఈ చంద్రుడికి మనస్సునకు ఒక బింబ ప్రతిబింబములుగా పోల్చుకుంటూ వచ్చారు.
2: In Veda, it has been established and compared that between the moon and mind, there is a mutual relationship.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడని, చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసని, ఇరువురికి అవినాభావ సంబంధం ఉన్నదని వేదం నిరూపిస్తూ వచ్చింది.
2: Vedas have gone to prove that there is a relationship, mutual relationship between the mind and the moon, and the relationship is one of object and its image.
1: కనుక ఈనాడు ఈ సంవత్సరములకు చంద్రుడు అనేటువంటి యొక్క సద్గుణమూర్తి కూడాను ఒక నాయకుడుగా ఉండటం చేత మనస్సు యొక్క తత్వం కూడాను కొంత ప్రశాంతమైనదిగా రూపొందుతుంది అనేది కూడాను సందేహం లేదు.
2: As moon also is favorably disposed in this particular year, one can rest assured that there will be no problems, there will be peace of mind for all the people.
1: మనిషి అనగా మనసే.
2: Man essentially means and is based upon his own mind.
1: మనసు అనగా తలంపుల యొక్క చేరిక.
2: Mind refers to conglomeration of the process of thinking.
1: తలంపులు అనగా మన నిత్య జీవితంలోని పరిణామములే.
2: And these thoughts are inextricably associated with our own daily needs.
1: కనుక మన నిత్య జీవితంలో ఉన్నటువంటి యొక్క నడతను సక్రమమైనటువంటిగా ఉండినప్పుడు ఈ మనసు కూడా సరైనటువంటిగా రూపొందుతుంది.
2: If our daily conduct is on the right lines, then mind would have
1: మనిషి ఉండవలసిన రీతిగా ఉండలేదనుకుంటే మన ప్రవర్తన ఉండవలసిన రీతిగా ఉండటం లేకపోవటమే.
2: If anyone says that man is not living the life which he ought to, it means his thinking is not quite all right.
1: కనుక మనిషనిగా తన యొక్క నడతనే దీనికి ప్రధానమైన ప్రాణం.
2: When you are referring to man, you are basically referring to his behavior, his conduct.
1: కనుక మన నడతను సక్రమమైనటువంటి రీతిగా మనము తీర్చిదిద్దుకున్నప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రతతో జీవించడానికి ఎట్టి సందేహం ఉండదు.
2: If we make efforts to conduct ourselves in the proper way, there will be no doubt whatsoever that we will have peace and prosperity and happiness in life.
1: ఈనాడు మానవత్వం అనేటువంటిది కేవలము ఒక విధమైన ఆకారములకు మాత్రమే దీని తత్వాన్ని నిరూపిస్తూ వస్తుండాలి, కానీ ఆచరణయందు అతి దూరంగా ఉంటుండాలి.
2: టుడే హ్యూమానిటీ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ఫార్మ్, బట్ ఇన్ ప్రాక్టీస్ దేర్ ఇస్ నో హ్యూమానిటీ అట్ ఆల్.
1: ధర్మ ప్రచారకులు కావలసినంత మంది అభివృద్ధి అయిపోయినారు.
2: పీపుల్ హూ ప్రీచ్ అబౌట్ ధర్మ, దేర్ ఇస్ నో డెత్ అట్ ఆల్, దే ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్.
1: ధర్మ ప్రచారం కానీ ధర్మ బోధన కానీ ఏమాత్రము జగత్తులో తక్కువ లేదు.
2: దేర్ ఇస్ నో డెప్త్ ఆఫ్ పీపుల్ హూ అండర్టేక్ టీచింగ్ ఆఫ్ ధర్మ అండ్ ప్రీచింగ్ ఆఫ్ ధర్మ.
1: ప్రచారక యొక్క సంఖ్య పెరిగిపోతుండాలి, కానీ ఆచరణ వారి యొక్క సంఖ్య చాలా తరిగిపోతుంటుండాలి.
2: The number of people who undertake teaching is increasing, but the number of people who are practicing dharma is declining and diminishing.
1: కనుక ఈనాడు మనము దాన్ని ఆచరించడానికి ప్రయత్నించడానికి తగిన కృషి చేయాలి, కానీ కేవలం బోధించుట కంటే ఈ యొక్క మార్గం చాలా సులభమైనటువంటి గాను లోక కళ్యాణమునకు అనుకూలవంతమైనటువంటి గాను ఉంటాదని గుర్తించాలి.
2: We have to recognize the fact, but today's need is we have to undertake practicing of dharma which will bring about prosperity and peace for the entire world.
1: నూరు చెప్పుట కంటే ఒక్కటి చేసి చూపించడం చాలా మంచిది.
2: It is better to practice one rather than tell 100 things.
1: ఈనాడు కేవలం దీని మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేక కేవలం బాహ్యమైనటువంటి ఆచరణ ఎందుకు మాత్రమే మనము జీవితాన్ని అంకితం చేస్తున్నాం.
2: We are offering and dedicating our lives or almost wasting without understanding the basic truth. Only the rituals and the external we have to make efforts to recognize what the correct path is.
1: ఈ చిన్న కార్యం చేయడానికి పూనుకున్నప్పటికీ దీని ఎందున్నటువంటి అంతరార్థాన్ని, దీని యొక్క ప్రయోజనాన్ని, పరులకు కలిగేటువంటి యొక్క ఉపకారాన్ని కొంతవరకు మనం గుర్తించి వర్తించాలి.
2: వాట్ ఎవర్ టాస్క్ వి అండర్టేక్, we have to first make an effort to find out what the inner significance is, what its use is for others before we undertake any act.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: one small example here.
1: మనం దేవాలయం పోయి దేవునికి టెంకాయ కొట్టాలి అని అనుకున్నాం.
2: We have resolved to go to a temple and break a coconut or offering it to God.
1: కొట్టాలి టెంకాయ అని అనుకున్నామే, కానీ అది కుళ్ళినదా ఇంకే విధమైన చెడినదా అని విచారించడం, కుళ్ళిపోయింది అయినా సరే టెంకాయ కొట్టి నా కోరిక నెరవేరింది, నా అభిష్టం నెరవేరింది, టెంకాయ కొట్టాలని తృప్తి పడుతున్నా.
2: One should not content oneself that he has broken a coconut without realizing whether it is a good coconut or a spoiled one. One should not satisfy himself, well, I have broken coconut, whether it is good or bad, it doesn't matter for me.
1: ఈ యొక్క కొబ్బరికాయ కుంగినటువంటి తీసం ఏమిటి మన హృదయ గ్రంథి.
2: What is the inner significance of this coconut? That is,
1: spoiled ఉన్నటువంటి పీచ్ అంతా కూడాను మన తమో గుణం యొక్క తత్వం.
2: The fiber, the external fiber of the coconut represents this tamo guna.
1: Manaku ee dani paina kappapadinatundi gattinamainatundi chippa undi chudandi, adi rajoguna yokka artham.
2: The shell which covers the inner tender part, and the shell represents rajoguna.
1: Aa chippaku kattukunnatundi yokka parishuddhamainatundi kobbarini sattvikamu.
2: The pure tender coconut which sticks to this shell, this represents
1: అతి పవిత్రమైనటువంటి హృదయాన్ని పరమాత్మకు అర్పితం చేయాలి అనేటువంటి యొక్క స్వభావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to recognize and remember and develop the feeling that we have to offer to God such a pure heart.
1: అంటే ఆ కొబ్బరికాయ మనం ఏ రీతిగా మనం భగవంతునికి అర్పితం గావించాలి.
2: How should we offer this coconut to God? What is the way?
1: పైన పీజు ఉండినంత వరకు మనం ఎన్ని విధాలని ప్రయత్నించినా అది పగలడానికి వీలు లేదు.
2: While offering the coconut without removing the fiber, however much you may beat it, you would not be able to break it.
1: అది పెరిగి వేసి అనగా తమో గుణాన్ని తీసివేయాలి.
2: That means you have to remove the tamo guna in you.
1: మన మూఢత్వము మూర్ఖత్వాన్ని నిర్మూలం చేసుకోవాలి.
2: The foolishness and the rigid meaningless approach will have to be dealt
1: with. రాగద్వేషమైనటువంటి రజోగుణము యొక్క చిప్పను కూడా పగలగొట్టాలి.
2: The attachment, the likes and dislikes with
1: కొబ్బరికాయ మనం ఏ రీతిగా మనం భగవంతునికి అర్చితం గావించాలి.
2: How should we offer this coconut to God? What is the way?
1: పైన పీజు ఉండినంత వరకు మనం ఎన్ని విధాలని ప్రయత్నించినా అది

0: The attachment, the likes and dislikes which represent this rajoguna, this shell, that also will be broken.
1: అప్పుడు ఈ సాత్వికమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క కొబ్బెర పరమాత్మ అర్పితంగా ఉంటుంది.
0: Then only this pure, tender, టేస్టీ కోకోనట్ కుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: నా హృదయం పరిశుద్ధమైనటువంటిగా ఉండినప్పుడే పరమాత్మ అర్పితంగా గావించాలి, అర్పితం చేయాలి అనే యొక్క భావం హృదయంలో అందించుకోవాలి. కానీ కొబ్బరికాయ కొట్టడం అంటే ఏదో నేను అనుకున్నాను, కొబ్బరికాయ కొట్టాను, అది పగిలితే ఏదో చెడ్డ భావము, బాగుంటే మంచి భావం అనుకోవటం, అది మూర్ఖత్వం. మొదలే కొబ్బరికాయ తీసుకునే సమయంలోనే ఆ మంచి చెడ్డ విచారణ చేసి తీసుకోవాలి.
0: బిఫోర్ యూ బై ఏ కోకోనట్ యు ఫైండ్ అవుట్ for what purpose you are just doing it. The good or the bad aspect will have to be just looked into. The inner significance understood. And then with full heart, with the correct understanding, you will have to offer the coconut as if you are offering your own pure heart to God.
1: మరి కొంతమంది ఏదో మందిరంలో పోయి కూర్చుంటే చాలు, దేవాలయంలో పోయి కూర్చుందాము, పవిత్రమైనటువంటి ప్రదేశము అని అనుకుని దేవాలయంలో కూర్చున్నంత మాత్రం ప్రయోజనం లేదు. దేవాలయంలో మనం కూర్చున్నప్పుడు దైవ చింతన కూడా మనలో కూర్చోవాలి.
0: Some other people think that it is nice to sit in a sacred temple. Temple is sacred, sitting there is very sacred, very divine act. But by merely sitting there it is no good. The such sacred thoughts should take their seat in our heart when we take seat in a sacred temple.
1: తాను దేవాలయంలో కూర్చొని తనను దేవుణ్ణి కూర్చోబెట్టుకోవాలి, అది నిజమైనటువంటి ఒక సన్నిధి.
0: He has to sit in the temple and make God sit in his heart. This is the correct significance.
1: దేహం మాత్రం దేవాలయంలో కూర్చొని మనసును మాత్రం బజార్లో వదిలిపెట్టుకుంటే అది పవిత్రమైన స్థానంలో ఉండేటట్టు అది గుర్తు.
0: Placing your physical body in the temple and sending your mind to the bazaar is not correct.
1: ఇంకా మూడవది, మంత్రాలు చెప్పుతూ ఉంటుంటాం, మంత్రములు స్పష్టంగా చెప్తుంటాం.
0: The third one is chanting mantras and it is done in the most appropriate way.
1: కానీ ఆ మంత్రం యొక్క అర్థం కించిట్టైనా మనం తెలుసుకుని ఆ మంత్రం చెప్పినప్పుడే దీనిలో ఒక సార్థకం ఉంటుండాలి.
0: దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ అండ్ యువర్ చాంటింగ్ విల్ కమ్ టు ఫ్రూషన్ ఓన్లీ దెన్ యు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ వాట్ మంత్రాస్ యువర్ చాంటింగ్.
1: అర్థం లేనటువంటి మంత్రము, పవిత్రము లేనటువంటి యొక్క హృదయము, చెడిపోయినటువంటి కొబ్బరికాయకు, ఈ మూడింటికి ఒకే ఫలితం.
0: If you are chanting mantra without understanding the meaning of it, and if you are breaking a coconut which is not pure, it is one and the same. The fruit, the result will be the same.
1: కనుక మనము ఈ పవిత్రత లోపల కూడా మనం చేసేటువంటి ప్రతి చిన్న కర్మల యందు కూడాను అందులో ఉన్నటువంటి యొక్క నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని, పవిత్రతను గుర్తించుకొని వర్తించాలి.
0: Whatever small acts we undertake and perform, we should understand the need for purity in our acts, in our thoughts, and perform them. Without understanding the need for such kind of purity, it is useless.
1: Enni kashtamulu, enni nashtamulu, enni dukkamulu manaku sambhavinchinappatikini mana hrudayam yokka bhavamu bhagavantuni paina kinchittaina kodunu chedinchalaru.
0: Whatever problems, whatever difficulties, whatever trials and tribulations you may face, your love for God and your concentration God should not be disturbing your heart at all.
1: చెవులు పగులున్నట్టుగా ఉరుగులు ఉరుగుతుంటాయి.
0: దేర్ మే బి ఏ థండర్ విచ్ ఇస్
1: కమ్యూనికేట్టుగా మించులు మించుతూ ఉంటాయి.
0: దేర్ మే బి లైట్నింగ్ విచ్ బ్లైండ్స్ యువర్ విజన్.
1: భయంకరమైన మబ్బులు నమ్ముతూ ఉంటాయి.
0: దేర్ మే బి డార్క్నెస్ విచ్ ఎన్గల్ఫ్స్ ది ఎంటైర్ వరల్డ్.
1: కుంభవర్షం కురుస్తూ ఉంటుంది.
0: దేర్ మే బి ఏ డౌన్ ఫోర్.
1: కానీ దేనిని లెక్క చేయకుండా ఈ జాతక పక్షి, చకోర పక్షి తన యొక్క వర్ష బిందువుల కోసమని రాకులాడుతూ ఎంతైనా కూడా తన స్వేచ్ఛగా తన త్యాగములకు గురి అయిపోయి ఆ ఆనందాన్ని అనుభవించడానికి పూనుకుంటుంది.
0: ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ సచ్ ఫ్రైటనింగ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఏ చకోర బర్డ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫర్ ద రెయిన్ డ్రాప్స్ డైరెక్ట్లీ డ్రాపింగ్ ఫ్రమ్ ద క్లౌడ్స్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్
1: చకోరలు త్రాగడానికి ఎన్ని నదుల్లో నీరు లేవు.
0: This world has plenty of water in the rivers.
1: ఎన్ని చెరువుల్లో నీరు లేవు.
0: ఇన్ ద వెల్ దేర్ ఇస్ వాటర్.
1: ఎంత బావుల్లో నీరు లేవు.
0: ఇన్ ద ట్యాంక్స్ అండ్ ఇన్ ద వెల్స్.
1: కానీ ఈ నీటిని తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ద వాటర్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ సోర్సెస్.
1: ఆ పవిత్రమైనటువంటి యొక్క జలబిందు కోసమే తాను రాకులాడుతూ ఉంటాడు.
0: ఇట్ ఆస్పైర్స్ సీజ్లెస్లీ అండ్ కంటిన్యూ.

0: ఓపెనింగ్ యూ స్టోర్ ఓన్లీ ఫర్ ద ప్యూర్ వాటర్ ఫ్రమ్ ద క్లాజెట్.
1: ఎన్ని సౌఖ్యములు, ఎన్ని సదుపాయములు, ఎన్ని విధమైన అనుకూలములు, ఎన్ని సుఖములు ఉండినప్పటికీ వీటిని లెక్క చేయకుండా ఒక్క దైవ సుఖమే, ఒక్క దైవ ప్రేమని, దైవ సన్నిధియే, దైవ పెన్నిధియే ప్రధానమైనటువంటి లక్ష్యం అందించుకుని ఆ మనసును అటువైపున పరిగెత్తడానికి ఎన్ని చిక్కులకైనా లెక్క చేయకుండా తాను త్యాగానికి కొనుక్కోవాలి.
0: వాట్ ఎవర్ కంఫర్ట్స్, వాట్ ఎవర్ జాయ్స్, వాట్ ఎవర్ ప్లెజర్స్, వాట్ ఎవర్ అదర్ మెటీరియల్ అడ్వాంటేజెస్ యూ మే హావ్, యూ షుడ్ నాట్ టేక్ నోట్ ఆఫ్ దాట్. ఆన్ ది అదర్ హ్యాండ్, యూ డైవర్ట్ యువర్ మైండ్ ఓన్లీ టు గాడ్, కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్ యాజ్ పర్ ఓన్లీ ఫర్ హిమ్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ది అదర్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ విచ్ మైట్ కమ్.
1: మానవుని యొక్క కోరికలు కూడా చాలా విచిత్రంగా ఉంటుంటాయి.
0: మ్యాన్స్ డిజైర్స్ ఆల్సో ఆర్ రాదర్ పెక్యూలియర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: స్వామి, నాకు మనశ్శాంతి కావాలి.
0: ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ సేస్ దట్ స్వామి ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఇది ఎంత స్వార్థంతో కూడినటువంటి కోరికనో మీరు చక్కగా విచారించుకోండి.
0: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ సెల్ఫిష్ డిజైర్ దిస్ ఇస్.
1: లోకం ఏదైతే పెట్టితే నీకేమి, నా శాంతి నాకు కావాలనుకోవటం ఎంత స్వార్థం.
0: వాట్ ఎవర్ మైట్ హ్యాపన్ టు ద వరల్డ్ ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ ఇట్, ఐ వాంట్ పీస్. దిస్ కైండ్ ఆఫ్ థాట్ హౌ సెల్ఫిష్ ఇట్ ఈస్.
1: నీ ఒక్కరు మాత్రమే శాంతిగా ఉండడానికి ఎంత సాధ్యమవుతుంది. పరిసర ప్రాంతంలో వారు శాంతిగా ఉండినప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
0: యూ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ హౌ యూ కెన్ రియలీ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ వెన్ యువర్ ఎన్వైరన్మెంట్ అండ్ యువర్ సరౌండింగ్స్ అండ్ ది సొసైటీ విచ్ యూ లివ్ ఈస్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్.
1: సమాజము, గృహము, ఇవన్నీ కూడా నువ్వు శాంతంగా లేనప్పుడు నీకు శాంతం ఎట్లా లభిస్తుంది.
0: ఈఫ్ ది ఫ్యామిలీ ఇన్ విచ్ యూ లివ్, ది సొసైటీ ఇన్ విచ్ యూ లివ్, ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ పీస్.
1: కాబట్టి నీ శాంతి అనేటువంటిది నీ కుటుంబం పైన, నీ సమాజం పైన, నీ జగత్తు పైన ఆధారపడి ఉంటుండాలి.
0: యువర్ మెంటల్ పీస్ డిపెండ్స్ అపాన్ ద పీస్ ఆఫ్ ది ఫ్యామిలీ, ద పీస్ ఇన్ ద సొసైటీ అండ్ ద పీస్ ఇన్ ద వరల్డ్ అట్ లార్జ్.
1: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
0: ఓన్లీ దెన్ వీ కెన్ హ్యావ్.
1: కోరటం మాత్రం తెలుసును గాని దీన్ని అనుభవించేటువంటి విధానం ఏది అని తెలియకుండా పోతుండాలి.
0: యూ హ్యావ్ నంబర్ ఆఫ్ డిజైర్స్ బట్ యూ డు నాట్ నో హౌ టు ఫుల్ఫిల్ అండ్ అచీవ్ ది డిజైర్స్.
1: మానవుడు తనను తాను ప్రేమించడానికి కూడా పొరను ప్రేమించక తప్పదు.
0: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ దట్ ఈవెన్ ఇఫ్ హి వాంట్స్ టు లవ్ హిమ్సెల్ఫ్ హీ హ్యాస్ టు లవ్ అదర్.
1: పరులను ప్రేమించినటువంటి వాడే తనను తాను ప్రేమించుకోగలడు.
0: ఓన్లీ ఏ పర్సన్ హూ లవ్స్ అదర్స్ ఈస్ కేపబుల్ ఆఫ్ లవింగ్ హిమ్సెల్ఫ్.
1: పరులను ప్రేమించక తనపైన తనకు కొన్ని ప్రేమ లభించదు.
0: Without loving others, he would not be able to love himself.
1: యుద్ధము లోపల విజయాన్ని సాధించాలని చెప్పేటువంటి వ్యక్తికి రెండవ వాడు ఒక యుద్ధం చేయాలి కదా.
0: If any person says that I would like to achieve victory in war, the other person should be prepared to enter into the war. Then only he can get victory.
1: యుద్ధమే జరగకుండా ఉండినప్పుడు యుద్ధంలో జయించినటువంటి వాడిని చెప్పడానికి అధికారమే లేదు.
0: If there is no war at all, how can you say that you have achieved victory?
1: కనుకనే మనం ఏ ఒక్కదాన్ని సాధించవాలన్నప్పుడు దానికి రెండవ వైపున ఆ విధమైనటువంటి పరిస్థితి కూడా మనము అందించాలి.
0: ఇఫ్ యు వాంట్ టు అచీవ్ ఎనీ పర్టికులర్ థింగ్, ఎసెన్షియలీ యు హావ్ టు టేక్ కాంప్రహెన్సివ్లీ ఆల్ ది ఆస్పెక్ట్స్.
1: అనేక మంది జలం యొక్క విషయాన్ని గుర్తించడానికి, భూ స్థితిని కూడా గుర్తించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రక్కన ఏదైనా మలినమైనటువంటి జలం ఉంటుంటే ఆ ప్రక్క లోపల బావి దువ్వడానికి ఒప్పుకోరు. కారణం ఏమిటంటే అదే జలమే దీంట్లో ఊరుతుంది.
0: దిస్ ఈజ్ అప్లైడ్, దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లైడ్ బై నంబర్ ఆఫ్ పీపుల్. సపోజ్ యూ వాంట్ టు డిగ్ ఎ వెల్ బై ది సైడ్ ఆఫ్ ఎ డర్టీ పాండ్, యూ వుడ్ నాట్ లైక్ టు అండర్టేక్ ఇట్ బికాస్ యూ ఫీల్ దట్ దిస్ డర్టీ వాటర్ ఇన్ ద డర్టీ పాండ్ మే కమ్ ఇన్ టు ద వెల్ ఆల్సో.
1: మెడ్రాస్ కానీ, బొంబాయి కానీ, సముద్రానికి సమీపంలో కానీ, ఇంకా కొంచెం దూరంలో కానీ, ఎక్కడ ఏ భావితులు అయినా కానీ ఉప్పు నీరే వస్తుంది కానీ తీర్ నీరు రాదు.
0: Be it in Bombay or Madras, near the seashore, you dig wells, you get salt water.
1: Chuttu manamu apavitramainatundi, asakhyamainatundi, asabhyamainatundi, vatavaranaanni pettukoni, nenu shantiga undali, shantiga undali, etta shanti manaku labhistundi.
0: If you want to achieve peace, in the midst of all sorts of dirty and undesirable atmosphere all around you, how would you be able to achieve peace?
1: కనుక మొట్టమొదటి నీకు శాంతి కావాలనుకున్నప్పుడు నీ చుట్టూ పరిసర ప్రాంతాలంతా శాంతంగా తీర్చిదిద్దుకో.
0: If you want to achieve peace of mind, there is a need for you to create a happy, peaceful environment around you.
1: కనుక దీని యొక్క అంతరార్థం ఏంటనగా లోక శాంతియే నా శాంతి అనేటువంటి విశాలమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ వీ హావ్ టు డెవలప్ ద ఫీలింగ్ దట్ పీస్ ఆఫ్ ద వరల్డ్ అలోన్ మై పీస్.
1: కనుకనే పవిత్రమైనటువంటి భారతీయుల యొక్క ప్రాచీన సంస్కృతి యందు లోక సమస్త సుఖినోభవంతు, అందరూ సుఖంగా ఉంటారని విశాలమైనటువంటి భావంతో కోరుతూ వచ్చారు.
0: దట్ ఈస్ వై ది ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్ ఈస్ that they always have prayed for the welfare of the entire world, not for the welfare of any individual as such.
1: Kanuka loka shantini manam koradaniki tagina krushi chesinappude mana shanti kodanu andulo oka bhaganga untadu.
0: Only by making efforts for the peace in the world at large,
1: prati manavudu kodanu kevalam tana swarthanni tana sukhanni tana shantini tana aanandanni maatrame aashinchukunda జగత్ యొక్క శాంతిని, జగత్ యొక్క ఆనందాన్ని, జగత్ యొక్క కళ్యాణాన్ని మనం ఆశించడానికి ప్రయత్నించడము ఇది సరి అయినటువంటి ఆస్తికత యొక్క లక్షణం.
0: ది కరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ అవర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈస్ దట్ వీ షుడ్ ఆల్వేస్ ఆస్పైర్ ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ ది ప్రాస్పరిటీ ఆఫ్ ది వరల్డ్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ ది గుడ్ ఆఫ్ ది వరల్డ్. దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు గెట్ ఆల్ దీస్ పర్సనల్ థింగ్స్ ఆల్సో, యువర్ ఓన్ పర్సనల్ పీస్, జాయ్, హ్యాపీనెస్, ప్రాస్పరిటీ.
1: జగతిని జీవించేవాడు మనుషుడు కావాలి మొదట.
0: If every person wants to teach to the world, first he should live as a human being in the very first instance.
1: Dallana duskrutulella pogadutundu maade chavata.
0: A person who goes on praising all the demonic people and the bad people, he is a deaf person or a bad person.
1: Kanuka motta motta manamu daiva chintana manu cheyadaniki tagina krushi chesi tanam taanu tarichadaniki kontha varaku prayatninchali.
0: Therefore we have to make an effort in the very first instance, contemplating of the God, and through the contemplation and repetition of the name of the God, the prosperity and the peace of the world.
1: Manaku deeniki ee jeevithamulo ee kaalamunaku edi manaku pradhanamu aadharamu anetundi vicharanni kuda cheyali.
0: We have to also inquire into what is important, at what particular time what we will have to pay attention to, what are our priorities.
1: This has to be done. Manam marchipoyi kevalam aadheyanni manave manam పెట్టుకుని ప్రాకులాడటం చేత మనకు ఆనందం అనేటువంటిది లభ్యం కాదు.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్, యూ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద మేనిఫెస్టేట్ ఆస్పెక్ట్ ఓన్లీ, యూ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ద గోల్.
1: అచ్చు చక్రాలు లేని రథం ఉంటుందా?
0: కెన్ దెర్ బి ఎ చారియట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ
1: నీళ్లు లేని పంట ఉంటుందా?
0: కెన్ యూ గెట్ ఎ క్రాప్ వితౌట్ వాటర్ అండ్ మెన్యూర్?
1: నీరు ఎరువు ఉండినప్పుడే పంట పండుతుంది.
0: Only when you have water and manure, you can
1: achieve chakramulu undinappude ratham avutundi.
0: Only when there are axle and the wheels, you will be able to call it a chariot.
1: Adi manaku vishwasamu premanu lekunda poyinappudu manavatme roopondadu.
0: In the same way, unless you have faith and love, you cannot call yourself as a human being.
1: Pachiki rendu rekkalu enta aadharamo, bandiki rendu chakramulu enta pradhanamo, manuviki ee rendu gunamulo anta pranamu.
0: Just as for a bird, two wings are important, for a chariot two wheels are important, for a human being is faith and love.
1: Kashtamulu sukhamulu dukhamulu vastuntai ee naadu vaati annintiki kuda manam samanga manam bhavinchali anubhavinchali aneetundi yokka vaagdanam manam teeskovali. Anduvalle ugadi panduga roju vepa poota bellamu inka vagaru తీపు ఇంకా చేదు ఇవన్నీ కూడా కలిపి ఈనాడు భుజించుకుంటూ ఉండేటువంటి అంతరాత్మ ఇది.
0: యూ హ్యావ్ టు గెట్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, జాయ్, సారోస్, ఆల్ దీస్ విల్ బి కమింగ్. దీస్ ఆర్ ఆల్ ఇన్సిడెంటల్, నో వన్ కెన్ హెల్ప్ ఇట్. అండ్ దట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఈక్వల్ మైండ్. దట్ ఈస్ వై ఆన్ దిస్ పర్టికులర్ డే వీ టేక్ జాగరీ మిక్స్డ్ విత్ ది నీమ్ ఫ్లవర్ విచ్ విల్ బి బిట్టర్.
1: సుఖము దుఃఖము, కష్టము నష్టము, నిందలు నిష్ఠూరములు, లాభము నష్టము అన్నింటినీ కూడా నేను సమంగా తీసుకుంటాను అనేటువంటి యొక్క భావమును ఈనాడు మనం ప్రమాణం చేసినట్టుగా, మనం భుజించినట్టుగా జీవితంలో ఆచరించడానికి కొనుక్కోవాలి.
0: వీ హావ్ టు టేక్ ఎ రెజల్యూషన్ టుడే దట్ విల్ బి టేకింగ్ ఆల్ ద థింగ్స్ ఈక్వలీ, బీ ఇట్ గెయిన్ ఆర్ లాస్, బీ ఇట్ హ్యాపీనెస్, జాయ్ ఆర్ సారో, ఆల్ దీస్ డ్యూయాలిటీస్ విల్ బి యాక్సెప్టెడ్ విత్ ఈక్వల్ మైండ్. This particular resolution you have to take today.
1: పూర్వీకులు ఈ విధమైనటువంటి అంతరాత్మను గుర్తించుకుని ప్రపంచములకు చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
0: The ancient ones recognized the inner significance of all these things, they experienced it, and they set an example for the entire world by their own experience.
1: ప్రాచీనుల యొక్క ఆదర్శములు అనుభూతులు కేవలం ఈనాడు మనం హాస్యాస్పదంగాను అనర్థంగా మనం భావించి దాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: ద ఎక్స్పీరియన్సెస్ అండ్ ది ఐడియాస్ సెట్ బై ది ఏన్షియంట్ పీపుల్ హావ్ నాట్ బీన్ ప్రాపర్లీ అండర్స్టూడ్ బై us. We misunderstand them and make fun of those things.
1: కనుక ప్రాచీనుల యొక్క సాంప్రదాయములన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి.
0: All the traditions and the practices of the ancient people are very sacred.
1: ఆదర్శమును అందించేటువంటివి.
0: They hold an example for us.
1: కనుక ఇట్టి ఆదర్శాన్ని మనము ఆచరణ రూపంలో మనము ప్రచార ప్రబోధము సరిపినప్పుడే మన పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాలు కూడా చక్కగా గుర్తించుకోవడానికి వీలవుతుంది.
0: These ideas we have to practice, and through practice we have to set an example for the entire world. Then only practicing or these festivals will be justified.
1: కనుక పవిత్రమైనటువంటి ఈనాడు అక్షయ నామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో మనం అనుకున్నట్టు రీతిగా ఏ విధమైనటువంటి ఉరుదుడుకులు కూడా మితిమీరి పోకుండా ఉంటుంటాయి.
0: ఆన్ దిస్ సేక్రెడ్ డే టుడే ది అక్షయ నామ ఇయర్ దిస్ ఇస్ కమెన్సింగ్ అండ్ వీ విల్ నాట్ బి ఎక్స్పీరియన్సింగ్ ఎనీ డిఫికల్టీస్ విచ్ వీ మైట్ బి ఇమాజినింగ్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్.
1: అంటే ఈ చైత్ర వైశాఖములు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి.
0: ది ఫస్ట్ టూ మంత్స్ చైత్ర అండ్ వైశాఖ అండ్ దేర్ విల్ బి టెరిబుల్.
1: ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయి.
0: ది సమ్మర్ విల్ బి వెరీ సివియర్.
1: వైశాఖంలో ఇంకా మితిమీరిపోతాయి.
0: ఇన్ ది నెక్స్ట్ మంత్ వైశాఖ
1: అగ్ని ప్రమాదాలు అధికంగా ఉంటాయి.
0: దేర్ విల్ బి ఫైర్ యాక్సిడెంట్స్.
1: ప్రయాణాల్లో చాలా ప్రమాదాలు ఏర్పడుతుంటాయి.
0: దేర్ కుడ్ బి యాక్సిడెంట్స్ ఇన్ ది ఇన్ కేస్ ఆఫ్ వెహికల్స్.
1: వైశాఖము దాటిన తర్వాత జగత్తు లోకము కొంత ప్రశాంతికి పునాది అవుతుంది, ప్రారంభమవుతుంది.
0: ఆఫ్టర్ ది సెకండ్ మంత్ ప్రాసెస్ ఫ్రమ్ ద థర్డ్ మంత్ ఆన్వర్డ్స్ దేర్ విల్ బి సమ్ ఫౌండేషన్ ఫర్
1: ఈ జ్యోతిష్శాస్త్ర ప్రకారము రాజకీయ సంబంధమైనటువంటి యొక్క ఊరుదుడుకులు మితిమీరిపోతాయి.
0: అకార్డింగ్ టు ది అస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ దేర్ విల్ బి వేరియస్ ప్రాబ్లమ్స్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ విచ్
1: చాలా మార్పులు జరుగుతాయి.
0: దేర్ విల్ బి ట్రెమెండస్ చేంజెస్.
1: అయితే ఇవన్నీ కూడా చాలా మంచి కోసమే జరుగుతాయి.
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ అల్టిమేట్లీ ఫర్ ద గుడ్.
1: ఒక భారతదేశమునకే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఈ విధమైన మార్పులు జరుగుతాయి.
0: These kind of radical changes, they are not merely in our country, in Bharat, but in the entire world.
1: Kanuka lokasthamastha sukhino bhavantani prapancham anta kudanu shantiga sukhanga saukhyanga sarainatundi sthitini anubhavinchalani prathi okkaru prarthana cheyatam avasaram.
0: Everyone has to essentially pray for the welfare, for the peace of the entire world.
1: ఇక్కడ మరొకటి చిన్న విషయం కూడా కొన్ని జాగ్రత్త ఉంచుకోవాలి.
0: వన్ ఆర్ టూ స్మాల్ లిటిల్ థింగ్స్ విచ్ హావ్ టు బి కేర్ఫుల్లీ నోటెడ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
1: ఈ సంవత్సరంలో ఎంత మంచిగా మనం ప్రవర్తించినప్పటికీ మన పదములు ఎంత మృదుమధురంగా ఉపయోగపెట్టుకున్నప్పటికీ కొన్ని విధమైనటువంటి ద్వేషములు అధికమవుతుంటాయి.
0: హౌఎవర్ కేర్ఫుల్లీ వీ యూజ్ ద వర్డ్స్ స్వీట్లీ సాఫ్ట్లీ However carefully we conduct ourselves, still there will be some kind of hatred, misunderstanding, Friends also are likely to become enemies.
1: కనుక మనము మాటలను అతి జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to be extremely careful in using words.
1: సూటైన గొడ్డలతో కొట్టినటువంటి చెట్టైనా చిగురిస్తుంది కానీ మాటలతో విరిగిపోయినటువంటి మనసు కనిపించడానికి సాధ్యం కాదు.
0: ఈవెన్ ఇఫ్ యూ కట్ ఎ బిగ్ ట్రీ ఇట్ క్యాన్ అగైన్ స్ప్రౌట్ బట్ ఇఫ్ యూ హర్ట్ ఎ హార్ట్ అండ్ బ్రేక్ ద హార్ట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అగైన్ మెండ్ ఇట్.
1: ఇనుము విరిగనేని ఇమ్మారు మొమ్మారు కాల్చి అతుకవచ్చు కమ్మరి.
0: సపోజ్ ది ఐరన్ ఈస్ బ్రోకన్ ఇన్ టు పీసెస్
1: విరిగనేని మరి చేర్పగలదయా.
0: బై ది ప్రాపర్ ప్రాసెస్ The smith can again unite it and make it a whole.
1: Kanuka manam ee samvatsaramlo maatalanu ati mudugaanu maduranganu chala impuganu variki ee vidhamaina baadhalu kaliginchukunda kodanu konni maatalanu manam nerchukodaniki prayatninchali.
0: If the mind is broken, it will be again difficult to make amends for it. And therefore, in this particular year, you have to be extremely careful. Make your words sweet, soft, tender, unhurting, and very helpful.
1: సాధ్యమైనంతవరకు వరకు కూడాను ఈ రక్తాక్షి క్రోధముల కంటే కూడాను ఈ అచ్చయనామ సంవత్సరం చాలా మంచిని అందిస్తుంది జగత్తుకు.
0: Compared to the previous years, రక్తాక్షి and క్రోధన, this year will give great joy and prosperity to the world.
1: ఈ క్రోధన జరిగిపోయింది కనుక దాని యొక్క వాతావరణం ఇంకా కొంతకాలము ఈ అచ్చయంలో కూడా ప్రవేశించుంటారు.
0: This క్రోధన year has already passed, but still a part of it will have projected itself into the next year, and that is Akshaya.
1: ఒక చిన్న ఉదాహరణ, ఫ్యాన్ బాగా స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
0: ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ది ఫ్యాన్ ఇస్ రొటేటింగ్ వెరీ ఫాస్ట్
1: స్పీడ్,
0: ఇట్ ఇస్ వెరీ
1: హైటీ, ఆఫ్ చేసిన తక్షణమే ఫ్యాన్ నిల్చదు, అది ఇంకా తిరిగి తిరిగి తిరుగుతుంది, టైం కాలం తీసుకుంటుంది.
0: సపోజ్ యూ పుట్ ఆఫ్ ద ఫ్యాన్, the moment you switch off the fan will not come to a dead stop, it will take a little time, it will be rotating.
1: కనుక రక్తాక్షి యొక్క క్షేమం అనేటువంటిది ఈ క్రోధంలో చేరి ఉంటుండాలి. ఈ క్రోధం యొక్క క్షేమం కొంత స్పీడ్ ఇంకా కొంచెం అక్షయంలో కలిగి ఉంటుంటారు.
0: The influence and the impact of రక్తాక్షి will be on క్రోధన, and the impact of క్రోధన a little of it will be even in the month of
1: ఈ చైత్ర వైశాఖంలో రెండు కూడాను కొంత జాగ్రత్తగానే మనం కలుపుకోవాలి.
0: Therefore, the first 2 months, Chaitra and Vaishakha, we have to spend a little carefully.
1: ఇవి రెండు గడిచిన తర్వాత అచ్చయం అచ్చయమే.
0: Once these 2 months passes, then there will be అచ్చయ and there will be a lot of peace and happiness.
1: కనుక మనలో మొట్టమొదట అచ్చయాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఏ సంవత్సరం ఏ నెల వచ్చినప్పటికీ మనం దానికి విలువ నక్కర్లేదు.
0: If we can develop this particular sense of Akshaya in our own hearts, we need not be afraid of whatever year comes.
1: Akshaya bhavalanu mana kuchilo nimpukoni divyamainatunti yokka nadatala cheta mana kalanni satyam gavinchukovalani ee pavitramaina Akshaya samasya nunchi kudanu manam konni talampulanu pavitramaina bhavalanu abhiruddhi parchukovalani nenu aashistu aashirvadistu naa prasangaanni nirvahistunnanu.
0: You have to fill your hearts and your entire system with this particular feeling of Akshaya and develop and contribute to the prosperity and to the peace of the world. And thus, Swami is bringing this discourse to a place.
1: Prati vyakti kudanu lokachyamani matram prati okaru kudanu tappasariga korutu ravali prarthistu ravali.
0: Everyone should pray for the welfare of the world. This must be done essentially in everyone without sparing any effort. One has to pray.
1: సంకుచితమైన భావం నుంచి విశాలమైన భావంలో మనం ప్రవేశించాలి.
0: You have to enter from the narrow and selfish world to
1: నాక్షేమం నాక్షేమని కాకుండా లోకక్షేమం నాకు ఆధారమని ఈ సత్యాన్ని మీరు విశ్వసించాలి.
0: You have to firmly believe the fact that your welfare is based upon the welfare of the world.
1: అవకాశం చిక్కినప్పుడంతా కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ రండి.
0: Whenever you get a little time, go on repeating the name of the Lord.

ओम श्री साई राम। भगवान श्री सत्य साई बाबा वारी पाद पद्ममुलकु मा कोटि कोटि नमस्कारमुलु। स्वामी महाराष्ट्रलो शेगाव पल्लेलो अवतरिंचिन शिरडी साई बाबा वारी समकालीयुलैन श्री गजानन महाराज वारी संक्षिप्त जीवित चरित्र। గజానన మహారాజ్ వారి ప్రసాదించిన దివ్య సూక్తి గణగణ గణాతుభూతి. నేటి వరకు లక్షలాది భక్తుల

0: హృదయాలలోనూ పెదవులలోనూ ప్రతిధ్వనించుచు షేగావలో వారి సమాధి దరిచించున వారందరికీ ఒక గొప్ప యాత్ర స్థలమైనది. మహారాష్ట్రలో నవీ ముంబై మరియు గోవా రాష్ట్రముకు శ్రీ సత్యసాయి బాలవికాస్ పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినీలు కలిసిన చెయ్యబోయే నాటిక శ్రీ గజానన మహారాజ్.
1: భగవాన్, అ నంబర్ ఆఫ్ గ్లోరిఫైడ్ సెయింట్స్ హ్యావ్ మేడ్ మహారాష్ట్ర అ సంత భూమి, వన్ సచ్ హైలీ రివ్యర్డ్ అండ్ లార్జ్లీ వర్షిప్డ్ సెయింట్ ఇస్ శ్రీ సంత్ గజానన్ మహారాజ్ ఆఫ్ షేగావ్, మహారాష్ట్ర. దాస్ గను, ద గ్రేట్ ఇన్స్ట్రుమెంట్, రోట్ అబౌట్ మహారాజ్ యాజ్ ఎ రిపాజిటరీ ఆఫ్ వర్చ్యూస్, అ ట్రూ సిద్ధ. గణిగణ గణార్థ బోధే వాస్ హిస్ కాన్స్టెంట్ చాంట్. గజానన్ మహారాజ్ వాస్ ఆబ్లివియస్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. He used to lie anywhere, eat anything, wear any piece of cloth. His philosophy was to see the Brahman in all. The musical ballet to be presented will reveal the marvelous role that this great saint played in spreading the principles of oneness, equality, kindness and love. So here we are, Bhagwan, the Sri Satya Sai Balvikas children from the satellite city of Navi Mumbai, the state of Maharashtra and Goa, to present before you the musical entitled Sant Gajanan Maharaj.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fourth discourse on Gita Bhagavan delivered on 5th August 1984. In this totally enlightening discourse, Bhagavan teaches us the true nature of world, the right meaning of the word Maya, and how man can get over it. Sri Bhagavan Vacha.
2: జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరిపీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
3: యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్ దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ.
2: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మభావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
3: ధ్యానం మెడిటేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ అండ్ బికమ్స్ వన్ విత్ ది థాట్ ఇట్సెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్.
2: ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం.
3: The word dhyanam, meaning meditation, is derived from dvai chintam.
2: Dvai chintayam managa, bhagavantuni chintane dhyanamu ani kudanu cheppabadutundi.
3: Dvai chintayam refers to the remembering of the Lord.
2: Kevalam appudappudu chintinchinanta matramana idi dhyanamu kaneradu.
3: Thinking of the Lord now and then cannot become meditation.
2: సతతం చింతన చేయటం సర్వకాలములు ఎందు, సర్వావస్థల ఎందు, సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
3: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం. అండ్ ఇట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ నౌ అండ్ దెన్ అలోన్.
2: అభ్యాసం అనేటువంటిది కాలముతో, కర్మముతో, కారణంతో కూడి ఉంటుంటారు.
3: ప్రాక్టీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్, సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఆబ్జెక్ట్.
2: కాలకర్మ కారణములకు అతీతమైన స్థితినే ధ్యానం అని చెప్పబడుతుంది.
3: మెడిటేషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రాన్సెండ్స్ ద ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లేస్ అండ్ థింగ్స్ లైక్ దట్.
2: కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని.
3: Therefore, meditation has been described as superior to practice.
2: ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని.
3: Knowledge is considered to be superior to meditation.
2: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
3: Knowledge is associated with inquiry.
2: విచారణ ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
3: It is looking into and inquiring about the nature of object.
2: క్రమక్రమేణ ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగం నాకు కోరుకున్నటువంటి స్థితికే శాంతి అని చెప్పబడుతుంది.
3: గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ అండ్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది లాస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
2: దీనిని పురస్కరించుకుని శిష్య సూక్తమునందు న కర్మణ న తజయ సరైన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అదే శాంతి తత్వము అని బోధిస్తుంది భగవద్గీత.
3: విత్ రెఫరెన్స్ టు దిస్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ టాట్ సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
2: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
3: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
2: ఒకటి, మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
3: వన్ థింగ్ ఈజ్ టు కీప్ ఎ గోల్ విచ్ ఈజ్ యునిక్ అండ్ విచ్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
2: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు యజ్ఞ సాధన ఎందు కూడాను ప్రవేశించలేడు.
3: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ గోల్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
2: కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది.
3: Therefore, in the very first place, one has to enter into the stage called jignasi.
2: Jignasi nundi sadhakudu anetundi deentlo pravesistundi.
3: From the stage of jignasi, one enters the stage of sadhaka.
2: Akkada nundi arududu anetundi gamyamu cherutuntadu.
3: After that, he reaches the goal of arudha.
2: Jignasi anetundi vishayanni meeku sulabhanga artham kavalanukunte విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
3: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఈజియర్ టర్మినాలజీ, ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్ షిప్.
2: అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి.
3: దిస్ రెఫర్స్ టు ది స్టేజ్ వెరిన్ వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్.
2: కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి, ఆశించి, ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
3: Therefore, in this particular state, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God.
2: Chattamasya tattvani vichara dvara telisukotam.
3: Trying to understand the principle of tattvamasi through inquiry.
2: Tattvamasya anaga tat tvam asi. Danini, dinini, endintini gurtinchukoni, endinti yokka ekatvani kudanu telisukuneetundi yokka prayatnam.
3: Tattvamasi refers to the effort made to find out that and this and to reconcile and to achieve unity between these two.
2: ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్ లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు.
3: One has to know this first. After knowing this, one has to put it into practice and that is called the stage of sadhaka.
2: ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
3: ది సాధక స్టేజ్ వి కంపేర్ టు ది స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్, ప్రాక్టీసింగ్.
2: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేది లభించదు.
3: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, వన్ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ జాబ్.
2: కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి, సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
3: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
2: Arudhudu anetundi pensioner madri untadu.
3: The next stage, arudha, arudhudu may be compared to the stage of pensioner.
2: Pension eppudu teesukuntadu? Udyogam aina tarvatane pension teesukuntadu.
3: One receives pension and becomes a pensioner only after completing his job and
2: retiring. ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు.
3: One gets employment only after one acquires education and qualification.
2: కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
3: These three stages are the stage of the studentship, the second is employment stage, and the third one is
2: arudha sthaye పరమశాంతంగా కాలమును పవిత్రమైనటువంటి దీనిలో ఏకత్వములో గురించి విచారించేటువంటి స్థితి.
3: అరుడవ స్టేజ్ అవే కంపేర్ టు ద స్టేజ్ వెరిన్ వన్ వుడ్ ఎంజాయ్ కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ యుడ్ బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ దట్ యూనిటీ ఇన్ ఆల్ ద బీయింగ్స్.
2: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి జ్ఞానమభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
3: This particular aspect is being explained in Bhakti Yoga, 12th chapter of Bhagavad Gita, with the word Sreyohi Granam Abhyasa, commencing from Abhyasa practice.
2: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కానీ విషయగ్రస్తుడు కారాలి.
3: For this particular purpose, one has to enter into the stage of inquiry rather than developing attachment to the world.
2: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విషయ విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
3: ది సాధకర్స్ ఆఫ్ టుడే ఆర్ ఎంటరింగ్ టు ది స్టేజ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫస్ట్ అండ్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్టేజ్ ఆఫ్ ఎన్క్వైరీ.
2: మీరు చక్కగా గుర్తించారో లేదో, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ brothers and sister of half, ikkada brothers and sisters half lo untundaru.
3: I don't know whether you have keenly observed this or not. In the while addressing it is said brother,
2: I family lo full brothers and sisters ane kuchiga ledu, ikkada half brothers and sisters ga untundaru.
3: The word brothers and sisters of my family, it is not of my family, it is half my family.
2: These are part-time devotees and chapavachu.
3: And this stage that we described as the stage of part-time devotees.
2: Kani Bhagavad Gita lo avidanga chapaledu.
3: In Bhagavad Gita, this is not given in that particular fashion.
2: Neevu purti saranagati mikammani bodhinchindi.
3: It has taught complete surrender.
2: Ee saranagati tattvamunaku కాలము ప్రధానం.
3: ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కంప్లీట్ సరెండర్ ది టైం ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
3: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
2: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనం ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
3: హీఈస్ నాట్ మియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైమ్ బట్ హీ హస్ కెప్ట్ ది ఎంటైర్ టైమ్ అండర్ హిస్ కంట్రోల్.
2: కాలవశుడు జీవుడు.
3: ద వన్ హూ ఈస్ బౌండ్ బై టైమ్ ఇస్ మ్యాన్.
2: కాలాతీతుడు దేవుడు.
3: ద వన్ హూ హాస్ ట్రాన్సెండెడ్ ది టైమ్ ఇస్ గాడ్.
2: మృత్యుకృష్ణుడు జీవుడు.
3: ద వన్ హూ ఈస్ మార్టల్ ఈస్
2: అమర స్వరూపుడు దేవుడు.
3: ద వన్ హూ ఈస్ ఇమ్మార్టల్ ఇస్ గాడ్.
2: కనుకనే దైవత్వమును ఆశ్రయించినప్పుడే కాలముతో కూడినటువంటి జీవతత్వము సార్థకం అందుతుంది.
3: ఓన్లీ వెన్ యూ టేక్ షెల్టర్ ఇన్ డివినిటీ యూ బి ఏబుల్ టు ట్రాన్సెండ్ ద ఎలిమెంట్ ఆఫ్ టైమ్.
2: కాలకాలుడు అని భగవంతునికి ఒక పేరు.
3: వన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఈస్ కాలకాల.
2: కాలకాల ప్రపన్నానం కాలాఖ్యం కరిష్యతి అని కాలము జీవుణ్ణి దింగుతూ ఉంటుండాలి.
3: టైమ్ ఈజ్ కన్స్యూమింగ్ మ్యాన్.
2: కాలమునే మింగేటువంటి వాడు దేవుడు.
3: గాడ్ కన్స్యూమ్ టైమ్ ఇట్సెల్ఫ్.
2: కనుకనే కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చెయ్యాలి.
3: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు బేస్ హిస్ యాక్టివిటీ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టైమ్ అండ్ వర్షిప్.
2: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
3: ఉపనిషత్ హాస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
2: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభం చేయాలి.
3: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వన్ హ్యాస్ టు పే సాల్యుటేషన్స్ టు ది వర్క్ అండ్ యాక్టివిటీ.
2: కారణమేమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము.
3: It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit.
2: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిటిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
3: Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi.
2: దృష్టికల్పితమైనటువంటి జగత్ అంతయ కూడాను కాలముతో లీనమైనటువంటిది.
3: The entire world, which is the result of the sight itself, is
2: కాలంలో చేరినటువంటిది.
3: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైమ్.
2: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
3: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్.
2: కాలము ఎవరి కోసము ఆగదు.
3: టైమ్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
2: కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
3: Genies or life, people, the men will have to follow the time. Time does not follow men.
2: Kalamu pedda pravaham vantidi.
3: Time may be compared to a tremendous flow.
2: Samasta jeevulu samasta padarthamulu ee kala pravahamulo kottukoni povutunnavi.
3: Only living beings and all men are washed away by the flow of time.
2: Pravahamulo kottukoni poyyetundi vyakti తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరి ఒక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
3: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
2: తాను ఆశ్రయించినటువంటి పదార్థము రెండు కూడాను ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వస్తువులే.
3: The man himself and the object in which he has taken shelter, both are washed away by the flood of time.
2: కనుక గుడ్డివాడిని గుడ్డివాడు అనుసరించినట్టుగా ఉంటుంది ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం.
3: ఇఫ్ యూ టేక్ షెల్టర్ టు ఇన్ పీపుల్ హు ఆర్ సబ్జెక్ట్ టు టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, ఇట్ ఇస్ లైక్ బ్లైండ్ ఇమిటేటింగ్ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్.
2: ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితుడు కాగలడు.
3: If one were to take shelter in a person who is on the ground, one may be able to save, get saved.
2: Haa odde daivam.
3: And that particular person or that ground.
2: Haa gatte daivam.
3: That is God.
2: Atta daivani aapayinchinatundi vyakti, ee pravahamulaku dooramai, baadhalaku dooramai, dukkamulaku dooramai, vicharamulaku dooramai, aanandamuto tana kaalamunu ankitamga vinchukuntadu.
3: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with the time.
2: Kanukane nayana neevi kala pravahamulo kottukoni poyeyukunte jeevudu neeku ottu neeni nannu aashrayinchinappude neeku ee vidhamainatundi baadalaku ye maatramu guri kaavu kanuka nannu aashrayinchu ani తన యొక్క శరణాగతి తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
3: గాడ్ హ్యాస్ బీన్ డిక్లరింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సరెండర్ బై టెలింగ్ ద మ్యాన్, ఓ మ్యాన్, యు ఆర్ వాష్డ్ అవే బై ది ఫ్లడ్ ఆఫ్ టైమ్. ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ యూ షెల్టర్ ఇస్ మై సెల్ఫ్. యు టేక్ షెల్టర్ ఇన్ మీ. అండ్
2: ఇప్పుడే సాధకుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకు అన్యం లేదని శరణాగతి అవుతాడు. ఏ విధంగా అవుతాడు? మదీయ ధన దారాది సర్వసార సమర్పితం ఆత్మానాం దశభూతం రక్షమాం శరణాగతి అన్నాడు.
3: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్, ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్ హిస్ ప్రాపర్టీ హిస్ ఎంటైర్ వైఫ్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
2: అయితే ఇట్టి శరణాగతి తత్వమునకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
3: For this particular principle of surrender, there is a very big curse.
2: ఈ విధమైన తెరచేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక దేవునికి అర్పితం చేయలేక తన మనతత్వాన్ని పూర్తి గావించుకొనలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
3: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
2: Adiye mayani.
3: దట్ కర్టన్ ఈజ్ డెల్యూషన్.
2: ఈ మాయ అనగా ఏమిటి?
3: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెల్యూషన్?
2: ఈ మాయ అనేటువంటిది లేనిది. యా మా సా మాయా అన్నారు. ఏది లేదో అదే మాయా.
3: మాయా ఆర్ ఇల్యూజన్ రిఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డిరైవ్ ఫ్రమ్ ద వర్డ్ దట్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇస్ మాయా.
2: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయా.
3: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయా.
2: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
3: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్.
2: ఎత్తి లేదని చుట్టిమో అది కలదు.
3: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రియలీ ఎగ్జిస్ట్.
2: ఉన్నదొక్కటే సత్యము ఎన్నటికిది.
3: రిమెంబర్ దట్ ఆల్వేస్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ట్రూ.
2: లేనిదయ్యను లోకము చూడరయ్యా.
3: ట్రూలీ స్పీకింగ్ ద వరల్డ్ రియలీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్లీజ్ సీ,
2: మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం.
3: We see a rope and mistake it to be a snake.
2: కానీ పాము లేదు.
3: There is no snake there.
2: లేని పామును ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులకు గురి అవుతున్నాడు.
3: We are subjected to fear and tension by imagining that there is a snake where there is no snake really.
2: ఈ భయమునకు కారణం ఏమిటి?
3: What is the reason for this fear?
2: లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ.
3: Imagining things which really do not exist as existing, that is
2: ee bhramane badalaku karanam.
3: This particular feeling is responsible for all the troubles.
2: Kanuka idi anta kudanu oka prajnana tattvamulo daanni pradarshinchinappudu adi traaduga manaku rupondutundi.
3: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
2: Appudu etti bhayam kudanu untundi.
3: Then there will be no fear whatsoever.
2: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడా ఏమాత్రము భయం ఉండదు.
3: టు రీచ్ ఇట్, టు హోల్డ్ ఇట్ అండ్ టు ఫీల్ ఇట్ యూ విల్ నాట్ బి అఫ్రైడ్ బికాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ రోప్.
2: అదే విధంగానే ఈ దృష్టి కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపమనేటువంటి సత్యం గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాం.
3: We are experiencing a number of sorrows because we are forgetting the fact the entire world is the very embodiment of God and it is not the one which we are thinking to be.
2: Manavu ee jagattunu vishaya drishtito chustunnam.
3: We are viewing it from the point of view of the objective world.
2: Vicharana drishtito manavu chudatam ledhu.
3: We are not looking through enquiry.
2: Dinni vicharana drishtito chuchinappudu ee jagattu anedvadi pravahika satyam.
3: If you were to look at the world through the eyes of inquiry, this is only a truth of a flow as such.
2: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
3: Pravahika satyam or continuous flow refers to a continuous change which will be taken.
2: Nadiloni jalamu pravahinchutune untuntadi.
3: The waters in a river will be continuously flowing.
2: Aithe aa yokka pravahinchinatuvanti jalamu ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలం చేరిపోతూ ఉండాలి.
3: ది వాటర్ వెరీ మూవ్స్ ఆర్ మెట్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్.
2: ఇది నిరంతరం ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
3: ద వర్డ్ నది రివర్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
2: ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది.
3: Whether there is water in the river or not, it is still described as a river.
2: నీవు ఈ జగత్తులో ఉండు ఉండకపో.
3: Whether you live, exist in the world or you do not exist, still it is the world.
2: Ini satyam.
3: This is the truth.
2: Marpu chendakame pravahim.
3: Change itself may be flow.
2: Kanuka pravahim satyame ee jagat.
3: Therefore, this particular truth associated
2: with anaga satyamuto cheyina nityamu ani.
3: This is truth associated with a untruth.
2: Nityamuto koodinatvantide satyam.
3: Associated with untruth is truth.
2: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
3: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
2: కనుకనే సదసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్తు.
3: సదసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వేరింగ్ బోత్
2: ట్రూత్ అండ్ అంట్రూ, ముడిగట్టితో చేరినటువంటి దర్పను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
3: సాధన రిఫర్స్ టు దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ బై విచ్ వి సెపరేట్ ది ట్రూత్ అండ్ ది అంట్రూత్ అండ్ టేక్ ది ట్రూత్.
2: దీనినే భగవద్గీత ఎందుకు నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు, గుణత్రయ విభాగ యోగము అన్నారు.
3: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ నిత్య అనిత్య విభాగ యోగ, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, శ్రద్ధాత్రయ విభాగ యోగ.
2: కనుకనే ఇది త్రిగుణాత్మక స్వరూపమైన స్థితి మాయ.
3: మాయ ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ అట్రిబ్యూట్స్.
2: ఈ మాయ అన్న అజ్ఞానము అన్న ప్రకృతి అన్న తమస్సు అన్న ఇంత పర్యాయ పదములే కాని ఈ అన్ని ఒక్కటే.
3: ఇల్యూషన్, ఇగ్నోరెన్స్, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్ తమస్. అండ్ తమస్, ఆల్ దీస్ ఆర్
2: తమస్ అన్న మాయని, అజ్ఞానం అన్న మాయని,
3: తమస్ ఆల్సో రిఫర్స్
2: ప్రకృతి అన్న మాయని,
3: నేచర్ ఆల్సో రిఫర్స్ ఇగ్నోరెన్స్,
2: మాయ అన్న మాయని.
3: Well, illusion is illusion.
2: అనగా లేని దానిని భ్రమించి దానిని సత్యముగా భావించి దానికి మనము గురి కావటమే ఇది మాయ యొక్క ప్రభావం.
3: Thinking as existing things which really do not exist and coming under its spell is described as maya.
2: అనేక మంది బ్రహ్మ సత్యం జగత్ విద్య అని చెప్తుంటారు.
3: Quite a few people describe as బ్రహ్మ సత్యం, బ్రహ్మన్ ఇస్ ట్రూత్ అండ్ జగత్ విద్య ఓన్లీ ఇస్ అట్రూత్.
2: జగత్తు భావం మాత్రం విద్య కాని జగత్ విద్య కాదు.
3: ద ఫీలింగ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ట్రూ, బట్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ఈజ్ ట్రూ.
2: కనుక బ్రహ్మ ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
3: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
2: కనుకనే భగవద్గీత యందు అర్జున నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
3: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యూఆర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, యూఆర్ గోయింగ్ అవే అవే ఫ్రమ్ మీ.
2: నన్ను తెరగదు, సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
3: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్.
2: భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా బాధించదు.
3: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
2: ఒక చిన్న ఉదాహరణ,
3: one small example.
2: పెద్ద పెద్ద శ్రీమంతుల భవనముల ముందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు.
3: In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate.
2: ఈ కుక్క అన్ని బజార్ కుక్కల వంటిది కాదు.
3: This dog is not like a street dog.
2: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
3: This has been brought up by a person who has been showing such an affectionate.
2: అటు ఇటు పోయే వారిని చూసి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
3: This dog does not go on barking when it sees people moving
2: around. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క.
3: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to
2: మంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్లిపోతుంటారు.
3: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
2: అయితే కొంతమంది దీక్షలు పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్పం, దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
3: Some people take a resolve somehow to meet the owner of the house and they stand there firm and shout a little louder to get the
2: ఆ యజమాని ఉన్నత భవనం పై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
3: But owner from the bungalow, he looks at the person who is at the gate.
2: Ayyo, ithanu naa mitrude ani thaanu kindiki vachi aa gate daggariki vachi athanni thanno teesukoni pothadu lopala.
3: The owner recognizes him as a friend and he comes down and goes to the gate, takes him along with himself.
2: Ee vachina vyakti yajamanthu lopala praveshinchinappudu ee kukka emi athanni cheyadu.
3: When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm.
2: అదే విధముగానే మోక్ష సౌధములకు భక్తి సౌధములకు ఆనంద సౌధమునకు ప్రథమ స్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటారు.
3: In the same fashion, this illusion, which will be compared to the dog which we have just explained now, that would be there to the bungalow of moksha or deliverance and bliss.
2: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడుకారటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పనిలేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
3: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ హి కమ్స్ దేర్ ది డాగ్ క్యాచ్ ఎ ఫుడ్.
2: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అట్టే వెనుకకు వెళ్లిపోతారు.
3: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
2: దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటిదని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడ నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానుతో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు.
3: బట్ ఎ పర్సన్ విత్ ఎ ఫర్మ్ రిజర్వ్ ఫర్మ్ డిటర్మినేషన్ నో డజన్ మైండ్ ది డాగ్ అట్ ఆల్ హీ స్టేస్ దేర్ షౌట్స్ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ గోస్ విత్ హిమ్ టు ద బంగ్లో.
2: కనుక దృఢ నిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడు అనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు.
3: Therefore, the one with a firm resolve and who has decided to just see the master will stay there and enter the palace of peace.
2: Kanukare, Arjunudi, Nayana, neevu aneka vishayavadulato koodi, aneka vidhamainatundi yokka, drishyakalpitamainatundi jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu.
3: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
2: ఏకాగ్ర చిత్తుడు కాలేకపోతున్నావు.
3: You have not been able to develop concentration.
2: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
3: You have not been able to establish me in your heart.
2: అభ్యాస యోగము చేయి.
3: Continue, cultivate, practice, constant practice.
2: అప్పుడే చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
3: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
2: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణ దొరుకుతావు.
3: ఓన్లీ వెన్ యూ ఆర్ హావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూ విల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్ సరెండర్.
2: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
3: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ, థింక్ ఆఫ్ మీ.
2: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
3: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ థింక్ ఆఫ్ మీ.
2: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
3: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
2: మామను స్మరించచ్చ, యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
3: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
2: ఇది యుద్ధం కాదు.
3: దిస్ ఇస్ నాట్ వార్.
2: కేవలం లౌకికమైన ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
3: This is not something like a ordinary quarrel with an individual.
2: నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనలతో, నీ దుర్బుద్ధులతో నీవు యుద్ధం చేసినట్టుగా భావించు, నన్ను స్మరించు.
3: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties and think of me and face the war.
2: మీరు చేయవలసినటువంటి యుద్ధం పరులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు.
3: You need not wage a war with others, with individuals, with a person.
2: నీ అంతర్హితములతో నీవు యుద్ధం చేయాలి.
3: యూ ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
2: వాటిని నీవు సాధించాలి.
3: యూ హావ్ టు కంట్రోల్ దెమ్.
2: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
3: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశిపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
2: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
3: యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ ఇన్ ఎ క్రైస్ట్.
2: ఇంద్రియాలోకము గెలువజాలము.
3: బట్ యూ నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్, ది వరల్డ్ ఆఫ్ సెన్స్.
2: నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రం నీవు రాజు కావచ్చు.
3: ఫాదర్, బై విన్నింగ్ ది ఆల్ ది వరల్డ్,
2: నీవు ఇంద్రియాలు జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ నీవు మహారాజుగా అవుతావు.
3: Only when you control and completely assist
2: విశ్వమునికి అధిపతి అవుతావు.
3: యువర్ సెన్స్ యూ విల్ బికమ్ ది కింగ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
2: కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట దిపుల నెక్కి పట్టగలడు.
3: బట్ ఇఫ్ యూ ఆర్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ సెన్స్ హౌ కెన్ యూ జస్ట్ విన్ ది ఎనిమీ.
2: గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వారితో నీ వేరీగా పోరాడగలవు.
3: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
2: If you are
3: inner enemies, if you win, you can win the external enemies.
2: అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
3: When it is possible, only when you surrender.
2: నాది, నేను, నావారు అనేటువంటి భావాలు ఉంటున్నంత వరకు కూడా నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
3: My object, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender.
2: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
3: This is only an activity in Bhutakasha.
2: Bhutakashamu jayinchali.
3: You have to win the Bhutakasha.
2: Chittakashamu sadhinchali.
3: You have to win even the Chittakasha also.
2: Chittakashamulo praveshinchali.
3: And you have to enter.
2: Andulo praveshinchina tarvata meellavanni taane chusukuntadu.
3: Once you enter Chittakasha, all the other things are taken care of.
2: Rail station ku manamu poyyanta varaku మన లగ్గేజ్ ని ఒక కూలీనో ఒక జట్కానో ఒక రిక్షానో ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
3: అంటే నువ్వు రీచ్ ది రైల్వే స్టేషన్ విలాట్ క్యారీ ది లగ్గేజ్ బై సమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఎ టాంగ్ ఆర్ రిక్షా ఆర్ సంథింగ్ లైక్ దట్.
2: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి తలపైన చేతిలో పెట్టుకుని.
3: ఇఫ్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ టు హెల్ప్ యూ విలాట్ క్యారీ ది లగ్గేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
2: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడ అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
3: వన్స్ ది ఎండ్ ఆఫ్ ది ట్రైన్ యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ విల్ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
2: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
3: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
2: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయటం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను కుట్టను నిత్యమైన పెట్టుకుంటాడు.
3: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే sit in the train but still keep the luggage on their head.
2: Kalukane saranagati ayina tarvata sarvamu tanake arpitam chey.
3: Once you surrender yourself to the Lord, offer everything to
2: him. Eppudu ekkada etla cheyalo taane chusukuntadu.
3: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
2: ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రము ఉండకూడదు.
3: There should not be any trace of ego and యువర్ సెల్ఫ్.
2: దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
3: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ. ఆయన
2: చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు.
3: రామ రీచ్ ది మౌంటైన్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ ఆర్ అకంపనీడ్ బై
2: భగవంతుడు. ఎప్పుడు కూడా నువ్వు లీలా మానస విగ్రహుడు.
3: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
2: అది కేవలం నటన సూత్రధారి.
3: He is only a perfect actor.
2: ఏ బాధలు ఏ దుఃఖము ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖంగాను విచారంగాను కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
3: He does not have any sorrow, any pain whatsoever. But still, sometimes he will be acting as if he is having.
2: దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటించబడినప్పుడే మానవులకు సదీశ సంబంధుడవుతాడు.
3: This is done by God when he comes down in the human form, because in the human form he should conduct himself in the natural
2: form. అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారము ధరిస్తుంటాడు.
3: This human form is taken so that he will be easily accessible to people.
2: రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
3: రామ యాక్టెడ్ అజ్ ఇఫ్ హీస్ టైర్డ్ అండ్ హీస్
2: చాలా టైర్డ్ అయినట్టుగా లక్ష్మణ నేను ఇంక నడవలేను అని చెమటలు దుచ్చుకుని కింద వేస్తున్నాడు.
3: హీ వాస్ రిమూవింగ్ స్వెట్ ఫ్రమ్ హిస్ బ్రో అండ్ టెలింగ్ లక్ష్మణ ఐఎమ్ టైర్డ్ ఐ నాట్ ఏబుల్ టు మూవ్.
2: ఇక్కడ ఏదైనా ఒక చిన్న పర్ణశాల కుటీరము నిర్మించు అందులో విశ్రాంతి తీసుకుందామన్నాడు.
3: యూ పుట్ అప్ ఏ హట్ సమ్వేర్ హియర్ వి కెన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ దేర్.
2: ఎక్కడ వేయాలి నా అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
3: లక్ష్మణ ఆస్క్ బ్రదర్ వేర్ షాల్ వి పుట్ అప్ ది కాటేజ్.
2: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
3: రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
2: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు లక్ష్మణుడు.
3: లక్ష్మణ బిగేన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్
2: నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాట నేను వినవలసి వచ్చింది అన్నాడు.
3: వాట్ ఆర్ మై మిస్టేక్స్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ యామ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
2: అక్షరము పడేటువంటి పాదం చూచి రామునికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
3: Rama knew the mind of Lakshmana and why he was jealous. But still, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling so
2: bad? Anna, Tallini, Tandini, Bharyanu, Biddanu, Rajyamunu, Sarvasanga Paristhyamude, Tama Agnani, Naku, తాడముగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తన వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా? నాకు నాకొక్కటి నేను
3: లక్ష్మణ
2: ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వేమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత గురువుండి అని తాను బాధపడినాడు.
3: Lakshmana said that I have given up everything, wife, father, mother and kingdom, everything I have come along with you, thinking that you are the father and Sita herself is the mother and this itself Ayodhya. And only to implement your will, and I don't have my own will at all. And you are asking me to construct and choose a place where I can construct it.
2: Naaku rendu vaanchaneetundi ledu, ee aadane naa yokka ishtam.
3: Your command is my wish and I don't have
2: ishtam edo adhi naa ishtam.
3: Whatever is your will, that is my wish.
2: నీవు ఏది చెప్పినా నేను తిరసావహించడమే నా కర్తవ్యం.
3: ఐ ఓబే అండ్ దట్ ఇస్ మై డ్యూటీ.
2: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
3: మై గోల్ అండ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ హ్యావ్ సెకండ్ థాట్.
2: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణ్ ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
3: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ
2: అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రము ఒక్కటి ఉండకూడదు.
3: దిస్ ఓన్లీ ఇస్ విల్ ఆఫ్ ఫేట్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హ్యావ్ రిసోర్ట్ దట్.
2: అంతా నీది, అంతా నీది.
3: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్, ఆల్ ఈజ్ యువర్.
2: చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం.
3: సరెండర్ రెఫర్స్ టు ఇంప్లిసిట్లీ ఇంప్లిమెంటింగ్ వాట్ హెస్ బీన్ ఆస్క్డ్ బి డన్.
2: ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను.
3: In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage, everything.
2: You can't put your luggage in your hand.
3: After coming here also, don't carry your luggage on account of your own ego sense or your head and suffer.
2: Kanukane, bhakti prapattal yukka margamanandu, saranagati pradhanamayati yukka lachyamga bodhishtu vachyadu Krishna.
3: Krishna has been teaching in this context the importance of surrender as the highest point of devotion.
2: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
3: Once you surrender, you will be able to just get the grace of Lord wherever you are, and that will be in the form of permission. Grace will be flowing.
2: అనుభవం ఎందున్నా?
3: Whether you are in the forest,
2: ఆకాశమునున్నా?
3: Whether you are in the sky,
2: పట్టణమునున్నా?
3: Whether you are in the town,
2: పల్లెనున్నా?
3: Whether you are
2: in the village, కట్టేటబడి ఉన్నా?
3: Even if you are
2: in the river, దిక్కు అన్నాడు.
3: Wherever you are, I will be your shelter.
2: ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు.
3: In that particular order, come and surrender to me. That is the order and command of Krishna.
2: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి.
3: Therefore, we have to recognize that to sanctify the principle of time and to sanctify our work, we have to surrender ourselves and reach the goal.
1: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of world.
0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.